ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు. శ్రోతలకు శుభోదయం.

0: 13 in the round of 16 at the Ichinomiya City Municipal Gymnasium in Ichinomiya. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో షిరిడీ సాయిబాబా భక్తి గీతాలు అనంతరం స్తుతిమాల వింటారు. ముందుగా షిరిడీ సాయిబాబా భక్తి గీతాలు వింటారు.

0: స్తుతిమాల విన్నారు. ఈనాటి భక్తి రంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తరత్నావళి.
1: రేడియో వింటున్న శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3:16 మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే కొందరు తమ తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటారు, మరికొందరు భార్యాబిడ్డలను ప్రేమిస్తూ ఉంటారు, మరికొందరు డబ్బును బంగారును ప్రేమిస్తూ ఉంటారు, మరికొందరు తమ స్నేహితులను ప్రేమిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా తమకు నచ్చిన వారిని, తమకు నచ్చిన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ప్రేమించాడంట. దేన్ని ప్రేమించాడు అంటే, పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమటువంటి దేవుని బిడ్డారా, దేవుడు ప్రేమించింది లోకము. లోకములో ఉండేటువంటి చెట్లను, పుట్లను, లేకపోతే ఆకాశ పక్షులను, భూజంతువులను కాదు, కానీ లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, యోహాను సువార్త రాసినటువంటి భక్తుడైన యోహానుకు దేవుని ప్రేమను గురించి వివరించుటకు పదాలు చాలక ఒక మాట ఎంతో అన్నటువంటి మాట ఉపయోగించినట్లుగా మనం చూడగలం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అసలు దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఎందుకు ప్రేమించాడు? మనం మంచివారమని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడా? లేకపోతే మనం అందమైన వారమని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడా? లేకపోతే మన దగ్గర డబ్బు బంగారు ఆస్తి పాస్తులున్నాయని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడా? లేకపోతే మనం మంచి ఉద్యోగం, మంచి హోదాలో ఉన్నామని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడా? అలా కాదు. కానీ నీవు మంచివాడవైనా చెడ్డవాడివైనా, నీవు పాపివైనా పరిశుద్ధుడవైనా, నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, నీ ఉన్నటువంటి పరిస్థితిలోనే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు వ్యభిచారివై ఉండవచ్చు, తాగుబోతువై ఉండవచ్చు, ధూమపానం చేసే వ్యక్తివై ఉండవచ్చు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:16 ఈ విధంగా ఉంది, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, దేవుడు ఎవరంట? ప్రేమ యొక్క స్వరూపము, స్వ ప్లస్ రూపము. స్వ అంటే స్వంత, రూపం అంటే ఆకారము లేక పోలిక. దేవుని రూపము ఏంటంటే ప్రేమ యొక్క స్వంత రూపం అంట. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ప్రేమ అనేటువంటి 2 అక్షరాలను తీసుకుని ఆ అక్షరాలకు ఒక రూపం ఇచ్చినట్లయితే, ఆ రూపము ఎవరో కాదు, మన దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. దేవుని రూపమే ప్రేమ అయినప్పుడు, ప్రేమ చేత దేవుడు రూపించబడినప్పుడు, ఆయనలో ఉన్నదంతయు ప్రేమ. ఆయన మాట ప్రేమ, ఆయన చూపు ప్రేమ, ఆయన కనికరము ప్రేమ, ఆయన నడక ప్రేమ, ఆయన ప్రవర్తన ప్రేమ. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రేమించడం ఆయన స్వభావం. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించడం ఆయన యొక్క లక్షణం. నిన్ను నన్ను ప్రేమించడం ఆయన యొక్క నైజం. తన నైజము చొప్పున, తన స్వభావము చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉదయకాలమందు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమ పాతాళము కంటే లోతైనది, ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని ప్రేమను వివరించుటకు లేదా వర్ణించుటకు కొలతలు గాని పరిమాణాలు గాని లేవు. ఆకాశము ఎంత ఎత్తుంటుందో ఎవరికీ తెలియదు, పాతాళము ఎంత లోతుంటుందో అది ఎవరికీ తెలియదు. ఇంకా మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమ ఎలాంటిది అంటే, మరణము కంటే బలమైనది. ఈ లోకములో మరణం బలమైనది. కారణం ఏంటంటే, మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. పుట్టినటువంటి

0: ప్రతి వ్యక్తి మరణిస్తారు. మరణం ఎప్పుడు ఏలాగు సంభవిస్తుందో ఎవరు చెప్పలేరు. చిన్నవారు, పెద్దవారు, మధ్య వయసులో ఉన్నవారు మరణించడం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే మరణము కంటే బలమైనది, నిన్ను మరణము నుండి తప్పించి నీకు నిత్య జీవం అనుగ్రహించుటకు బలము కలిగినది దేవుని ప్రేమ.
1: సూక్తిరత్న వాళ్ళు విన్నారు వ్యాఖ్యాత శ్రీ ఎస్ డేవిడ్ విజయానంద్ గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

శీతాకాలపు పంటగా బంగాళాదుంప సాగు గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. శీతాకాలపు కూరగాయల్లో అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే పంటగా, తక్కువ నీటి అవసరంతో సాగుకు అనుకూలమై మార్కెట్లో నిత్యం గిరాకీ ఉండటం వల్ల బంగాళాదుంపకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పంట సాగు యాజమాన్య పద్ధతులను గురించి మనం తెలుసుకున్నట్లయితే, బంగాళాదుంపలు దుంపల కోసం సాగు చేసే స్వల్పకాలిక పంట. మన దేశంలో 80% పంట ఉత్తర భారతదేశ రాష్ట్రాలైన పంజాబ్, బీహార్, పశ్చిమ బంగాల్ వంటి రాష్ట్రాలలో పండుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బాగా చల్లటి ప్రాంతాలు మినహా బంగాళాదుంపకు అవకాశం చాలా తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలే. తెలుగు రాష్ట్రాల్లో బంగాళాదుంపను ఇతర కూరగాయలతో సమానంగా ఆహారంగా తీసుకున్నప్పటికీ, కేవలం చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలోని అరకు, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఆదిలాబాద్ తదితర కొండ ప్రాంతాల్లోనే పండిస్తారు. బంగాళాదుంపకు అవసరమైన వాతావరణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాదుంప సాగులో ఉష్ణోగ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని పెరుగుదలకు చల్లని వాతావరణం, పగటి ఉష్ణోగ్రత 30°C, రాత్రి ఉష్ణోగ్రత 16°C అవసరమవుతుంది. 90 నుండి 100 రోజుల పంటకాలం, కనీసం 70 రోజులు 30°C కన్నా తక్కువ ఉండాలి. రాత్రి ఉష్ణోగ్రత 18°C కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ ఉష్ణోగ్రత మించితే దుంపలు ఊరవు. అదే 25°C ఉష్ణోగ్రత ఏర్పడితే దుంపలు అసలు ఏర్పడవు. పంట వేసిన సుమారు 40 నుండి 45 రోజుల తర్వాత మొక్క మొదలు భూమిలో ఊడలు ఏర్పడి వీటి చివర దుంపలు తయారవుతాయి. ఊడలు ఏర్పడటానికి ముందు రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 18°C ఉండాలి. ఇక బంగాళాదుంపల సాగుకి నేలల విషయానికి వచ్చినట్లయితే, నీటిపారుదల వసతి గల సారవంతమైన ఇసుక నేలలు లేదా ఎర్రగెరప నేలలు అనుకూలమైనవి. బరువైన నేలలో ఈ పంట సాగుకు అనుకూలం కాదు. ఇక బంగాళాదుంపల్లో అనువైన రకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉష్ణ ప్రాంతాలలో బంగాళాదుంపల సాగును ప్రోత్సహించడానికి సిమ్లాలోని కేంద్రీయ బంగాళాదుంప పరిశోధనా స్థానం వారు పరిశోధించి అధిక వేడిని తట్టుకునే రకాలను రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిలో స్వల్పకాలిక అనగా 70 నుండి 90 రోజుల కాలపరిమితి, అలాగే మధ్యకాలిక అంటే 90 నుండి 100 రోజుల కాలపరిమితి, దీర్ఘకాలిక అంటే 100 నుండి 110 రోజుల కాలపరిమితి గల రకాలు ఉన్నాయి. మన ప్రాంతానికి కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ లవకర్, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ బహల్, సదాబహర్, చిప్ సోనా 1, 2, 3, కుఫ్రీ ఆనంద్, కుఫ్రీ సూర్య 116, 117, S1, S2 స్పెషల్ సెలెక్షన్స్ అనే రకాలు అనుకూలమైనవి. ఈ మధ్య కొత్తగా విడుదలైన కుఫ్రీ జవహర్, ఫుక్రాజ్ కూడా దక్షిణ ప్రాంతానికి అనువైనవి. ఇక విత్తన ఎంపిక విషయానికి వచ్చినట్లయితే, విత్తనాన్ని బాగా తెలిసిన

నమ్మకమైన సంస్థల నుంచి లేదా వ్యవసాయ లేదా ఉద్యాన శాఖ నుంచి లేదా విత్తనాభివృద్ధి సంస్థల నుంచి తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న దుంపలను అంటే బ్రౌన్ రాట్, స్కాబ్ తెగుళ్లు, దుంప పురుగులు ఆశించని దుంపలను ఎన్నుకోవాలి. పెద్ద సైజు దుంపలైతే 20 నుండి 30 గ్రాములు ఉండేలా ముక్కలు కోయాలి. 2 లేదా 3 కళ్లు ఉండి అప్పుడే మొలకెత్తట ప్రారంభించిన వాటిని ఎంపిక చేయాలి. వీలైనంత వరకు చిన్నవి, మొత్తం దుంపగానే వాడటం శ్రేయస్కరం. నాటే ముందు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజుబ్ 30 నిమిషాల వరకు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో 2 నుండి 5 నిమిషాల వరకు లేదా బగలాత్ 25 గ్రాములు, దీన్నే మిథైల్ ఇథాక్సి మెర్క్యూరి క్లోరైడ్ అంటారు, 10 లీటర్ల నీటిలో 2 నుండి 5 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తడిపిన గోనె బస్తాలతో కప్పి 24 గంటలు ఉండనిస్తే కత్తిరించిన ముక్కల పైభాగాలు గట్టిపడతాయి. లేదంటే కత్తిరించిన ముక్కలు కుళ్లిపోయే అవకాశం ఉంది. ఎకరాకు 600 నుండి 800 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తుకునే సమయం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు. దుంపలను నాటుకోవచ్చు. బోదలకు 2 వరుసల మధ్య దూరం 50 సెంటీమీటర్లు, వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా, బోదలకు ఒక పక్క కళ్లు పైభాగం ఉండేలా వాడాలి. ఇక బంగాళాదుంపల సాగులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు 10 నుండి 12 టన్నుల పశువుల ఎరువు లేదా మేకల ఎరువు, 200 కిలోల వేపపిండి, 2 కిలోల అజోస్పైరిల్లం, 2 కిలోల ఫోస్ఫోబాక్టీరియా, 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజని పొటాషియం ఎరువులు ఒకేసారి కాకుండా 3 సమభాగాలుగా చేసి మొదటిది భాస్వరంతో పాటు ఆఖరి దుక్కులో 2 దఫాగా విత్తిన 30 రోజులకు, 3 దఫాగా ఇత్తిన 50 రోజులకు వేసి మట్టిని ఎగదోసి నీరు ఇవ్వాలి. బంగాళాదుంపల సాగులో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే దుంపలు బాగా మొలకెత్తేందుకు విత్తిన వెంటనే 2 లేదా 3 తడులు 5 రోజులకొకసారి ఇవ్వాలి. కీలక దశలైన మొక్క పెరుగుదల దశలో 7 నుండి 8 రోజులకొకసారి, దుంప ఏర్పడే దశలో 4 నుండి 5 రోజులకొకసారి చొప్పున నీటి తడులు ఇవ్వాలి. కోతకు 8 నుండి 10 రోజుల ముందు నీరివ్వటం ఆపివేయాలి. డ్రిప్ ఇరిగేషన్ అయితే ఈ పంట సాగుకి మరింత శ్రేయస్కరం. తేమ తక్కువై నేల పగులు బారితే పోటా ట్యూట్యూబర్ మాత్ బెడద ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక బంగాళాదుంపల్లో అంతర్ కృషిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ లేదా మెట్రుబుజిన్ వంటి కలుపు నివారణ మందులు ఉపయోగించడంతో పాటు నాటిన 30 నుండి 35 రోజుల వరకు, అంటే మొక్కలు 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నప్పుడు ఒకసారి, 50 రోజులకు ఇంకొకసారి కలుపు తీసి బోదలు ఎగదోయాలి. ఇలా మట్టి ఎగదోయటం వల్ల దుంపలు బాగా ఏర్పడి వాటి పెరుగుదల చాలా బాగుంటుంది. లేకుంటే దుంపలపై నేరుగా సూర్యరశ్మి సోకి నాణ్యత లేని విషపూరితమైన ఆకుపచ్చని దుంపలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేగాక పొటాటో ట్యూబర్ మౌత్ బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక బంగాళాదుంపల దిగుబడి నిల్వ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాదుంపల రకాన్ని బట్టి ఎకరాకు 9 నుండి 15 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. మొక్కలు పసుపు రంగు నుంచి గోధుమ రంగుకు మారి నాటిన 90 నుండి 100 రోజులకు కోతకు వస్తాయి. తవ్విన దుంపలను పైపొర గట్టిపడే వరకు నీటిలో ఆరనివ్వాలి. దీన్ని క్యూరింగ్ అంటారు. తర్వాత సైజును బట్టి గ్రేడింగ్ చేసి గోనె సంచుల్లో నిల్వ చేసి శీతల గిడ్డంగుల్లో బాగా గాలి తగిలేలా భద్రపరుచుకుంటే సరైన గిట్టుబాటు ధర వచ్చినప్పుడు తీసి అమ్ముకోవచ్చు. దుంపలను భూమి నుంచి తీసిన వెంటనే గిరాకీ ఉండదు. నిల్వ ఉంచిన బంగాళాదుంపలకు ధర ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కోత అనంతరం పంటను కొత్త బంగాళాదుంపలుగా అమ్మటం జరుగుతుంది. దేశంలో 90% పంట జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేతికి వస్తుంది. తాజా ఆలుగడ్డలు కేవలం 3 నెలలు మాత్రమే లభిస్తాయి.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరులేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల

సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా

0: జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖలా పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65 లక్షల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20,00,000 రూపాయలతోటి ఈ రోడ్ ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
1: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక
3: ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24 లక్షల కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని

గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం ఉంటుంది.

ఈ ఉదయం 7:15 ప్రసారమవుతున్న కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, ఆ తర్వాత విజ్ఞాన సమాచారం, ఈ అంశాలుంటాయి. 7:55 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. కొత్త చిగురు తొడిగిందట ఆమని పల్లవితో సాగే గీత రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి చెల్లా ప్రభావతి గారి వయలిన్ వాయిద్యం. 9:35 చిత్రమంజరి సినిమా పాటలు. 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ మనోరంజని, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఆ ఫోన్ నంబర్ 8562244119.

ఈ మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ ఉదయ్ కుమార్ బృందం వారి శాక్సోఫోన్ వాయిద్యం, 12:40 మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు, 1:30 మహిళా భారతి కార్యక్రమంలో పాటల పల్లకి ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ సినిమా పాటలు. ఈ మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప రామరాజపల్లి నాగార్జున మోడల్ స్కూల్ బాలబాలికలు అందించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 3:00 నాటకం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో యువత మద్యం అలవాట్లు నష్టాలు, ఈ అంశం గురించి డాక్టర్ కె దేవికారాణి గారితో పరిచయ కార్యక్రమం. 6:30 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బీసీ కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. 7:15 పంట సీమల కార్యక్రమంలో పాల పొదుగు వాపు వ్యాధి నివారణ చర్యలు, డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం, అనంతరం రైతులకు సూచనలు. 7:45 తిరిగి 9:30 చిత్రసీమ సినిమా పాటలు.

ఈరోజు రాత్రి 8 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. రాత్రి 10 గంటలకు 2026 సంవత్సరపు 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 10:20 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

మా కార్యక్రమాల వివరాలు తెలియజేసే ప్రసార విశేషాలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, తిరిగి రాత్రి 8:40 వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందుమాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా, సమగ్ర సవరణ

0: ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్దంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధ గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ది చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వసేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का, सेवा का संदेश अम्मा ने पहुंचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటీ మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వం అని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ్టి కార్యక్రమంలో చరిత్రలు, ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, అనంతరం విజ్ఞాన సమాచారం, ఈ అంశాలుంటాయి. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. సాధారణ రొటీన్ జీవితం నుంచి ఒక మంచి రిలీఫ్ పర్యటన, కొత్త ప్రదేశాల అనుభవం, కొత్త వ్యక్తుల సాంప్రదాయాల పరిచయం పర్యటన వల్ల సాధ్యమవుతుంది. మనసు బాగలేని సందర్భాల్లో కొత్త ప్రదేశాలకు వెళ్లమని డాక్టర్లు కూడా సలహా ఇస్తుంటారు. కొత్త ఉత్సాహంతో, రెట్టించిన శక్తితో తిరిగి మన పనిలో మనం సాగేలా చేసే శక్తి ఈ పర్యటనలకు ఉంది. సో పర్యటిద్దాం, కొత్త ప్రదేశాల అందాలను ఆస్వాదిద్దాం.

భాయ్యం ఆర్ బహనం, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట,

భారతీయ కేంద్ర శాసనసభ సభ్యుడు, రాజకీయ నాయకుడు విఠల్భాయ్ పటేల్ 1873 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన గుజరాత్ రాష్ట్రం నాడియాడ్ పట్టణంలో జన్మించారు. వీరు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు సోదరుడు. విఠల్భాయ్ భారత స్వాతంత్ర్యం కోసం చౌరీచౌరా సంఘటనలో 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ. వీరు 1915వ సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తేదీ అంటే ఈరోజు హైదరాబాద్లో జన్మించారు. ఈయన భారత స్వాతంత్ర సమరయోధుడు. కొండా లక్ష్మణ్ గారు 1941లో మహాత్మాగాంధీని కలుసుకున్నారు. ఆయన స్ఫూర్తితో 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. రాజా రామ్మోహన్ రాయ్. భారతదేశ సామాజిక కార్యకర్త అయిన వీరు 1833వ సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు, మరణించారు. వీరి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన సతీ సగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపి వితంతు పునర్వివాహానికి నాంది పలికారు. స్త్రీ విద్యకై పాటుపడ్డారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. మాజీ రాష్ట్ర మంత్రి మండలి సభ్యుడు, గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు 1997వ సంవత్సరం సెప్టెంబర్ 27న మరణించారు. వీరు మహాత్మాగాంధీ సిద్ధాంతాల ప్రభావంతో సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఉద్యమ వారసులలో పాల్గొన్నారు.

హాస్య రంగస్థల నటుడు సీకే నాగేష్ 1933 సెప్టెంబర్ 27 చెన్నైలో జన్మించారు. వీరు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించారు. ఈయన్ను దక్షిణాది చార్లీ చాప్లిన్గా వర్ణిస్తారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ ఆదివారం అనగా ఈరోజు జరుపుకుంటారు. నదులను కాలుష్యం నుంచి కాపాడడం, నదీ పరివాహక ప్రాంతాలను సంరక్షించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచ బదిరీల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి ఆదివారం జరుపుకుంటారు. వినికిడి లోపం ఉన్న వారి హక్కులను రక్షించడం కోసం సమాజంలో వారికి గౌరవం కల్పించడానికి 1958 సంవత్సరంలో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ ఇది ప్రారంభించింది. ఇవండి చరిత్రలో ఈరోజు విశేషాలు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చిలకమ్మ చెప్పింది సమన్వయ హాస్య నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ పి వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. కార్యక్రమంలో ఇప్పుడు మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తున్నవారు శ్రీ ఎస్ఎం భాష, శ్రీమతి ఉమామహేశ్వరి.

0: మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం.
1: సుస్వాగతం.
0: ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు పంపిన ఉత్తరాలు, అలాగే వాట్సాప్ సందేశాలు, వారి అమూల్యమైన అభిప్రాయాలను మీ ఉత్తరాలు శ్రోతల ఉత్తరాలకు జవాబుల కార్యక్రమంలో మనం శ్రోతల ముందుకు తీసుకెళ్తున్నాం. ముందుగా ఈ ఉత్తరాన్ని పెనగలూరు మండలం ఈటమార్పురం గ్రామం నుంచి మల్ల వెంకట సుబ్బయ్య గారు రాశారు. వారు సెప్టెంబర్ నెల 14వ తేదీ కాంతిరేఖలు కార్యక్రమంలో వినాయక చవితి ప్రాముఖ్యం గురించి బివి రామకృష్ణ సిద్ధాంతి గారు చాలా చక్కగా వివరించారు. అలాగే ఆ తర్వాత 8:35 వినతులివిగో వినాయక హాస్యనాటిక చాలా బాగుంది అంటూ వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
1: కడప పెద్దబెస్త వీధి నుంచి సుధారాణి ఈ విధంగా రాశారు. 14వ తేదీ 8:35 ప్రసారమైన వినతలివిగో వినాయక హాస్యనాటిక చాలా బాగుంది. అంతేకాకుండా కొత్తకోట శంకర్ వైలిన్ వాయిద్యం వీణుల విందుగా ఉంది అంటూ రాశారు. నంద్యాల జిల్లా సంజీవనగర్ నుంచి జగన్ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ప్రత్యక్ష ప్రసారం విన్నాము. ఎస్ఎం భాషాగారు చక్కగా నిర్వహించినారు. ప్రతి ఫోన్ కాల్ తీసుకునే ముందు నుంచి మాట చెబుతూ వచ్చారు. ప్రతి మాట ఆలోచింపచేసే విధంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి ఆశావాద దృక్పథంలోకి తీసుకువచ్చారు అంటూ రాశారు.
0: ఇలా తెలియజేస్తున్నారు. మంగళవారం చిత్రమంజరి కార్యక్రమంలో సంగీత దర్శకుడు చక్రవర్తి జయంతి సందర్భంగా వినిపించిన యమగోళ చిత్రంలోని ఆడవి అందాల సురభామిని అనే పాట చాలా బాగుంది. అలాగే మధ్యాహ్నం ఆశాభోన్స్లే జయంతి సందర్భంగా వినిపించిన హిందీ పాటలు అన్ని కూడా బాగున్నాయి. కార్యక్రమాన్ని నిర్వహించిన రవికుమార్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూ వారే ఇంకా ఏమంటున్నారంటే, ఆ తర్వాత బుధవారం దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతి చికిత్స గురించి డాక్టర్ షాకిర్ హుసేన్ గారు చాలా చక్కటి సమాచారాన్ని తెలియజేశారు అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
1: తిరుపతి జిల్లా పెనగలూరు ఈటిమార్పురం నుంచి వెంకట సుబ్బయ్య గారు ఈ విధంగా రాశారు. ప్రతిరోజు ప్రసారం చేస్తున్న తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విని తరించాము. ప్రసారం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.
0: ఈ ఉత్తరాన్ని తిరుపతి జిల్లా చిట్వేలి మండలం తుమ్మచెట్లపల్లి గ్రామం నుంచి తిరుమల శంకరయ్య రాశారు. 17వ తేదీ 12:05 ప్రసారమైన కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస్ గారి మాండోలిన్ వాయిద్యం చాలా బాగుంది. ప్రసారం చేసిన ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలంటూ తెలియజేశారు. అలాగే ఇంకా ఏమంటున్నారంటే, ఈ నెల 14వ తేదీ వినాయక చవితి సందర్భంగా ప్రసారం చేసిన వినతులివిగో వినాయక హాస్యనాటిక చాలా బాగుంది. 15వ తేదీ సూక్తి రత్నావళి కార్యక్రమంలో పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం గారి సూక్తులు చాలా బాగున్నాయి. అలాగే పర్యావరణం ఒక అవగాహన కార్యక్రమంలో కృష్ణ తులసి గారు చక్కగా వివరించారు. తర్వాత స్వర్ణలత గారు పడిన లలిత గేయాలు కూడా బాగున్నాయి. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటూ శంకరయ్య గారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
1: ఏలూరు నుంచి ఆర్ రఘుభీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా వీరందరూ ఈ విధంగా రాస్తున్నారు. 10వ తేదీ గురువారం మధ్యాహ్నం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పుల్లలభట్ల శ్రీనివాసులు గారి వీణావాదనం మా వీణులు విందు చేసింది. కార్యక్రమంలో హంసధ్వని రాగంలో వినిపించిన వినాయక అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది అంటూ రాశారు. అంతేకాకుండా సాయంత్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ రాజోలు రాజన్న బృందంగానం చేసిన జానపద గీతాలు విని తరించామంటూ రాశారు.
0: ఈ ఉత్తరాన్ని ప్రొద్దుటూరు నుంచి శివమ్మ గారు రాశారు. వారు ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో కాశీ విశ్వనాథుని శివభక్తి గీతాలు చాలా బాగున్నాయి. అలాగే ఆదివారం ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో రవికుమార్ రెడ్డి గారు, కృష్ణ తులసి గారు ఉత్తరాలు చదివిన తీరు చాలా బాగుంది. ఆ తర్వాత ఆంటోనీ గారు విజ్ఞాన సమాచారం శీర్షికన ఎన్నో తెలియని కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు. అలాగే కృష్ణ తులసి గారు పర్యావరణం ఒక అవగాహన అనే కార్యక్రమంలో మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూనే, వినాయక చవితి పండుగ సందర్భంగా వినతులివిగో వినాయక హాస్యనటిక చాలా బాగుంది, నిర్వహించిన ఎస్ రవికుమార్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు అంటూ వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
1: కడప జిల్లా ఒంటిమిట మండలం మండపంపల్లి నుంచి ఎం సుధీర్ కుమార్ ఈ విధంగా రాశారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలపై ప్రత్యక్ష ప్రసారం మమ్మల్ని వీణులు విందు చేసింది. తర్వాత సాహితీ వైభవం

0: పుట్టపర్తి నారాయణాచార్యుల గురించి 19వ తేదీ నుంచి కార్యక్రమం ప్రసారం చేశారు, ధన్యవాదాలు అంటూ రాశారు.
1: ఇక ఈ ఉత్తరాన్ని కడప నుంచి లక్ష్మీదేవి, సుజాత, పద్మ వీరు ఏమని రాశారంటే, వినాయక చవితి పండుగ సందర్భంగా రవికుమారెడ్డి గారు నిర్వహించిన నాటిక వినతులివిగో వినాయక చాలా బాగుంది. ఇందులో నటించిన మంజులాదేవి గారి గొంతు చాలా కాలం తర్వాత విన్నాము, చాలా ఆనందం కలిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పునఃప్రసారం చేసిన ఆకాశవాణి కడప కేంద్రం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూనే ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని చాలా సుదీర్ఘమైన మాటల్లో తెలియజేశారు. ఈ అభిప్రాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుంచి జల్లి కృష్ణమూర్తి, సరోజా కృష్ణమూర్తి, ఎర్రంరాజు తెలియజేశారు. వారేమంటున్నారంటే, సెప్టెంబర్ నెల 1వ తేదీ మధ్యాహ్నం 2:15 ప్రసారమైన చిత్రసీమలో కాలం అనే అంశంపై శ్రీ ఎస్ రవికుమారెడ్డి గారు చక్కని పాటలు వినిపించారు అంటూ వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఆదివారం బాలబిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఖాదర్బాద్ ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు సమర్పించిన కార్యక్రమం చాలా బాగుంది అంటూ ఖాదర్ హుస్సేన్, ఓబులేసు, మాహేక్, సనా, సమ్రిన్, చందన, సుప్రియ, నిత్య, కావ్య, జాహ్నవి, శాలిని తదితరులు ఉన్నారు. వీరంతా కూడా ఈ కార్యక్రమంపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమాన్ని చిన్నపిల్లలు సమర్పించారంటూ వారందరూ కూడా తెలియజేశారు. ఇవండి ఈ వారం మనకు ఉత్తరాల ద్వారా శ్రోతల నుంచి మనం అందుకున్న అభిప్రాయాలు. మరి శ్రోతలు మీ ఉత్తరాల కార్యక్రమంలో తమ అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా తెలియజేయాలనుకుంటే మా చిరునామా మీ ఉత్తరాలు కెరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కడప కేంద్రం, పిన్కోడ్ నెంబర్ 5160001. ఈ చిరునామాకు శ్రోతలు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మరి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ ద్వారా శ్రోతలు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలపై తెలియజేసిన అభిప్రాయాలను ఒకసారి పరిశీలిద్దాం.
0: ముందుగా భారతమ్మ ఉయ్యాలవాడ మండలం ఎస్ కొత్తపల్లె గ్రామం నుండి ఈ విధంగా రాశారు. 20వ తేదీ మధ్యాహ్నం మహిళా భారతిలో జయశ్రీ గారి కూర్పులో వెంకటేశ్వర స్వామి పాటలను వినిపించి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు. కార్యక్రమాన్ని నిర్వహించిన విజయశ్రీ గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.
1: ఈ అభిప్రాయాన్ని జమ్మల్మడు గురించి హసీనా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. 20వ తేదీ ఆదివారం రాత్రి 7:45 చిత్రసీమలో, అలాగే రాత్రి 9:30 చిత్రసీమలో వినిపించిన అలనాటి గీతాలు చాలా బాగున్నాయి. కార్యక్రమాన్ని నిర్వహించిన సుధీర్ కుమార్ గారికి మా ధన్యవాదాలు అంటూ వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
0: వనస్థలిపురం హైదరాబాద్ నుంచి డి బాలాజీ గారు ఈ విధంగా రాశారు. 21వ తేదీ సోమవారం నాడు ఉదయం ప్రభాత ప్రసారంలో ప్రబోధ గీతం మురిసి ఎగరాలి మువ్వన్నెల జెండా దేశభక్తిని పెంపొందించేలా మంచి పాటను వినిపించారు. భక్తిరంజన కార్యక్రమంలో తోటకాష్టకం తదుపరి సువర్ణమాల స్తోత్రం విన్నాము. మధురానందం పొందేలా ఈ భక్తి పాటలు బాగున్నాయి. వినిపిస్తున్న ఆకాశవాణి కడప కేంద్రం వారికి హృదయపూర్వక అభినందనలు అంటూ రాశారు.
1: ఈ అభిప్రాయము బ్రాహ్మణ కొట్టుకూరు మండలం అల్లూరు గ్రామం నుంచి శారదమ్మ గారు రాశారు. మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియజేస్తూ జయశ్రీ గారు చక్కటి పాటలు వినిపించారు. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఆకాశవాణి కడప కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.
0: ఏలూరు నుంచి రఘుభీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా వీరందరూ విధంగా రాస్తున్నారు. 14వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజన కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు విని తరించాం. సూక్తిరత్నావళి కార్యక్రమంలో చక్కటి సూక్తులు వినిపించిన నిర్వాహులకు మా నమస్తే. అనంతరం కాంతిరేఖలు కార్యక్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శ్రీ రామకృష్ణయ్య సిద్ధాంతి గారు చవితి ప్రాశస్త్యం ఎంతో వివరంగా తెలియజేశారు. సిద్ధాంతి గారికి మా ధన్యవాదాలు అంటూ రాశారు.
1: వినాయక చవితి సందర్భంగా ఉదయం 8:35 ప్రసారం చేసిన వినతులివిగో వినాయక హాస్యనాటిక చాలా బాగుంది, ధన్యవాదాలు. అలాగే మధ్యాహ్నం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కొత్తకోట శంకర్రావు గారి వయలిన్ వాద్యం మా వినుల విందు చేసింది. కార్యక్రమంలో నవరాగ మాలిక మాకు మరీ మరీ నచ్చింది. శ్రీ శంకర్రావు గారికి మా కళాభివందనాలు అందిస్తున్నామంటూ వారు తెలియజేశారు. అలాగే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా స్రవంతి సాధికారత వార్తలు కూడా చాలా విలువైనవిగా ఉన్నాయి, నిర్వహించిన వారికి మా నమస్తే అంటూ వారు తెలియజేశారు.
0: వారే రాసిన మరొక అభిప్రాయం అండి. 15వ తేదీ మంగళవారం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ వెంకట నరసయ్య బృందం వినిపించిన నాదస్వర వాదనం మా వినుల వింది చేసింది. కార్యక్రమంలో హిందోల రాగంలో వినిపించిన కీర్తన మాకు మరీ మరీ నచ్చింది, చాలా బాగుంది అంటూ రాశారు. తర్వాత కర్ణాటక రాష్ట్రం

0: చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ ఈ విధంగా రాశారు. 22వ తేదీ ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైన పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానకమ్మ పాడిన జానపద గీతాలు చాలా బాగున్నాయి, వినిపించిన మీకు అభినందనలు అంటూ, వయోవృద్ధుల కార్యక్రమంలో ఆవలి తీరంలో అమ్మ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు దేరంగుల వెంకటసుబ్బయ్య గారితో పరిచయం, అనంతరం మహిళాభారతిలో ఆహారంలో బెల్లం వాడకం గురించి కె రఘురామరెడ్డి గారితో ఎస్ రవికుమారెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాశారు. తర్వాత జమ్మలమడుగు నుంచి హసీనా ఎస్ మహబూబాషా గారు ఈ విధంగా రాశారు. 21వ తేదీ సోమవారం ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు అంశాలను హరికృష్ణ గారు తెలియజేయడం జరిగింది. అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికలో వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భంగా న్యూరో ఫిజీషియన్ డాక్టర్ నవీన్ ప్రసాద్ గారితో ఎస్ రవికుమారెడ్డి గారు జరిపిన పరిచయంలో అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటో, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులలో ఒకరికి మాత్రమే వస్తుందని ఈ పరిచయంలో డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అనంతరం దార్శనిక భారత్ గురించి శ్రీమతి జి శైలజాకుమారి గారు తెలియజేసిన అంశాలు, తర్వాత ప్రసారమైన న్యాయ సలహాలు శీర్షికలో మధ్యవర్తిత్వం గురించి భూతమాపురం వెంకట సుబ్బారావు గారితో ఎస్ రవికుమారెడ్డి గారు జరిపిన పరిచయంలో సుబ్బారావు గారు మధ్యవర్తిత్వం గురించి చక్కటి అంశాలను తెలియజేయడమే కాకుండా కోర్టు ద్వారా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా తమ సమస్యలను పరిష్కారం చేసుకుంటే సమయము డబ్బు ఆదా అవడమే కాకుండా సమస్యలకు సత్వర పరిష్కారాలు జరుపుకోవచ్చనే అభిప్రాయాన్ని తెలియజేశారు. వారికి మా అభినందనలు అంటూ రాశారు.
1: వీరే తమ అభిప్రాయాన్ని ఇంకా ఇలా తెలియజేస్తున్నారు. 18వ తేదీ ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత భాగవత కథాసుధ, అనంతరం గాంధీ మార్గం విని తరించాము. అలాగే సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల గారి జీవితం గురించి చాలా చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. వారే చివరగా మన అభిప్రాయంలో ఏమన్నారంటే, 23వ తేదీ బుధవారం ఉదయం 8:35 చిత్రమంజరి కార్యక్రమంలో అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం సందర్భంగా శ్రీమతి బి సృజనకుమారి గారు వినిపించిన పాటలు చాలా బాగా నచ్చాయి, మంచి పాటలు వినిపించిన వారికి ధన్యవాదాలు అంటూ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
0: తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం నుంచి ఎరంరాజు, స్వప్న, నిత్య, ఆర్యన్ ఈ విధంగా రాస్తున్నారు. 8వ తేదీ కాంతిరేఖల్లో పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక విన్నాము. ఇందులో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని, ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణపతి విగ్రహాలనే పూజించాలని, పండగలను సాంప్రదాయ పద్దతిలో పర్యావరణ హితంగా జరుపుకోవాలని వ్యాఖ్యాత కృష్ణతులసిగారు అమూల్యమైన సందేశంతో తన వ్యాఖ్యానంతో చక్కగా వివరించారు.
1: వీరే తమ అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తున్నారు. 14వ తేదీ ఉదయం వినాయక చవితి పర్వదినం సందర్భంగా పునఃప్రసారం చేసిన వినతులివిగో వినాయక హాస్యనాటిక మా ఇంటిల్లిపాది విని మనసారా నవ్వుకున్నాం. ఇందులో హాస్య సన్నివేశాల్ని రచయిత మలిచిన తీరు అద్భుతం. సమాజంలో చాలామంది కుటుంబాల్లో పండుగ రోజుల్లో దైవంపైన భక్తి భావనలకు దూరమై తమ దృష్టి మొత్తం టీవీ కార్యక్రమాలపై పెడుతున్నారని సున్నితంగా చెబుతూనే చక్కని సందేశంతో హాస్యాన్ని పండిస్తూ నాటికను రక్తికట్టించారు. పాత్రధారులందరూ కూడా తమ సంభాషణలతో పాత్రలకు జీవం పోశారు. పండుగ రోజు ఆకాశవాణి ఇలాంటి హాస్య నాటికను ప్రసారం చేయడాన్ని మాకు ఒక మంచి తీపి వంటకం ఆస్వాదించిన అనుభూతిని పొందాము అంటూ వారు తెలియజేస్తూ నాటిక రచయిత శ్రీ ఎస్ రవికుమారెడ్డి గారికి, అలాగే ఆకాశవాణి కడప కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ తెలియజేశారు.
0: ఉయ్యాలవాడ మండలం ఎస్ కొత్తపల్లె గ్రామం నుండి భారతమ్మ ఈ విధంగా రాశారు. 9వ తేదీ మంగళవారం మహిళా భారతిలో బెల్లం గురించి రఘురామరెడ్డి గారితో రవికుమారెడ్డి గారు జరిపిన పరిచయం చాలా బాగుంది అంటూనే, గురువారం రోజున మహిళాభారతిలో బ్రహ్మంగారి తత్వప్రభ 7వ భాగం చాలా బాగుంది, వినిపించిన వారికి ధన్యవాదాలు అంటూ రాశారు.
1: ఈ అభిప్రాయాన్ని కడప ఎర్రముక్కపల్లి నుంచి శ్రీదేవి వినయ్ రాశారు. ప్రతిరోజు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమవుతున్న కార్యక్రమాలు చాలా చాలా బాగుంటున్నాయి. ఏకచిత్ర గానం శీర్షికన భగవత్ కేసరి చిత్రం నుంచి పాటలు వినిపించారు. అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి, మేం చాలా ఎంజాయ్ చేశాము అంటూ వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇవండి శ్రోతల నుంచి మనం వాట్సాప్ ద్వారా అందుకున్న అభిప్రాయాలు. మరి శ్రోతలు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలపై తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా తెలియజేయాలనుకుంటే మా చిరునామా 8562244119. ఈ నెంబర్కు శ్రోతలు తమ అమూల్యమైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు.

0: ఇవండి ఈ వారం శ్రోతల నుంచి మనం అందుకున్న ఉత్తరాలు. మరి వచ్చే వారం మీ ఉత్తరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటున్నది మీ ఎస్ఎం భాష,
1: ఉమామహేశ్వరి.
0: నమస్తే.
2: మీ ఉత్తరాలు శ్రోతల ఉత్తరాలకు జవాబులు విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఎస్ఎం భాష, శ్రీమతి ఉమామహేశ్వరి.

0: आपकी बातें सुनता हूं, आपके लिए सोचता हूं, आपके सुझाव देखता हूं, उसी से मेरे विचारों की एक दौड़ शुरू हो जाती है जो आकाशवाणी के माध्यम से आपके पास पहुंचती है।
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజ్ఞాన సమాచారం. అందిస్తున్నవారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్.
2: ఈ వారం విజ్ఞాన విశేషాల సమాహారానికి స్వాగతం. ఖచ్చితమైన సరికొత్త అనుగడియారం. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు లుటేటియం మూలకంతో తయారు చేసిన ఒక అటామిక్ గడియారాన్ని రూపొందించారు. రికార్డు స్థాయి ఖచ్చితత్వంతో సెకండ్లో లక్ష కోట్లవ వంతును తమ గడియారం కొలవగలదని వారు తెలిపారు. ఉష్ణోగ్రత లేదా అయస్కాంత క్షేత్రంలో మార్పుల ప్రభావానికి లోను కాకుండా అన్ని వాతావరణాల్లోనూ అత్యంత స్థిరమైన సమయాన్ని అందించగలదని వారు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారమని తాము విశ్వసిస్తున్నట్లు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధక బృంద నాయకుడు మామ్రే బారెట్ చెప్పారు. భూమిపై అత్యంత వేడి ప్రదేశమైన డెత్ వ్యాలీ నుండి అంటార్కిటిక్లో అత్యంత చల్లని ప్రదేశానికి వెళ్లిన లుటేటియం గడియారం స్థిరంగా ఉంటుందని బారెట్ తెలిపారు. 1955లో మొట్టమొదటి ఖచ్చితమైన అటామిక్ గడియారాన్ని తయారు చేయడానికి సిసిఎం మూలక పరమాణువులను ఉపయోగించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు సిసిఎం కంటే చాలా వేగంగా డోలనం చేసే ఇటెర్బియం, స్టాంటియం, అల్యూమినియం వంటి ఇతర మూలకాలతో కాలమాన పరిమితులను అధిగమిస్తున్నారు. వాటన్నిటికంటే లుటేటియం గడియారం మెరుగైంది. 45 గంటల్లో 4 రాకెట్ ప్రయోగాలు. సత్తా చాటిన చైనా. అంతరిక్ష రంగంలో వేగంగా విస్తరిస్తున్న చైనా తన ప్రయోగ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇటీవల కేవలం 45 గంటల వ్యవధిలో 4 రాకెట్లను విజయవంతంగా ప్రయోగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 15-16 మధ్య 3 లాంచింగ్ కేంద్రాల నుండి ఈ ప్రయోగాలు జరిగినట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ 4 వ్యోమ నౌకలు తాము మోసుకెళ్లిన ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోనికి చేర్చినట్లు తెలిపింది. మొదటి ప్రయోగం సెప్టెంబర్ 15 జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి చేపట్టారు. ల్యాండ్ స్పేస్ అనే ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన జుక్వీ 2 ఈ రాకెట్ 10 ఉపగ్రహాలను భూదిగవ కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇదే రోజున ఒరియన్ స్పేస్ కు చెందిన గ్రావిటీ 1 రాకెట్ ను షాంఘై తీరంలోని సముద్రంపై ఉన్న అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. ఇది 9 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. సెప్టెంబర్ 16 ప్రభుత్వ రంగ అంతరిక్ష సంస్థ లాంగ్మార్చ్ 12 అనే రాకెట్ ను హైనాన్ దీవి నుండి ప్రయోగించింది. ఇది కూడా 9 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఇదే రోజున జీక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్లో కుయిజౌ 11 రాకెట్ ప్రయోగం జరిగింది. దీన్ని చైనా అంతరిక్ష సంస్థకు చెందిన అనుబంధ విభాగం చేపట్టింది. ఇది 2 రాడార్ ఉపగ్రహాలను భూదిగవ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. 4 ఏళ్లలో 6G నెట్వర్క్. ఎడారులు, సముద్ర అంతర్భాగాల్లోనూ సిగ్నల్లు. మనం వినియోగిస్తున్న 5G నెట్వర్క్ కు 100 రెట్లు వేగంతో పనిచేసే 6G నెట్వర్క్ 4 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ వనరులతోనే

సొంతంగా 6G నెట్వర్క్ రూపొందించుకుందామని, భారత్ 6G విజన్ కోసం 10,000 కోట్లు వెచ్చించేందుకైనా సిద్దమని ప్రధాని మోదీ 7 ఏళ్ల క్రితం పిలుపునిచ్చారు. ఆ ఉత్సాహంతో ఉస్మానియా సహా దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోని ఆచార్యులు, విద్యార్థులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. 3 నెలల క్రితం ఓయులో నిర్వహించిన జాతీయ సదస్సులో అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొని ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. 6G నెట్వర్క్ రూపొందించే పోటీలో చైనా, అమెరికా, దక్షిణ కొరియా ముందున్నాయి. చైనా ఈ ఏడాది చివరి నాటికి ప్రోటోటైప్ 6G నెట్వర్క్ ను రూపొందించే ప్రయత్నాల్లో ఉండగా, దక్షిణ కొరియా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 6G నెట్వర్క్ ను డిజైన్ చేస్తామని చెబుతోంది. అమెరికా, ఫిన్లాండ్, జపాన్, తైవాన్లతో సైతం 6G పరిశోధనలు కీలక దశలో ఉన్నాయి. మన దేశంలో అయితే 2023లోనే పరిశోధనలు మొదలయ్యాయి. కొన్ని ఐఐటీలు, కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 2 ఏళ్లు కృషి చేసి ప్రాథమిక డిజైనర్లు రూపొందించాయి. 2025లో 6G నెట్వర్క్ రూపకల్పనపై 2వ దశ మొదలైంది. 2030 నాటికి 6G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకురావాలని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ ఫ్రేమ్వర్క్స్, ఆధునిక మైక్రోవేవ్, ఆర్ఎఫ్ వ్యవస్థలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న యాంటెనా ద్వారా స్మార్ట్ ఫోన్లకు సిగ్నల్ను అందజేస్తాయి. 6G కమ్యూనికేషన్ అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా యాంటెనా డిజైన్ ఉంటుంది. భవిష్యత్తులో కమ్యూనికేషన్ నెట్వర్క్లలో కృత్రిమ మేధా వినియోగం అధికంగా ఉంటుంది. టెరాహెడ్స్ సామర్థ్యాలున్న యాంటెనాలు, ఏఐ నేటివ్ యాంటెనాల ద్వారా మనం ఎడారిలో ఉన్న, సముద్రాల లోపలున్న స్మార్ట్ ఫోన్లు, వాచ్లకు సిగ్నల్ అందుతాయి. ఇవి 6G నెట్వర్క్ యొక్క ప్రత్యేకతలు. క్లోమ క్యాన్సర్ గుర్తింపునకు కొత్త పరీక్ష. ముందస్తు లక్షణాలు తెలియకుండా నిశ్శబ్దంగా పెరిగే క్లోమ క్యాన్సర్ ను ప్రారంభ దశల్లోనే గుర్తించడానికి తోడ్పడే రక్త పరీక్షను పరిశోధకులు రూపొందించారు. ఈ లిక్విడ్ బయాప్సీ పరీక్షను పాన్జానియన్ గా వ్యవహరిస్తున్నారు. క్లోమ క్యాన్సర్ ను నయం చేసే అవకాశం చేజారిపోయిన తర్వాతనే దాన్ని గుర్తించగలుగుతున్నాం, అందుకే అది ప్రాణాంతకమవుతుంది. అమెరికాలోని సిటీ ఆఫ్ హోప్ బెక్మన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన అజయ్ గోయల్ పాన్జియాన్ రక్త పరీక్ష 1-2 దశల క్లోమ క్యాన్సర్ ను నిశితంగా గుర్తించగలుగుతోందని, తప్పుడు ఫలితాల రేటు తక్కువగా ఉందని వీరు తెలిపారు. దీనివల్ల క్యాన్సర్ అభివృద్ది చెందడానికి ముందే చికిత్స చేసే అవకాశం లభిస్తుంది. పాన్జియాన్ రక్త పరీక్షల్లో క్లోమ క్యాన్సర్ 3 గుర్తులైన సర్క్యులేటింగ్ మైక్రో ఆర్ఎన్ఏలు, ఎక్సోసోమల్ మైక్రో ఆర్ఎన్ఏలు, CA19-9 ప్రోటీన్లను కనిపెడుతుంది. ఈ 3 కొలతల ఆధారంగా క్లోమ క్యాన్సర్ ను గుర్తించడానికి కృత్రిమ మీద ఏఐ ఉపయోగపడుతుంది. ఈ రక్త పరీక్ష 87% కేసుల్లో 1-2 దశల క్లోమ క్యాన్సర్ ను సరిగ్గా గుర్తించిందని పరిశోధక బృందం తెలిపింది. ఆసియా క్రీడల్లో భారత్ కు పసిడి. మహిళల క్రికెట్ లో విజేతగా నిలిచిన హర్మన్ ప్రీత్ బృందం. ఆసియా క్రీడల్లో భారత్ పసిడి ఖాతా తెరిచింది. మహిళల క్రికెట్ లో మన జట్టు విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 22న ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హర్మన్ ప్రీత్ బృందం 147 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. జాతీయం సేవా పథకం దినోత్సవం. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రారంభానికి గుర్తుగా ఏటా సెప్టెంబర్ 24న జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించే కార్యక్రమమే ఎన్సీసీ. వ్యక్తులతో మంచి సంబంధాలను పెంపొందించుకోవటం, సమాజ శ్రేయస్సు పట్ల బాధ్యతగా వ్యవహరించడం లాంటి వాటిపై ఇది దృష్టి సారిస్తుంది. ఎన్ఎస్ఎస్ అనేది ప్రధానంగా వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభమైంది. విద్యార్థులను దేశ సేవలో భాగస్వామ్యులను చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీని చారిత్రక నేపథ్యం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ విద్యా సంస్థల్లోని విద్యార్థులు స్వచ్ఛంద జాతీయ సేవ చేసేలా ప్రోత్సహించాలని కేంద్రానికి సూచించింది. 1958లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యూజీసీ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనిపై ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆయా రాష్ట్రాల విద్యామంత్రిత్వ శాఖలను ఆయన కోరారు. జాతీయ సేవా పథకాన్ని 1969 సెప్టెంబర్ 24న నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వికెఆర్వి రావు ప్రారంభించారు. ఆ సమయంలో దేశంలోని 37 విశ్వవిద్యాలయాల్లో దీన్ని అమలు చేశారు. మొత్తం 40,000 మంది వాలంటీర్లుగా నమోదయ్యారు. జాతీయ సేవా పథకం ఏర్పాటు సూచికగా ఏటా సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఆయుర్వేద దినోత్సవం.

ఆయుర్వేదం అనేది భారతదేశ ప్రాచీన వైద్య విధానం. ఇది శరీర సమతౌల్యత, ఆహారం, జీవనశైలి, మూలికలు, నివారణాత్మక సంరక్షణ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

0: లక్ష్యంతో 2025 నుండి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని గౌరవించటంతో పాటు మన రోజువారీ జీవితంలో ఆయుర్వేద ఉపయోగంపై అవగాహన కల్పించి అందరూ దీన్ని ఆచరించేలా చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. మన వేదాల్లో ముఖ్యంగా అథర్వణ వేదంలో ఆయుర్వేద ప్రస్తావన ఉంది. వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి 114 పైగా ఆయుర్వేద చికిత్సల గురించి ఇది వివరిస్తుంది. ఆయుర్వేదం కేవలం ఒక వైద్య విధానమే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మిక వికాసాన్ని లక్ష్యంగా చేసుకునే జీవన విధానం కూడా. ఇవండి ఈ వారం చోటు చేసుకున్న విజ్ఞాన విశేషాల సమాహారం.
1: విజ్ఞాన సమాచారం విన్నారు, మీకు అందించిన వారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్.
2: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా ఏరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. 3 నుంచి తిరుపతికి పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళీ వారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషంగా ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్ని ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం 12:40. కడప నగరం ద్వారక నగరంలోని బిజవేముల వీరారెడ్డి రైతు బజార్లో కూరగాయల ధరలు ఉన్నాయి. బంగాళాదుంప కిలోకి 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయ 50 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికమ్ 60 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, బెండకాయలు 35 రూపాయలు, వంకాయలు 30 రూపాయలు, టమాటాలు 18 రూపాయలు. కాంతరేఖల్లోని వాల్టి అంశాలు మిమ్మల్ని అలరించాయని ఆశిస్తూ నమస్తే.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఈ మాసపు పాట ప్రసారమవుతుంది.

ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి కొత్త చిగురు తొడిగిందట ఆమని, ఈ మాసపు పాట.

0: ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈనాటి ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा. विदेश मंत्री एस जयशंकर ने सभी युद्धग्रस्त देशों से मौजूदा संघर्षों के दौरान तनाव कम करने और ऊर्जा तथा व्यापारिक मार्गों से सुरक्षित आवागमन जारी रखने का आह्वान किया. रूस ने संयुक्त राष्ट्र सुरक्षा परिषद में भारत की स्थायी सदस्यता के दावे का पुरजोर समर्थन किया. प्रधानमंत्री नरेंद्र मोदी आज सुबह 11 बजे आकाशवाणी पर मन की बात कार्यक्रम में अपने विचार साझा करेंगे. सभी सार्वजनिक क्षेत्र के बैंक और क्षेत्रीय ग्रामीण बैंक आज खुले रहेंगे. उत्तराखंड में मूसलाधार बारिश का रेड अलर्ट. खराब मौसम के बीच चार धाम यात्रा स्थगित. और भारत वेस्टइंडीज के बीच 3 मैच की एक दिवसीय क्रिकेट श्रृंखला का पहला मुकाबला आज.

0: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
1: చిత్రావతి నది పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, ధర్మవరంలో మెగా జాబ్ మేళా, జిల్లాలో పర్యటించిన ఎస్టీ కమిషన్ తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్రావతి నది పునరుజ్జీవనంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో పూడికతీత, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాలను అభివృద్ధి చేయటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. నీటిపారుదల, ప్రజారోగ్యం, పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు, ఇంజనీరులు పరిశీలనలో పాల్గొన్నారు. మూడు శాఖలకు పనుల నిర్వహణ, నీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

0: నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగరాజుపల్లిలోని మంగళకర కళాశాలలో జిల్లాస్థాయి కార్యక్రమం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పురస్కారాలు అందజేశారు. విద్యారంగానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జి సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, మౌలిక వస్తువుల రంగాలకు చెందిన 135కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా 1126 మందికి ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఆయన నల్లచెరువు, కదిరి, ముదిగుబ్బ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గిరిజనుల నుంచి ప్రత్యక్షంగా గ్రీవెన్స్ స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పాఠశాలలో తాగునీటి సమస్యపై విద్యార్థులు, స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సొల్ల బొజ్జిరెడ్డి సూచించారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నియోజకవర్గంలోని తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, కాలనీలను గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. బోర్లు, నీటి వనరుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి పరిశీలించి ప్రారంభించారు. 17-18 వార్డుల్లో 35 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బస్ షెల్టర్ను పరిశీలించారు. ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త చెరువులో తాత్కాలిక జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేయటమే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. జడ్పీ కార్యాలయం గ్రామీణాభివృద్ధికి కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెనుకొండ డివిజన్లోని మవాటూరు, నాగళూరు గ్రామాల్లో జేసీ మౌర్య భరద్వాజ్ భూముల రీసర్వేను పరిశీలించారు. రీసర్వేలో ఉమ్మడి ఎల్పీఎంల విభజన, పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా స్పష్టమైన హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు. డిజిటల్ భూ రికార్డులను పక్కాగా సవరించాలని అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడి భూహక్కులు, ఖాతాల విభజనలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వేను వేగవంతం చేసి సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రైతులు, అధికారులకు సహకరించాలని కోరారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సెప్టెంబర్ నెల సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా అంబోరుహ, రంజనిరాగం, ఆదితాళం, శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనా.

తరువాత కోరిన వరము, రామప్రియ రాగంలో శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కీర్తన, రూపకతాళం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కలిగియుంటే కదా, కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా

దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం, చిత్రమంజరి, సినీ గీతాలు. మనిషిలో ఆధ్యాత్మికతను, ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించేది పర్యాటకం. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. నైజీరియాకు చెందిన ఇగ్నేషియస్ అమాడువా అటిగ్బి గారి కృషి ఫలితంగా 1980 సంవత్సరం సెప్టెంబర్ 27 మొట్టమొదటి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచం యొక్క ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ పర్యాటక దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం. విభిన్న సంస్కృతుల మధ్య అవగాహనను పెంపొందించడం, వారిలో సమరస భావాన్ని నింపడం ఈ పర్యాటక దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం. మరి నేడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాల్లో ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న రాజమండ్రి నగర విశేషాలని తెలుపుతూ ఉన్నటువంటి ఈ పాటను మనం ఇప్పుడు విందామా?

0: 10 లక్షల లాటరీ నాకా?
1: చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: మన స్థానికంగా ఒంటిబిట్ట, గండికోట, రాయిచోటి వీరభద్రస్వామి ఆలయం నిత్య పూజయ కోన, వేయినూతల కోన, అలాగే సత్యసాయి జిల్లాలోని తిమ్మం మరిమాను కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అనంతపురం జిల్లాలోని లేపాక్షి, ఇలా అనేక పర్యాటక కేంద్రాలు పర్యాటకులకు ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలో అయితే చారిత్రక ప్రదేశమైన హంపి, శ్రావణ పెలగుల, ఇలా చాలా మనం దర్శించవచ్చు. మరి ఈనాటి చిత్రమందిర్లో ఈ అద్భుత పాటను విందామా?

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
1: మరైతే సరైన నంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ప్రయాణం అనేది వివిధ నేపథ్యాల ప్రజలను ఒకచోట చేర్చి వారిలో పరస్పర సహకార భావనను, గౌరవాన్ని, సహనం వంటి సుగుణాలను పెంపొందిస్తుంది. మరి మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్య కేంద్రమైన హైదరాబాద్ను వర్ణిస్తూ వినిపించే ఈ పాటను ఇప్పుడు విందామా?

ప్రపంచం యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం, విభిన్న సంస్కృతుల మధ్య అవగాహనను పెంపొందించడం, ప్రజలలో ఉపాధిని ఉద్యోగ అవకాశాలని పెంపొందించడం ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రధాన ఉద్దేశాలు. ప్రపంచ వింతల్లో ఒకటి మరియు అద్భుత చారిత్ర కట్టడం అనగానే మనందరికీ మన భారతదేశంలో గుర్తుకు వచ్చేది తాజ్మహల్. అలాంటి తాజ్మహల్ వర్ణించే ఈ పాటని ఇప్పుడు విందాం.

0: ఎంఎస్ రామారావు గారి గళం నుండి జాలువారిన పాటతో ఈనాటి చిత్రమంజరి ముగిస్తున్నాం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తున్నది. ప్రకటించిన వార్తావాహిని మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: గుజరాత్లోని ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు. ఫీచర్ చిత్రాలు, నాన్ ఫీచర్ చిత్రాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులు, సాంకేతిక నిపుణుల చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామీ గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలనచిత్రాలకు సంబంధించి ఉత్తమ బాలనటుడు విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్దేవ్, ఉత్తమ సంభాషణల విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతదేశ విభిన్న భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
3: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़ी लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
1: ఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవం 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం ప్రారంభించారు. నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నీటి నిర్వహణ సవాళ్ల పరిష్కారానికి అన్ని వర్గాల మధ్య సహకారం, సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జలవనరుల సుస్థిరత, సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి

0: సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు సమగ్రంగా అమలు చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
1: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These water week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
2: గుజరాత్లోని వడోదరాలో మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొని ప్రసంగించారు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని అన్నారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. సాంకేతిక పరివర్తనతో పాటు అనేక సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ రంగాల సమన్వయంతో కూడిన విధానం అవసరమని ఆమె అన్నారు. విద్యతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి గురువు శుక్రవారం ప్రసంగించారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. సేవా పరమో ధర్మ, సేవయే అత్యున్నత ధర్మం అనే భావనను మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా, కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
2: ఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ అధిపతుల సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ 2026-29 నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.
0: సమృద్ధ గ్రామ్ కార్యక్రమం తదుపరి దశపై టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వామ్యులతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 స్వయం సేవా వేదికపై కూడా ఆయన సమీక్షించారు. సమృద్ధ గ్రామ్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రతి గ్రామానికి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా సమృద్ధ గ్రామ్ కార్యక్రమాన్ని జిల్లాల స్థాయిలో విస్తరించేందుకు వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
2: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాలలో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరుదేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
4: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling by

0: bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
1: నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 1000కు పైగా ఔషధాల ప్రతికూల ప్రభావాల పర్యవేక్షణ కేంద్రాల సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రత డేటాబేస్ కు భారతదేశం ఫార్మా కోవిజిలెన్స్ సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 8వ స్థానానికి చేరుకుందని అనుప్రియా పటేల్ తెలిపారు.
2: మహారాష్ట్రలోని నాగ్పూర్లో 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పాల్గొని ప్రసంగిస్తూ ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని అన్నారు. సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచినిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
3: హమారే ఆయుష్ మంత్రాలయ నే జో థీమ్ చునీ హే వో హే బెహతర్ కల్ కే లియే ఆయుర్వేద్, యానీ కి అగర్ బుఢాపే మే భీ అగర్ హమ్ అచ్చా స్వాస్థ్య రఖనా చాహతే హై, జిందగీ హమ్ వహాన్ పర్ జీనా చాహతే హై, తో అభీ సే ఆయుర్వేద ఔర్ ఆయుష్ కో యోగా కో అప్నాయియే. ఔర్ ఇస్కా జో ఆయోజన్ హై హమారా యే 23 సితంబర్ కా, యే సాల్ హమ్ మహారాష్ట్ర కే నాగ్పూర్ మే ఇస్కో హమ్ మనా రహే హై.
1: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరలలో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
2: ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ పథకం తదుపరి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో మంగళవారం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని విస్తరించడంలో ఉడాన్ పథకం కీలకమైందని అన్నారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లపాటు పొడిగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే దశలో 4 కోట్ల మంది ప్రయాణికులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుందని తెలియజేస్తూ,
4: as we have done MOUs with the state for implementation of the next phase of Udaan, we have extended it for 10 more years taking some observations from the earlier Udaan. One of the most important objective for us through this MOUs is to go on a challenge mode for the construction of airports. Rather than taking all the airports at tough ones, we have created a system where the most important ones, the priority ones, they get to be done first, and not only in terms of airports, but we also have to create helipads across the country, and this is a great advantage for northeastern states, island states. We have a target of 200 which we want to spread across the country so that the helicopter operations also can move forward.
1: కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకే చోట చేర్చుతుందన్నారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. 2047 వికసిత భారత లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
2: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్షోలో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం పాల్గొన్నారు.

0: అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు, విధానాల్లో స్థిరత్వం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని, రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే మరిన్ని పారిశ్రామిక అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, ఇంకా వారి మిత్రబృందం వీరందరూ కోరుతున్న పాట వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజ్ గీతం, సంగీతం పెంద్యాల. పాట విందాం.

ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వాట్సాప్ మనోరంజని వింటున్నారు. వాట్సాప్ మనోరంజనలో తరువాత పాటలు కోరిన శ్రోతలు పెనడ మండలం వీరభద్రాపురం నుండి కనకారావు పార్వతి, వీరు కోరిన పాట కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట.

మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి శ్రీనివాసరావు, గంగాభవాని. వీరు కోరుతున్న పాట మాపల్లెలో గోపాలుడు చిత్రం కోసం. పాట విందాం ఇప్పుడు.

ప్రొద్దుటూరు నుండి లలిత గారు కోరిన పాట, సంతోషం చిత్రం నుండి కేకే ఉషా పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్. పాట విందాం.

ఈ ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మనసులో మాట ప్రధాని గారి ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రమంజరి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్, వీరు వాట్సాప్ మనోరంజన్లో కోరిన పాట ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన భువనచంద్ర గీతం, సంగీతం దేవ. పాట విందాం.

కడప నకాష్ నుండి బండారు వేణుగోపాల స్వామి గారు కోరిన పాట. మజ్ను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన దాసరి నారాయణరావు గీతం. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్. పాట విందాం.

ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా నదులు మానవ నాగరికతకు జీవనాడులు అనే అంశంతో పాటల పల్లకి వినవచ్చు. సమర్పిస్తున్నవారు శ్రీమతి వేల్పుల విజయశ్రీ. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వేంపల్లె మండలం అలవలపాడు గ్రామం నుండి నరసింహులు, లావణ్య, సుబ్బమ్మ, వేదశ్రీ, నరసింహశ్రీ చరణ్ వీరందరూ కోరుతున్న పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతానికి కోటి స్వరాలు సమకూర్చగా జయచంద్రన్ చిత్ర గానం చేసింది. చిత్రం పేరు నువ్వే కావాలి.

వాట్సాప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 10:55 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఆకాశవాణి ద్వారా చేసే ప్రసంగం మన్ కీ బాత్ 138వ సంచిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

కు సర్జికల్ స్ట్రైక్, మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతమవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదయ్యింది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు

2,60,00,000కు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం, ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను, నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది.

ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులాగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో

సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 1,00,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 1,00,000 ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి 1,00,000 మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం

కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను.

మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసీ గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరోచోట ఒక సంప్రదాయ కళ, ఇంకోచోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది.

పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత

0: పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

ఇప్పుడు విందాం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ ఉదయ్కుమార్ బృందం వారి సాక్సోఫోన్ వింటారు. ముందుగా భజరే మానస అభేరీ రాగం ఆదితాళం.

మీరు వింటున్నారు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత తెలిపితే మోక్షం రేవతీ రాగం, ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు శ్రీ ఎస్ ఉదయ్ కుమార్ బృందం వారి సాక్సోఫోన్ వాయిద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తలు వివరంగా. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.

0: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली है। ये सब हो रहा है नशा मुक्त युवा अभियान के तहत। ये अभियान 100 सप्ताह तक चलेगा। इसमें माय भारत के वॉलंटियर शामिल है। एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है।
1: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ది చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈ రోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 30 పతకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 ప్రారంభమవుతుంది. 2 విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు

0: రోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు విందా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో ముందుగా వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు గ్రామం నుంచి ఎం సుబ్బారెడ్డి, ఎం మురళీధర్ రెడ్డి, ఎంవి భాస్కర్ రెడ్డి, అనిత, అపర్ణ, అరుణకుమారి, నేత్రావతి, శ్రీనివాసాచారి, చిన్నరామిరెడ్డి, యు సుబ్బారెడ్డి వీరందరూ ఉత్తరం ద్వారా కోరుతున్న పాట మరో చరిత్ర చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఆచార్య ఆత్రేయ గారి రచన. వీరందరి కోసం ఈ పాట.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: తర్వాత మనుషులు మారాలి చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, ఎం బాబూరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, ధర్మారావు, రజనీ రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, కోటి రాము, పైడితల్లి, చంద్రగిరి, పాపారావు, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, లక్ష్మణరావు, స్వరూపరాణి, భాస్కర్రావు, ఈశ్వర్రావు వీరందరూ కోరుతున్న ఈ పాట వీరికోసం.

రేపు ఉదయం కాంతిరేఖల్లో ప్రసారమయ్యే ఆరోగ్య సౌభాగ్యంలో రాబీస్ డే సందర్భంగా కుక్క కాటు ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అన్న అంశం గురించి డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తర్వాత మేనకోడలు చిత్రం కోసం సుశీల ఆలపించిన దాశరథి గీతం సంగీతం ఘంటసాల ఈ గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున వీరు జాన్కంపేట ఎడపల్లి నిజామాబాద్ నుండి ఈ ఉత్తరాన్ని వ్రాశారు. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వితలు ఉత్తరం ద్వారా కోరుతున్న పాట తప్పు చేసి పప్పుకూడు చిత్రం నుండి కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన జొన్న విత్తుల గీతం. ఈ గీతానికి సంగీతం ఎంఎం కీర్వాణి.

0: నవ్వడం ఒక భోగం,
1: నవ్వించడం ఒక యోగం,
0: నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ఒక కవి.
1: నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు.
0: ఆధునిక కాలంలో మానసిక ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగించేది
1: నవ్వు. ఆ నవ్వుని మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి, మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి నవ్వే కావాలిలో పాల్గొనాలనుకుంటే సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య ఫోన్ చేయండి.
1: ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417
0: లేదా 244119.
1: మీరు చెప్పిన జోక్స్ మంగళవారం సాయంత్రం
0: నవ్వే కావాలి కార్యక్రమంలో వినండి.
2: మీరు వింటున్నారు ఉత్తరాల మనోరంజని, ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహానుద్దీన్, మహమ్మద్ నజీరుద్దీన్, శివశెట్టి లింగయ్య, బోయెళ్ల రాజారత్నం, కేతిరెడ్డి అమృతరెడ్డి, కుంభం వీరారెడ్డి, పబ్బతి వీరాస్వామి గౌడ్, ముల్తానీ పాషా, గఫూర్ సాబ్ వీళ్ళందరూ కోరుతున్న పాట మన ఊరి కథ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గోపి గీతం. ఈ గీతానికి సంగీతం జేవి రాఘవులు.

0: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో
1: మనోరంజనిలో తర్వాత మహాసంగ్రామం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం. ఈ గీతానికి సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపోలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, పిఎస్ అఖిల్ వర్మ, పివిఎస్ అర్జున్ వర్మ వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: రేపు ఉదయం కాంతిరేఖల్లో ప్రసారమయ్యే ఆరోగ్య సౌభాగ్యంలో రాబీస్ డే సందర్భంగా కుక్క కాటు, ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అన్న అంశం గురించి డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తర్వాత అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంషిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి ఉత్తరం ద్వారా కోరుతున్న పాట పెద్దరికం చిత్రం నుండి. కేజే యేసుదాస్ ఆలపించిన గీతం. ఈ గీత రచన వడ్డేపల్లి కృష్ణ, సంగీతం కోటి. వీరి కోసం ఈ పాట.

0: సరితం జ్వలించే జీవితాల కథనం.
1: ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి కార్యక్రమంలో పాటల పల్లకి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అంశం నదులు నాగరికతకు జీవనాడులు. ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మాటలు పాటలతో కూర్చిన ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు వేల్పుల విజయశ్రీ. మనోరంజని కార్యక్రమంలో చివరగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు కోరుతున్న పాట సైనికుడు చిత్రం నుండి కార్తీక్, కారుణ్య, హరిణి, మాలతిలు ఆలపించిన వేటూరి రచన. సంగీతం జయరాజ్. వీరి కోసం ఈ పాట.

ఈనాటి మనోరంజని ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గే సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. పరిశుభ్రత బాపూజీ అందించిన ముఖ్యమైన జీవన సందేశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో యువత పురాతన బావులను శుభ్రం చేస్తూ ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: 2 अक्टूबर पूज्य बापू की जयंती का दिन, बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए, स्वच्छता भी उनमें से एक। ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं। इससे हमारी पुरानी धरोहरों, उसे फिर से संवारने का काम हो रहा है। साथियों, इन सभी प्रयासों में एक बात बहुत सहजता से दिखाई देती है, कहीं शुरुआत एक व्यक्ति ने की, फिर उसके साथ कुछ और लोग आ गए, कारवा बढ़ता गया। यही तो जन भागीदारी है। बापू के प्रति हमारी सबसे सुंदर श्रद्धांजलि भी स्वच्छता ही है।
0: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్లో ఆయన మాట్లాడుతూ, నషాముక్తి యువత ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా యువత మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. 100 వారాల పాటు సాగే ఈ ఉద్యమంలో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ సభ్యులు, విద్యా సంస్థలు, సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వాములవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఆరోగ్య పరీక్షలు, జ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగిన మన్ కీ బాత్లో తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పనులు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट के माध्यम से यहाँ आंवले से जुड़े स्थानीय उद्यमों को बढ़ावा मिला है। आज प्रतापगढ़ में आंवला प्रोसेसिंग से जुड़ी करीब 100 यूनिट काम कर रही है और इसमें सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाएं भी बड़ी भूमिका निभा रही कि हमारे गांव और छोटे शहरों की ये पहचान सिर्फ स्थानीय बाजार तक सीमित न रहे, वे देश और दूसरे हिस्सों तक पहुँचे और दुनिया के बाजारों तक भी पहुँचे। इससे वोकल फॉर लोकल अभियान को भी बल मिलता है। ये देश को आत्मनिर्भर बनाने की भी प्रेरणा देता है।
0: దేశాన్ని పోషకాహార లోపం నుంచి విముక్తి చేసేందుకు ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పోషణ్ ట్రాకర్తో అనుసంధానమై దాదాపు 9 కోట్ల మంది లబ్దిదారులు నమోదయ్యారని ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ ఈరోజు జరిగిన మన్ కీ బాత్ లో వెల్లడిస్తూ,
1: సితంబర్ కా యే మహీనా కుపోషణ సే లడాయి కో సమర్పిత హై. పోషణ మాహ మే అలగ్ అలగ్ క్షేత్రో సే జుడే లోగ్ ఔర్ సంస్థాయే ఇస్ నేక్ కార్య కే లియే ఏక్ సాథ్ ఆతీ హై. కుపోషణ సే ముకాబలా కర్నే కే లియే ఇస్ సాల్ కై సరాహనీయ పహల్ కీ గయీ. యే ఆంగన్వాడీ కేంద్ర అబ్ పోషణ ట్రాకర్ సే డిజిటలీ జుడ్ గయే హై. కరీబ 9 కరోడ్ లాభార్థీ ఇస్మే రిజిస్టర్డ్ హో చుకే హై. ఇస్సే బచ్చో, గర్భవతీ మహిళాఓ ఔర్ తన్పాన్ కరానే వాలీ మాతాఓ కీ బెహతర్ దేఖభాల్ సంభవ హుయీ హై. హమే కుపోషణ కే ఖిలాఫ్ ఇస్ లడాయి కో ఇసీ తరహ ఆగే లేకర్ జానా హై.
0: ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుష సాధ్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరలో వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సేవలు దేశ ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తున్నాయి. 2018లో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య చికిత్స అందుతోంది. 2026 జూన్ నాటికి 12 కోట్ల 69 లక్షల ఆసుపత్రి చికిత్సలకు ఈ పథకం ద్వారా అవకాశం లభించింది. 70 ఏళ్లు పైబడిన వృద్దుల కోసం ఆదాయ పరిమితి లేకుండా ఆయుష్మాన్ వయవందన కార్డును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్యం అందాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: ఈ ఆయుష్మాన్ కార్డ్ గరీబ్ కే ఇలాజ్ కే లియే 5 లాఖ్ రూపే కీ గారంటీ హై ఔర్ యే మోదీ కీ గారంటీ హై. భాయీ ఔర్ బెహనో, దేశ్ భర్ మే ఆయుష్మాన్ యోజనా కే తహత్ అస్పతాలో మే కరీబ్ 5 కరోడ్ గరీబో కా ఇలాజ్ హో చుకా హై. అగర్ ఆయుష్మాన్ భారత్ కా కార్డ్ నహీ హోతా తో ఇన్ గరీబో కో 1 లాఖ్ కరోడ్ రూపే సే జ్యాదా ఖర్చ్ కర్కే బిమారీ కా ఉపచార్ కర్నా పడతా.
0: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖకు మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను పారదర్శక నిర్వహణకు ఈ పాలనా విభాగంలో సిల్వర్ స్కోచ్ అవార్డు లభించగా జాయింట్ డైరెక్టర్ ఐ సూర్యచంద్రరావు ఢిల్లీలో నిన్న అందుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించిన డిజిటల్ సామాజిక మాధ్యమాల మార్కెటింగ్లో ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్కు గోల్డెన్ స్కోచ్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి శేషుకుమార్ అందుకున్నారు. గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సంస్థ స్కోచ్ బంగారు పథకం సాధించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ పురస్కారాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో స్వచ్ఛతాన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డులో ఈరోజు జరిగిన స్వచ్ఛతాన్ 2026 ప్రోమో రన్లో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మన్ కీ బాత్ 138వ సంచిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

0: ఆరోగ్యకరమైన జీవన శైలితోనే దీర్ఘాయుషు సాధ్యమని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు వివిధ విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో పాటల పల్లకి వింటున్నారు. ముందుగా మహిళా భారతి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఈరోజు ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా నదులు నాగరికతకు జీవనాడులు అన్న అంశంతో మీ ముందుకు వస్తున్నది మీ విజయశ్రీ. ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరాల్లో నీరు ప్రధానమైనది. ఆ నీటిని మనకు అందించే ప్రకృతి ప్రసాదాలే నదులు. నది అంటే జీవం, నది అంటే నాగరికత, నది అంటే సంస్కృతి, నది అంటే మనిషి మనుగడకు జీవనాడి. పర్వతాల ఒడిలో పుట్టి కొండలను లోయలను దాటుతూ పచ్చని పొలాలను తాకుతూ నగరాలను జనపదాలను పలకరిస్తూ సాగర గర్భంలోకి సాగిపోయే నదుల జీవన ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన ప్రకృతి కావ్యం. దాన్ని ప్రతిబింబించే ఈ గీతం ఇప్పుడు మీకోసం.

మానవ నాగరికత చరిత్రను పరిశీలిస్తే నదీ పరీవాహక ప్రాంతాల్లోనే మానవ జీవనం విస్తరించింది అని స్పష్టంగా తెలుస్తున్నది. ఈజిప్టు నాగరికతకు నైలునది జీవనాధారం. మెసపటేమియా నాగరికత టైగ్రీస్ యూఫ్రటీస్ నదుల మధ్య అభివృద్ధి చెందింది. ఇక మన సింధులోయ నాగరికత సింధు నదీ తీరంలోనే వికసించింది. కావున నది ప్రవహించిన చోటే నాగరికత కూడా ప్రవహిస్తుందనడంలో సందేహమే లేదు.

0: స్త్రీపురుషాసంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే.
1: ఇక మన భారతదేశం విషయానికి వస్తే, ఇక్కడ ప్రవహించే ప్రతి నది మన సంస్కృతికి, వ్యవసాయానికి, ఆధ్యాత్మికతకు పవిత్ర ఆలంబనగా నిలిచింది. సమస్త భారతీయుల ఆరాధ్య దైవమైనది గంగానది. హిమాలయాల్లోని గంగోత్రి హిమానదం వద్ద భాగీరథిగా జన్మించి ఉత్తర భారతదేశపు సారవంతమైన మైదానాల గుండా ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగాతీరాన వెలిసిన గ్రామాలు, నగరాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భారతీయ జీవన విధానంతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నాయి. వేల ఏళ్ల భారతీయ సనాతన సంస్కృతికి గంగమ్మ ఒక సజీవ సాక్ష్యం.

గంగకు సమానమైన పవిత్రత కలిగిన మరో పుణ్యనది యమునానది. హిమాలయాలలోని యమునోత్రి వద్ద ఉద్భవించి అక్కడి నుంచి ప్రవహించే యమునకు జగన్నాథుడైన శ్రీకృష్ణుని లీలలతో అవినాభావ సంబంధం ఉంది. మధుర బృందావనం ప్రాంతాలలో బాలకృష్ణుని చిలిపిచేష్టలకు, రాధాకృష్ణుల రాసలీలలకు యమున నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది. చివరకు ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం వద్ద గంగానదితో సహా సంగమిస్తుంది యమున. యమున భారతీయ భక్తి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల సమాహారం.

మధ్య భారతదేశానికి దాహార్తిని తీరుస్తూ మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రాంతంలో జన్మించి పశ్చిమ దిశగా కదులుతూ అరేబియాలో కలిసే నది నర్మదా నది. జబల్పూర్లోని బేడాఘాట్ పాలరాతి కొండల మధ్య నర్మదా నది సొగసుగా ప్రవహిస్తుంది. ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ఓంకారేశ్వర్, మహేశ్వర్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరాన వెలసినవే. ఈ నదిని గురించిన ఓ గీతం ఇప్పుడు.

ఇక దక్షిణ గంగగా పేరుగాంచి తెలుగు నేలను సస్యశ్యామలం చేస్తున్నది మన గౌతమీ నది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వర్లో జన్మించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. నాసిక్, భద్రాచలం, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, అంతర్వేది వంటి ప్రాంతాలను స్పర్శిస్తూ ఆ భద్రాచల రాముని ఆశీస్సులతో అఖండ గోదావరిగా వ్యవసాయ భూములను తడుపుతూ తీర ప్రాంతాలను సుసంపన్నతను చేకూర్చే ఈ గోదారి మన ప్రాణహిత కదండి. మరి ఆ గోదారిని గురించిన ఈ గీతం వినేద్దాం.

0: تمام.
1: తెలుగు నేలను ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజల దాహార్తిని, తాగునీటి సాగునీటి అవసరాలను తీరుస్తున్న మరో ప్రధాన జీవనది కృష్ణానది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణవేణి ఆలమట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సాగి చివరకు హంసలదివి వద్ద సాగర సంగమం చేస్తుంది. ఈ కృష్ణమ్మ ఒడ్డున వెలిసిన క్షేత్రాలు తెలుగువారి చరిత్రకు, శిల్పకళకు నిలయాలు.

ఇలా బ్రహ్మపుత్ర, సరస్వతి, పెన్న, తుంగభద్ర, మహానది, కావేరి మొదలైన ఎన్నో నదులు భారత భూమిని సారవంతం చేస్తూ మన సంస్కృతిని బలోపేతం చేస్తున్నాయి. నదులు ఉన్నచోటే నాగరికత బతుకుతుంది. నది బతికితేనే మనిషి మనుగడ సాధ్యమవుతుంది. నదుల వల్ల వాణిజ్యం విస్తరిస్తుంది, ఆధ్యాత్మికత వెళ్లి విధిస్తుంది, ఆచార వ్యవహారాలు నిలుస్తాయి. నదిని కలుషితం చేయడమంటే కేవలం నీటిని కలుషితం చేయడం కాదు, మన భవిష్యత్తును, మన జీవనాధారాన్ని మన చేతులారా నాశనం చేసుకోవడమే. కాబట్టి మన జీవనదులను కాలుష్యం కాటు నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నది తన ప్రయాణంలో ఎన్ని రాళ్లు, రప్పలు, అడ్డంకులు ఎదురైనా ఎక్కడా ఆగిపోదు. తాను చేరవలసిన సాగర తీరం వైపు నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. నది ప్రవాహాన్ని మన జీవితానికి ఆదర్శంగా తీసుకుని ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అధైర్యపడకుండా, ఆగిపోకుండా లక్ష్యం వైపు నిరంతరం అడుగులు వేద్దాం.

మీరింతవరకు ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా నదులు నాగరికతకు జీవనాడులు అన్న అంశంతో పాటల పల్లకి విన్నారు. ఈనాటి పాటల పల్లకిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయగలరని ఆశిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మీ విజయశ్రీ.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: boxer Ankush Fangal assures medal. And with that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2:15. ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సీతారామ శాస్త్రి రచన, సంగీతం కోటి.

చిత్రసీమలో తర్వాత మంచు పల్లకి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన శ్రీశ్రీ గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఈనాటి బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో నాగార్జున మోడల్ స్కూల్ రామరాజుపల్లి బాలబాలికలు అందించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి బాలవిహార్ కదంబ కార్యక్రమాన్ని కడప నగరంలోని రామరాజుపల్లి నాగార్జున మోడల్ స్కూల్ విద్యార్థులు అందిస్తున్నారు.
2: నమస్తే టీచర్.
1: నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాం టీచర్. మీరెలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను.
3: ఈనాటి బాలవిహార్ కార్యక్రమం వింటున్న బాలలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
1: ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. ఆలపిస్తున్నది యాగశ్రీ వర్షిత.

0: అంతే.
1: ఇంతవరకు ప్రార్థనా గీతాన్ని విన్నారు కదా
0: టీచర్. ఈరోజు నేను కొన్ని పొడుపు కథల్ని మా అమ్మమ్మని అడిగి రాసుకొచ్చాను.
1: అవునా?
0: అవును టీచర్. వీటికి ఎవరైనా సమాధానాలు ఇస్తారేమో, అడగమంటారా?
1: అడుగు సుహానా.
0: సరే టీచర్. ఆరాధ్య, మొదట నిన్నే అడుగుతాను, సరేనా?
2: ఓ అడుగు.
3: మరి నన్ను అడగవా సుహానా?
0: తరువాత నిన్నే అడుగుతాలే అనగా.
3: సరే అయితే.
0: కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, ఏంటదో చెప్పారాధ్య?
2: కాళ్ళు లేకపోయినా నడుస్తుందా, కళ్ళు లేకపోయినా ఏడుస్తుందా, ఏంటబ్బా అది? ఆకాశం.
0: ఆకాశం నడవగలదా?
2: అయితే మేఘం.
0: అవును, భలే చెప్పావు. కుడితి తాగదు, మేత మేయదు, కాని కడివెడు పాలిస్తుంది, ఏంటదో చెప్పనగా?
3: తాటి చెట్టే కదా.
0: అవును, నువ్వు కూడా బాగా చెప్పావు. ఎగిరినా ఎగురును, పోయినా పోవును, నడచినా నడుచును, కాని నోట మాట లేదు. నువ్వు చెప్పు కార్తిక్.
2: ఏంటదో నాకు తెలియదు.
0: మరి నువ్వు చెప్పు పూర్విక.
3: నీడ కదా.
0: అవును, నువ్వు కూడా బాగా చెప్పావు. ఎంత దూరం నడితే అంత దగ్గర ఏది ఏది?
2: నేను చెప్తా.
0: చెప్పు కార్తిక్.
2: ఊయల.
0: అవును, నువ్వు కూడా బాగా చెప్తున్నావే. 8 కాళ్ళ ఎర్రయ్యకి తల లేదు, తోక లేదు, చెప్పండి చూద్దాం. నువ్వు చెప్పు అనగా.
3: ఏంటదో నాకు తెలియదు.
0: మరి నువ్వు చెప్పు పూర్విక.
3: ఎర్ర కదా.
0: కాదు ఆరాధ్య.
2: నాకు కూడా తెలియదు.
0: కార్తిక్, మరి నువ్వు చెప్పగలవా?
2: ఆక్టోపస్.
0: కాదు, మరి నేను చెప్పేస్తున్నా, అది ఎండ్రకాయ.
3: అబ్బా, నీకు చాలా తెలుసే మరి ఇలాంటివి. మాకు కూడా చెప్పు, మేము కూడా నేర్చుకుని ఇంకెవ్వరినైనా అడుగుతాం.
2: టీచర్, నేను ఈసారి వచ్చేటప్పుడు ఇంకా కొన్ని చిక్కు ప్రశ్నల్ని తీసుకొస్తాను.
1: వెరీ గుడ్, చాలా బాగా చేసావరమ్మా, చాలా బాగా సమాధానాలు ఇచ్చారు కూడా. తర్వాత ఇంకా ఎవరైనా ఏమైనా నేర్చుకుని వచ్చారా మరి?
0: టీచర్, నేను తులసీదాస్ కి దోహే నేర్చుకొచ్చాను, చెప్పమంటారా?
1: అవునా సుహానా?
0: అవును టీచర్.
1: సరే చెప్పమ్మా.
0: తులసీదాస్ కే దోహే,

0: బాగా చెప్పావు సుహానా. మరి దీనికి భావము
1: చెప్తాను టీచర్.
0: చెప్పుమా.
1: భావార్థ: తులసీదాస్ కహతే హై కి మీఠే వచన్ బోల్నే సే కోయీ భీ ఇన్సాన్ కిసీ కో భీ అపనే వశ్ మే కర్ సక్తా హై, ఇస్లియే మనుష్య కో కఠోర్ వచన్ చోడ్ కర్ మీఠా బోల్నా చాహియే.
0: అంటే ఎంత బాగా మనము మధురంగా మాట్లాడితే అంత ఎక్కువ మంది మిత్రులు మనకు అవుతారని. ఎంత బాగుంది కదా, మనుషులన్న తర్వాత ఎంత చక్కగా మాట్లాడాలి, ఏ విధంగా మనము మంచి వచనాలే ఉండాలి, అవి కూడా ఎంత తీయగా మాట్లాడాలి అనేవి చాలా బాగా చెప్పావు. చాలా మంచి దోహేని తీసుకున్నావు
1: టీచర్. నేను ఇంకో దోహేని తీసుకొచ్చాను, చెప్పమంటారా?
0: చెప్పమా.
1: ధైర్య.

0: భావం వచ్చా సుహానా?
1: వచ్చు టీచర్, చెప్తాను. తులసీదాస్ జీ కహతే హై కి దయా హీ ధర్మ కా మూల్ హై ఔర్ ఘమండ్ యా అభిమాన్ హీ పాప కా మూల్ హై. జబ్ తక్ శరీర్ మే ప్రాణ హై తబ్ తక్ హమే దయా కీ భావనా కో నహీ ఛోడ్నా చాహియే.
0: చాలా మంచి దోహే చెప్పావు. ఎవరికి కూడా అహంకారం ఉండకూడదని, దయను కలిగి ఉండాలని చాలా చక్కని దోహేని తీసుకుని వచ్చావు సుహానా. వెరీ గుడ్ సుహానా. మరి తర్వాత దేశభక్తి గీతాన్ని ఆలపిస్తామని చెప్పేసి మన 7వ తరగతి చదువుతున్నటువంటి శ్రీనిధి, అదేవిధంగా ప్రత్యూష కూడా మరి సిద్ధంగా ఉన్నారు. విన్నామా?

0: చాలా చక్కగా పాడారు ప్రత్యూష, శ్రీనిధి చాలా బాగా పాడారమ్మా, మరి చప్పట్లు ఇవ్వండి. సరే తర్వాత మరి ఈరోజు ధీరజ్, 6వ తరగతి చదువుతున్నటువంటి ధీరజ్ అల్లూరి సీతారామరాజు గారి ఏకపాత్రాభినయాన్ని మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నాడట, విందామా మరి.
1: ఎంత కాలం సాగాలి ఆ గడాలు, నీడను దేవతగా పూజించే అరిమరక లేని జాతిపై ఇంతటి రాక్షస కాండ, ఎవడిచ్చాడు దొరలకి హక్కు? తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరదనానికి దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరి పీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, అన్యం వీరులకు ఊపిరినంత వరకు సీమధరుల శబ్దం భరత ఖండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు వేరించ సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైన పిలిచి చంపగల మన్య జాతి తలుచుకుంటే ఈ దొరలకు త్రుటిలో గతులు మతులు లేకుండా చేయగలదు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర్య పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మియే మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్ల రాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మళ్ళు గంటాం పడాలు అశేషమన్య శూరులారా, కరిపై లంఘించే కదమ సింగములారా, కదలండి కదనానికి.
0: ఎంత చక్కగా చెప్పాడో, ఒకసారి చెప్పట్లు ఇవ్వండమ్మా. చాలా బాగా చెప్పావు ధీరజ్. తర్వాత మన 6వ తరగతి చదువుతున్నటువంటి అనఘ నీతి కథను చెప్పడానికి సిద్ధంగా ఉంది, వింటారా మీరు? సరే చెప్పు అనఘ.
2: సోమరి గొల్లబామ్మ. చలికాలం ప్రారంభం కాబోతుంది. చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది. పక్షులకు మహా ఆనందంగా ఉంది. వాతావరణం బాగుండటం చేత అందరికి పుష్కలంగా ఆహారం లభిస్తుంది. ఒక రోజున ఒక సోమరి గొల్లబామ ఒక ఆకుపై కూర్చొని ఏవో కూనిరాగాలు తీస్తుంది. అప్పుడు పూలు ఎక్కువగా ఉండటం చేత బాగా మకరందం తాగి అది సంతోషంతో గంతులేస్తుంది. హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది. అవి ఏవో ఆహార పదార్థాలను మోసుకెళ్తున్నాయి. వాటి

0: చూసిన గొల్లబామ్మకు ఆశ్చర్యం అనిపించి, ఎందుకంత శ్రమపడిపోతున్నారు? ఈ చక్కటి గాలిని పీల్చుకుంటూ తిని తాగి సంతోషంగా ఉండవచ్చు కదా అని వాటిని వేలాకోలం చేసింది. చీమలు కష్టజీవులు, తెలివైనవి కూడా. ఇది చలికాలం, మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలియదు. ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాం. మంచు కురిస్తే ఇకపై ఆహారం దొరకదు అన్నాయి చీమలు. ఎప్పుడో రాబోయేదానికి ఇప్పుడే మీరింత బాధపోతున్నారా అంటూ ఇలా ఈల వేసుకుంటూ గొల్లబామ వెళ్లిపోయింది. అప్పుడు సరిగ్గా తీవ్రమైన చలికాలం, చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. చీమలన్నీ నేలలోని పుట్టలోకి వెళ్లి అక్కడే ఉంటున్నాయి. పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి. గొల్లబామ్మకు తినడానికి ఏమీ లేకుండా పోయింది. చుట్టుపక్కల ఏ ప్రాణి లేదు. నేలంతా మంచుతో కప్పబడిపోయింది. ఏం చేయడానికి తోచక గొల్లబామ్మ చీమల వద్దకు వెళ్లి కొంచెం ఆహారం పెట్టండి అని అడిగింది. ఆ గొల్లబామ్మ ఎట్లా తమని వేలాకోలం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది. మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం. మా కష్టాలని హాయిగా అనుభవిస్తున్నాం. మాకు తినడానికి బోలెడంత తిండి నిలువ ఉంది. నీవు మమ్మల్ని చులకనగా చూసి మాట్లాడావు. ఆ సంగతి మేం మర్చిపోలేదు. అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఎగిరావు. మరిప్పుడు ఎగరడం లేదేం? ఇక్కడి నుండి వెళ్ళిపో. నీ వంటి సోమరులంటే మాకు గిట్టదు అన్నాయి చీమలు. ఏడుపు ముఖంతో గొల్లబామ వెళ్లిపోయింది. నీతి, పొదుపు అనేది ఒక మంచి సుగుణం.
1: బా, ఎంత చక్కగా చెప్పావు అనగా. చప్పట్లు ఇవ్వండి ఒకసారి. చూసారా, ఇక్కడ వినే ఉంటారు కదా ఇంగ్లీష్ లో కూడా, ద యాంట్ అండ్ ద గ్రాసోఫర్ ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనము బద్ధకంగా ఉన్నామంటే ఎవరు కూడా మనల్ని ఇష్టపడరు. తర్వాత మనము అందుకోవాల్సినటువంటి సమయంలో అవకాశాలను అందుకోకపోతే తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు కూడా సమయం వచ్చినప్పుడు చక్కగా చదువుకోవాలి. ఆ సమయాన్ని అంతా వృధా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏ విధంగా అయితే ఈ గొల్లబామ బాధపడుతోందో తర్వాత మీరు అలాగే బాధపడాల్సి వస్తుంది.
2: టీచర్, టీచర్.
1: ఏమ్మా యాగశ్రీ?
2: నేను కూడా ఒక కథ చెప్పనా ఇంగ్లీష్ లో?
1: ఇంగ్లీష్ లో కథ చెప్తావా?
2: అవును టీచర్.
1: సరే, 8వ తరగతి చదువుతున్నటువంటి మన యాగశ్రీ ఇంగ్లీష్ లో కథ చెప్పడానికి సిద్ధంగా ఉంది. విందామా మరి, ఏం కథ?
2: లయన్ షెఫర్డ్.
1: లయన్ షెఫర్డ్, సరే చెప్పు.
2: Once there lived a shepherd in a village. He, with all his sheep, went to a mountain to feed them. One day, he felt very bored. He did not have anything to do. He thought of a prank. He got an idea. He started shouting, "Wolf! Wolf! Help me! Help!" The farmers who were working in fields nearby ran to save him. There they saw nothing. They felt very angry. By seeing the anger of the farmers, the boy started laughing. Ha ha ha ha ha. One of the farmers said, "If you do this again, we will not come to save you." The next day, he did the same thing. Started shouting, "Wolf! Wolf! Help! Help!" The farmers again ran to him. Again there they saw nothing. Now, farmers became furious. They did not tell anything and just left the place. After some days, a real wolf came. It ate all the sheep. By seeing this, the boy got really frightened and climbed a tree. The boy shouted, "Wolf! Wolf! Real wolf! Please, come, help me!" This time, the farmers thought the boy was telling a lie. So, they did not go to help him. Now the boy understood that it was his mistake to tell a lie. Moral: don't tell a lie. If you are a liar, then no one will trust you even if you are telling a truth.
1: Very good, Yagasri. Chala chakkaga cheppavu, chala message undi indulo. Nijanga enta manchi katha kada. Manamu abaddalu cheppadam valla taruvata vachetatuvanti nashtalani chala chakkaga cheppindi. Meeru kuda enno sarlu vini untaru ee kathani. Vinnaru kada? అబద్ధాలు చెప్తాడు కదా ఒక అబ్బాయి గొర్రెలు మేపుకుంటూ ఉండి, నక్క వచ్చింది కాపాడండి అని చెప్తే పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? వెళ్లి కాపాడడానికి వెళ్తారు. తీరా అక్కడ చూస్తే ఏమీ ఉండదు. తర్వాత అతను చెప్పినది అబద్ధం అని తెలిసి నిజంగా వచ్చినా కూడా అతనికి ఏమాత్రం సహాయం చేయరు. చివరికి అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా తినేసి వెళ్లిపోతుంది. తర్వాత శ్రీనిధి, 7వ తరగతి చదువుతున్నటువంటి శ్రీనిధి కడపకు సంబంధించి, అంటే మన కడప జిల్లా యొక్క గొప్పతనానికి సంబంధించి కొన్ని విషయాలు

0: చెప్తుందట. మరి మన జిల్లా గురించి మనం కూడా తెలుసుకోవాలి కదా. మరి ఇప్పుడు చెప్తుందట శ్రీనిధి, విందాము. చెప్పు శ్రీనిధి.
1: నేనిప్పుడు మన కడప జిల్లా గొప్పతనం గురించి చెప్పబోతున్నాను. తెలుగు భాషకు మొదటి శాసనం ఇచ్చి ఓణమాల దిద్దిన కళ్ళమల్ల మన కడపలోనిది. 200 అడుగుల దూరం నుండి చూసిన వెలుగులు విరజిమ్ముతూ ఆకర్షించే సౌమ్యనాథుడు నెలకొన్న నందులూరు కూడా మన కడప జిల్లాయే. 32,000 సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వరునిపై రచించి తిరుమల ఆలయంలో హుండి ఏర్పరచి చరితార్థుడైన అన్నమాచార్యులకు జన్మనిచ్చిన జిల్లా మన కడప. 2 కొండల నడుమ మన్రో గారికి బంగారు తోరణం కనిపించిన ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రం గండి వేంపల్లి మన జిల్లాలోనే ఉంది. బంగారు నగరంగా దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరు కూడా మన జిల్లాలోనే ఉంది. పూర్వం ఈ జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారని తెలుసా మీకు? విజయనగర రాజులతో వియ్యం అందిన జిల్లా మనది. హాస్యనట చక్రవర్తిగా పేరుగాంచిన పద్మనాభం మన జిల్లావాడు. పరశురామునికి ప్రత్యేక ఆలయం ఉన్న అత్తిరాల ఉన్నది మన జిల్లాలోనే. ప్రకృతి చిత్రలిపికి ప్రసిద్ధి చెందిన లింగాల గుహలు గల పులివెందులు కూడా మన కడప జిల్లాయే. విన్నారా, మన కడప జిల్లాకు గల ప్రాశస్త్యం. ఈసారి అవకాశం వచ్చినప్పుడు నేను ఇంకా కొన్ని విషయాలు చెబుతాను.
0: చాలా విషయాలే విన్నాం ఇప్పుడు. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చింది శ్రీనిధి. వెరీ గుడ్ శ్రీనిధి. మరి ఒకసారి చెప్పట్లివ్వండి మా. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ చెప్పడానికి మన 6వ తరగతి ఆరాధ్య సిద్ధంగా ఉంది. విందామా? చెప్పు ఆరాధ్య.
2: బెట్టి బాట్ ఎ బటర్, బట్ ద బటర్ వాస్ వెరీ బిట్టర్. బెట్టి బాట్ ఎ బెటర్ బటర్ టు మేక్ ద బిట్టర్ బటర్ బెటర్.
0: అబ్బో చాలా బాగుంది. పలకడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా బాగా చెప్పావు.
3: మేడం నేను కూడా చెప్తాను.
0: చెప్పు యాగశ్రీ.
3: సీ షెల్స్ ఆన్ ది సీ షోర్.
0: చాలా బాగా చెప్పావు.
4: మేడం నేను కూడా ఇంకొకటి చెప్తాను మేడం.
0: సరే అనగా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది. చెప్పు అనగా.
4: ఇమాజిన్ అన్ ఇమాజినరీ మనాజరీ, మేనేజర్ మేనేజింగ్ అన్ ఇమాజినరీ మనాజరీ.
0: నిజంగా టంగ్ ట్విస్టర్స్ ఏవి. చాలా బాగా చెప్పారు. మరి ఇంత బాగా చెప్పారు కదా, క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్, చాలా బాగున్నాయి. ఇంకా కొత్త కొత్తవి నేర్చుకోండి. ఆ తర్వాత జింగిల్ బెల్స్ సాంగ్ పాడతామంటూ మన 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. విందాము, పాడండి మా.

చాలా బాగా పాడారు. అసలు క్లాప్స్ ఇవ్వండి. 8వ తరగతి యాగశ్రీ. మేరీ హ్యాడ్ ఏ లిటిల్ ల్యామ్. రైమ్ చెప్పడానికి సిద్ధంగా ఉంది, విందామా? చెప్పు యాగశ్రీ.

0: చాలా బాగా పాడావు యాగశ్రీ. అందరి పిల్లలు చాలా చక్కగా పాల్గొన్నారు. ఈనాటి కదంబ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మా పాఠశాల విద్యార్థులు వాళ్ళు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో వారి మాటల్లోనే విందామా.
1: నా పేరు ఎస్వి యాగశ్రీ వర్షిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను పెద్దయ్యాక డాక్టర్ అయ్యి అందరికీ సేవ చేయాలని అనుకుంటున్నాను.
2: నా పేరు జీవి సాయారధ్య. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. నేను పెద్దయ్యాక ఒక సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను. కొత్త విషయాలు కనిపెట్టాలనుకుంటున్నాను.
3: నా పేరు ఎల్ అనగశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను పెద్దయ్యాక ఇంజనీర్ అవి అందరికీ సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను.
4: నా పేరు డి పూర్విక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అయ్యి సమాజానికి సేవలు చేయాలనుకుంటున్నాను.
5: నా పేరు డి సుహాన. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను భవిష్యత్తులో డాక్టర్నై ప్రజలకు సేవలు అందిస్తాను.
6: నా పేరు పి ప్రత్యూష. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను పెద్దయ్యాక బ్యాంక్ మేనేజర్ అవ్వాలని అనుకుంటున్నాను.
7: నా పేరు ఆర్ శ్రీనిధి. నేను 7వ తరగతి చదువుతున్నాను. పెద్దయ్యాక కలెక్టర్ అయి సమాజానికి సేవ చేయాలని అనుకుంటున్నాను.
8: నా పేరు పి కార్తీక్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను పెద్దయ్యాక గూగుల్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను.
9: నా పేరు ఎన్ విఘ్న ధీరజ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను పెద్దయ్యాక ఉపాధ్యాయుని అయ్యి పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తాను.
0: విన్నారు కదా, ఎంత చక్కని ధ్యేయాలను వీళ్ళు ఏర్పరచుకున్నారు. వీటన్నింటినీ కూడా వీళ్ళు నిజం చేసుకోవాలని, మీ ప్రయత్నం కూడా ఉండాలని, అంటే బాగా కష్టపడాలని, మీరు అనుకున్నటువంటి విజయాలను సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సరేనా? మరి ఇంతవరకు మీరు కడప నగరం రామరాజుపల్లిలోని నాగార్జున మోడల్ స్కూల్ బాలబాలికలు అందించినటువంటి కదంబ కార్యక్రమాన్ని విన్నారు కదా.
10: ఈనాటి బాల విహార్ కార్యక్రమం వింటున్న బాలలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
11: మీరింతవరకు నాగార్జున మోడల్ స్కూల్ రామరాజుపల్లి బాలబాలికలు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక బాలల గీతం.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 3 గంటలు కావస్తోంది. మరికొంతసేపట్లో సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా చిలకమ్మ చెప్పింది హాస్యనాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: చిలకమ్మ, చెల్లె స్వప్న, దేవి.

0: శ్రీమతి పి సునీత, ఆదిత్య డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శీలవతి శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. వినండి చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం.
1: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నట్లే మన ప్రగతి మహిళా మండలి కూడా ఈ రోజున ప్రగతి దినోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వసాధారణ సభకి మన ప్రగతి మహిళా మండలి సభ్యులందరూ వచ్చారా?
2: వచ్చారండి, వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు.
1: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు చిలకమ్మ?
2: ఈ చిలకమ్మ ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. ఈ చిలకమ్మ వచ్చిందంటే 1000 మంది వచ్చినట్లే.
1: కానీ మన ప్రగతి మహిళా సంఘంలో ఉన్న సభ్యుల సంఖ్య 200 కదా?
2: అవును, కానీ నేను ఒక్కదానిని 1000 మంది ఆడవాళ్ళతో సమానం. నేను ఒక్కదాన్ని వస్తే 1000 మంది హాజరైనట్లే. నాకు ఒక్కదానికి చెప్తే 1000 మందికి చెప్పినట్లే. నా నోరే వాట్సాప్ లాంటిది, అందులోను పెద్ద సోషల్ మీడియా లాంటిది కూడా. మన సంఘ అధ్యక్షురాలిగా మీ ప్రసంగాన్ని మొదలు పెట్టండి దేవి గారు.
1: సరే, ఇక నా ప్రసవరం మొదలు పెడతాను. సానీ, నీ వల్ల నాకు మాటలు తడబడుతున్నాయి. ఇక నా ప్రసంగం మొదలు పెడతాను. ఈ సృష్టికి మూలం ఆడది. ఆడది ఉంటేనే సృష్టి ఉందని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించేవారని మానవ చరిత్ర చెబుతున్నది. క్లియోపాత్ర దేశాన్ని పాలించే రోజుల్లో.
2: ఇప్పుడు మగాళ్ళ గురించి ఎందుకండి, ఆడవాళ్ళ గురించి మాట్లాడండి.
1: క్లియోపాత్ర అంటే ఆడది చిలకమ్మ. ఆమె ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించింది. అంతేకాదు, మన దేశంలో కూడా ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించినట్టు ఎన్నో చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి.
2: అబ్బా, ఇప్పుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి ఎందుకండి? మగ పురుగులు టాపిక్ వద్దన్నాంగా, ఇక మన మహిళల గురించి మాట్లాడండి.
1: చిలకమ్మ, కాసేపు నోరు మూస్తావా? నీకేం తెలీదు, లొడలొడ ఏదో వాగేస్తుంటావు.
2: నేను తెలివిగానే వాగాను. మన మహిళల హక్కుల గురించి మాట్లాడకుండా బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడతావేంటి?
1: అయ్యో, నేను మాట్లాడేది కూడా మన మహిళా శక్తి గురించే. ఆ రోజుల్లో గౌతమి అనే మహారాణి రాజ్యాన్ని పరిపాలించేది. ఆమె కొడుకు శాతకర్ణి. ఆమె అతన్ని యోధుడిలాగా మార్చింది. ఆ రోజుల్లో తండ్రుల పేర్లు ఇంటి పేర్లుగా చలామణిలో లేవు. తల్లి ఇంటి పేరునే పిల్లలకు పెట్టేవాళ్ళు. అందుకే శాతకర్ణి పేరు గౌతమిపుత్ర శాతకర్ణి అని మారింది. కానీ మగవాడు క్రమంగా ఆడవాళ్ల మీద పెత్తనం చెలాయించాడు. ఆడదాన్ని వంటింటికి పరిమితం చేశాడు. చివరికి వంటింటి కుందేలుగా మార్చాడు. మగ పెత్తనం చెలాయించి చివరికి సర్నేమ్గా తన ఇంటి పేరునే పిల్లలకి పెట్టసాగాడు.
2: అది నిజమే, మా ఇంటి పేరు సూదుల. నా పిల్లలకి సూదుల సుకుమార్, సూదుల సూర్యకుమారి అని పేర్లు పెట్టబోయాను. కానీ నా భర్త ఆదిత్య దాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఇంటి పేరు మేకుల. అందుకే నా ఇద్దరు పిల్లలకి మేకుల సుకుమార్, మేకుల సూర్యకుమారి అని పెట్టాడు. నా మొగుడు ఏకులాగొచ్చి మేకుల తయారయ్యాడు.
1: ఇది నీ ఒక్క ఇంటి సమస్యే కాదు మేకుల చిలకమ్మ.
2: ఇదిగో ఇదిగో, నన్ను చిలకమ్మ అని పిలవండి, లేదా సూదుల చిలకమ్మ అని పిలవండి, కానీ మేకుల చిలకమ్మ అని పిలవకండి, నా ఒళ్ళు మండిపోతుంది.
1: మా పరిస్థితి కూడా అంతే సూదుల చిలకమ్మ. నువ్వు సూదుల నన్ను పొడవకు, ముందు నా ప్రసంగాన్ని పూర్తి చేయనివ్వు. ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు. పైగా మన చీఫ్ గెస్ట్ గా ప్రముఖ రచయిత అభ్యుదయరావు గారు కూడా వస్తున్నారు.
2: ఎలాంటి పిచ్చి పనులే చేయకూడదు అనేది మన మహిళా సంఘం సమావేశానికి ఆయన ఎందుకు, మగ పురుగులు ఎందుకు?
1: అంటే అతను ఫెమినిస్ట్. మన ఆడవాళ్ల సమస్యల గురించి చాలా కథలు రాశాడు. మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్న మగ రచయితల్లో ఇతను కూడా ఒక్కడు. అందుకే అతనికి మన సమస్యలు చెప్పుకుంటే కథలుగా, రేడియోలో నాటికలుగా రాసి మహిళల్ని నిద్ర లేపుతారని ఆశ.
2: మన మహిళా సంఘం నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న మహిళలను మగాడు నిద్ర లేపరాదు. రేపు ఆయన కథలు రాసి నా వల్లే మహిళలు మేల్కొన్నారు అని మీసాలు మెలేస్తాడు. ఈ మగ పురుగులకు మనం ఇలా గౌరవిస్తున్నాం కాబట్టి వీళ్ళు మీసాలు మెలేస్తున్నారు కాబట్టి అసలు

0: ప్రవేశాలు పెంచకూడదు అనే కొత్త రూల్ మనం ప్రవేశపెడుతున్నాం.
1: మగాడు మీసం మెలిస్తే పర్వాలేదు, కానీ ఆడదాన్ని గౌరవిస్తే చాలు. నీ తండ్రి నీ చిన్నతనంలో నిన్ను దారుణంగా హింసించేవాడు, కాబట్టి నువ్వు పక్కా పురుషద్వేషిగా మారావు. మగ నీడ పడినా సహించవు. నీ పరిస్థితి మాకు అర్థమయ్యింది. అలాగని మనం కూడా మగాళ్ళని అణిచితే అప్పుడు వాళ్లకి మనకి తేడా ఏముంటుంది చెప్పు. వాళ్లు కూడా పురుషుల సంఘాలు ఏర్పాటు చేస్తారు.
0: మరి ఏం చేయాలో అది ముందు చెప్పండి.
1: మగవాడిని అణగదొక్కడం మన కర్తవ్యం కాదు. మగవాడిలా ఆడదానికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనే పోరాటం చేయాలి. లింగభేదం ఉండరాదు. లింగభేదం లేకుండా చట్టం సమాన హక్కులు కల్పించింది. అలాగే లింగభేదం లేకుండా మనకు సమాన హక్కులు కావాలి. అందుకే అన్ని ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కావాలని మనం పోరాడి సాధించుకున్నాం.
0: మన దేశంలో 50% మగాళ్ళు 50% ఆడవాళ్లు ఉన్నారుగా.
1: అవును, కాస్త అటు ఇటుగా సుమారుగా ఉన్నారులే. అయితే
0: కాబట్టి మనకు కూడా 50% రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. ఆడ మగ సమానమని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ల కోసం పోరాడాలి.
1: చిలకమ్మా, నువ్వు మొదటిసారి మంచి సలహా ఇచ్చావు, కానీ రాజ్యాంగ పరంగా అది వీలు కాదు.
0: ఇక నుంచి మగాళ్లకు ఆడవాళ్లకు విడివిడిగా మరుగుదొడ్లు ఉండరాదు. అందరికి ఒకే మరుగుదొడ్డి ఉండాలి.
1: నీ అమాయకత్వం తగలడ. అలా అందరికి ఒకే మరుగుదొడ్లు ఉంటే కొంపలు అంటుకుంటాయే. అవి మాత్రం ఆడవాళ్లకు మగవాళ్లకు విడివిడిగానే ఉండాలి. నోరు మూసుకుని నేను చెప్పే మాట విను.
0: ఈ పాత చింతకాయ పచ్చడి తెలిసిందే. ఇలా ప్రతి ఏడాది మనం చర్చించుకుంటూనే ఉంటున్నాం. ప్రతి ఏడాది ఇలాంటి చెప్పుదంటి నినాదాలు చేస్తూనే ఉన్నాం. కానీ నాటి నుండి నేటి వరకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు అక్కడే మగ్గిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద జరిగే హత్యాచారాలు ఆగుతున్నాయా? ఆడవాళ్ళ గృహహింస తగ్గుతుందా?
1: సరే, మన మహిళా లోకం బాగుపడాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు.
0: ఇలా అడిగారు, బాగుంది. ఇక నుంచి మగాడితో పాటు ఆడదానికి కూడా సమాన హక్కులు కావాలి.
1: ఇందాక నేను వాగింది కూడా అదేగా.
0: కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది కదా. ఆడదానికి సమాన హక్కులు కావాలని మీరు చెప్తున్నారు, కానీ ఆ సమాన హక్కులు ఎలా ఉండాలో చెప్పరు. నేను చెప్తాను. అసలు స్త్రీ స్వేచ్ఛ మన ఇంటి నుంచే మొదలు కావాలి. ముందు మనం మగ అహంకారాన్ని కూకటి వేళ్లతో పీకేయాలి.
1: ఎలా?
0: ముందు మన భర్తలను మనమే మార్చాలి. అప్పుడే సమాజంలో మగవాళ్ళు ఆటోమేటిక్ గా మారతారు.
1: కానీ అది ఎలా?
0: అది ఎలాగో నేను ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. ముందు నా భర్త మగ అహంకారాన్ని ఎలా అణచాలో ప్రాక్టికల్ గా వీడియో చేసి చూపిస్తాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అప్పుడే మన మహిళలకు కనువిప్పు కలుగుతుంది.
1: గుడ్. నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఎలా?
0: ఊరికే చెప్తానంటే, నన్ను మన ప్రగతి మహిళా మండలి సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నుకుంటానంటేనే నేను చేసి చూపిస్తాను.
1: నిజంగా నువ్వు మంచి పని చేసి చూపించు. నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను. నిన్ను కొత్త అధ్యక్షురాలిగా ప్రపోజల్ చేస్తాను. నీకు పోటీగా ఎవ్వరూ నిలబడరు. నిన్ను యునానిమస్ గా ఎన్నుకునేలా చేస్తాను, సరేనా?
0: థ్యాంక్స్, థ్యాంక్స్. మీరు మీ మాట మీద నిలబడండి, నేను నా పని మొదలు పెడతాను. చప్పట్లు కొట్టండి అందరూ,
1: కొట్టండిరా.
2: ఏమి చిలకమ్మా, మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
3: అవునా ఆదిత్య, మహిళలు మగాళ్లను సరికొత్త పద్ధతిలో మార్చాలని నిర్ణయించాము. ఆ పనిని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలనే ప్రతిపాదన నేను ప్రవేశపెట్టాను. దానికి అందరూ ఆమోదించారు కూడా.
2: ఓహో, గుడ్. నువ్వు మొదటిసారి పనికొచ్చే ఓ మంచి పనిని చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి.
0: నేను అమాయకురాలనా?
2: అవును, నువ్వు చూడటానికి కొండపల్లి బొమ్మలా చాలా అందంగా ఉంటావు. గొప్ప మేధావిలా కనిపిస్తావు. కానీ నువ్వు నోరు తెరిచి 2 నిమిషాలు మాట్లాడితే చాలు, అబ్బా నువ్వు ఎంతటి వెర్రిమాలోకమో తెలిసిపోతుంది.
0: నేను వెర్రిమాలోకనా?
2: అవును. ఎంతటి వెర్రిమాలోకానివంటే, మన ఇంటికి ఓ ముష్టివాడు వచ్చాడు. వాడు, అమ్మా మాదా కవలం తల్లే, ఓ ముద్దుంటే పడే తల్లే అని అరిచాడు. నీకు గుర్తుందా? వాడి అరుపులో ఆర్ద్రత బాధ లేదన్నావు. ఎలా అడుక్కోవాలో నేర్పించావు. ఇంకా అది చాలదు అన్నట్లు వాడితో పాటు

0: ఇంటింటికి వెళ్లి వాడి బదులు నువ్వు, అమ్మా ఆకలితో ఉన్నాను తల్లే, మటన్ బిర్యానీ తినకు 2 రోజులైంది తల్లే, 2 వేడి వేడి చికెన్ ముక్కలుంటే పడే తల్లే అని అరిచావు. నా పరువు తీసావు కదే, ఏదో నీ అందం చూసి నేను అడ్డంగా మోసపోయానులే. ఇంతకు నువ్వు చేయబోయే ఆ గొప్ప ఘనకార్యం ఏమిటి తల్లే?
1: ఏమండి, మగవాళ్ళు సిగరెట్ కాల్చడం మాన్పించే పథకం మొదలు పెట్టాను.
0: వెర్రిదానివైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు.
1: థాంక్ యూ.
0: మగవాళ్ళు టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చి లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. మరి మగాడు సిగరెట్లు కాల్చడం మానకపోతే
1: ఆడవాళ్ళు కూడా మగవాళ్లతో సమానంగా సిగరెట్లు కాల్చాలి.
0: ఓ సినియా గాయత్యం కోలా ఏడ్చినట్టుంది. మగాడు కాల్చినట్లు ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాల్చడం ఏమిటి? నా పిండా కోడును, ఆడవాళ్లు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే, అలాగని మగాడికి పోటీగా సిగరెట్లు కాల్చమనటం సమానత్వం అనిపించుకోదే, వెర్రిమాలోకమా?
1: అయితే మగాళ్ళను కనీసం సిగరెట్ కాల్చడం మానిపించాలి.
0: ఇది బాగుంది. అయితే మన పక్కింటి సుబ్బారావు గారు, అదే ఆ పక్కనున్నారు చూడు, ప్యాకెట్ల కొద్ది సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి సిగరెట్ ప్రియుడంటే ఆయన చనిపోయాక కూడా అతని శవాన్ని సిగరెట్లతో కాల్చాలని వీలునామాలో కూడా రాశాడంట. అతని లివర్ చంకనాగిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మార్చు. కనీసం మన వీధిలో వాతావరణం కాలుష్యం కాకుండా అయినా ఉంటుంది.
1: నేను చెప్తే మన పక్కింటి సుబ్బారావు గారు ఎందుకు వింటాడండి? సొంత పిల్లంగా నేను మీ మీద పెత్తనం చెలాయించగలను, గాని పక్కింటి వాడి మీద చూపించలేనుగా. కాబట్టి నీతో సిగరెట్లు కాల్చే దురాలవాటిని నేను మాన్పిస్తాను.
0: నీ ఆలోచన బాగానే ఉంది చిలకమ్మ, కాని సిగరెట్లు కాల్చే పాడు అలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే పాడు అలవాటు నేర్చుకోండి. ఇదిగో 6 సిగరెట్ ప్యాకెట్లు, ఇక కాల్చడం మొదలు పెట్టండి.
0: ఓసి నీ అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలు మాన్పించాలి అనుకోవటం వరకు బాగానే ఉంది, అలాగని దానికోసం నేనిప్పుడు సిగరెట్లు కాల్చే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటును నువ్వు మాన్పించి మార్పులు కొట్టేస్తావా?
1: అవునండి, సిగరెట్లు కాల్చడం చేతగానే నీలాంటి వాడిని మారిస్తే నాకేం పేరు వస్తుంది? ముందు నువ్వు సిగరెట్లు కాల్చడం అలవాటు చేసుకో.
0: ఇది మరీ బాగుందే, బురదలో కాలు వేయండి, ఆ కాళ్ళు కడిగి నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. ఓసిని అమాయకత్వం తగలడా, అబ్బాబాబా, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లుంది, నీ దేశోద్ధరణ నా చావుకొచ్చేలాగుందే. సిగరెట్లు కాల్చి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను, సారీ.
1: నువ్వు సిగరెట్లు కాల్చకపోతే నేను నిన్ను కాల్చుకు తింటాను అంతే.
0: ఇదెక్కడ తలతిక్కర వ్యవహారమే శిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా సిగరెట్లు కాల్చడం ఏంటి? నా వల్ల కాదు, నా వల్ల కాదంటే కాదు అంతే.
1: అయితే అయితే నేను రోజుకో 100 సిగరెట్ ప్యాకెట్లు కాలుస్తాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
0: ఆ సచ్చేదేదో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని సావచ్చుగా. లివర్ చెడిపోయే వరకు టన్నుల కొద్ది సిగరెట్లు కాల్చడం దేనికి? అన్ని సిగరెట్లు కొంటే 1000 ఖర్చు అవుతాయి, అదే 500 రూపాయలు ఖర్చు చేస్తే 70 కిరోసిన్ వస్తుంది, డబ్బులు మిగులుతాయి.
1: కానీ మార్కెట్ లో కిరోసిన్ దొరకట్లేదుగా.
0: అయితే పెట్రోల్ కొనుక్కో, 300 పెడితే 2 లీటర్ల పెట్రోల్ వస్తుంది, దాంతో పుష్కరాల్లో తడిసినట్టు ఒంటి నిండా పెట్రోల్ తడుపుకోవచ్చు, పైగా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు పెట్టుకుంటే భగ్గున మండుతుంది, ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగా దర్జాగా చస్తావు, ఎక్కువసేపు ఆ నరకాన్ని అనుభవించవలసిన పని కూడా లేదు.
1: చూసావు చూసావా, నీకు నా మీద ప్రేమ తగ్గింది. ఆ రోజుల్లో మాట వరుసకు నేను చేస్తాను అంటే ఏమిటే పాడు మాటలు, తదస్తు దేవతలు ఉంటారు, మరోసారి ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకునేవాడివి.
0: అవును, తదాస్తు దేవతలు ఉంటారని అప్పట్లో అనుకునేవాడిని, కానీ అలాంటి దేవతలు లేరని రుజువైంది, అందుకే నువ్వు ఆ పాడు మాటలు మాట్లాడినా ఇక నేను పట్టించుకోను.
1: అంటే నీకు నిజంగానే నా మీద ప్రేమ తగ్గింది, నేను నిజంగానే చేస్తాను.
0: అబ్బాబాబా, అలా ఏడవుకే, నేను నిన్ను కొట్టి చంపుతున్నానని పక్కింటి వాళ్ళు నన్నపార్థం చేసుకుంటారు. అసలే ఆ పక్కింట్లో ఫెమినిస్ట్ ఆడవాళ్ళు ఉన్నారు, ఏదో నీ అమాయకత్వానికి ఒళ్ళు మండి అలా సెటైరిక్ గా అన్నాను. చూడు చిలకమ్మ, నీ మీద నాకు ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు, పెట్రోల్ ధర పెరిగినట్లు రోజు రోజుకు నీ మీద నాకు ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇదిగో నీ మీద ఒట్టు.
1: అయితే నా మీద ప్రేమ ఉందని కబుర్లు చెప్తే నమ్మను, నేను చెప్పినట్టు నువ్వు వింటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు నమ్ముతాను.
0: సరే చిలకమ్మ, నువ్వు చెప్పినట్లు చేసి నా ప్రేమను చాటుకుంటాను, నువ్వేం చేయమంటావు? ఆ నెలవంకను తెచ్చి నీ జడలో మందారంలా తురమనా, ఆ చుక్కలను తెచ్చి

0: నుంచి నీ పాపిట సింధూరంలా మార్చనా చెప్పు చిలకమ్మ? ఆ నవగ్రహాలను తెచ్చి నీ వాళ్ళు జడకు జడగంటలుగా కట్టనా?
1: ఇలాంటి సొల్లి కవిత్వాలు చెప్పే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలాంటి ఘనకార్యాలు ఏమీ వద్దు. సిగరెట్ కాల్చి దురలవాటు నేర్చుకో చాలు. నువ్వు పశువులా మారితే నేను మనిషిలా మార్చుతాను.
0: ఇదెక్కడి చోద్యమే? సగమీడు తిరిగాక సమర్థ కట్నాలన్నట్టు నేను ఈ వయసులో సిగరెట్ కాల్చడం ఏంటే?
1: అదిగో నా మీద ప్రేమ తగ్గిందని రుజువు చేసుకుంటున్నావు
0: నువ్వు. నేను నిన్నేదో చేస్తున్నానని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సరే సరే సరే, సిగరెట్లు కాల్చి చస్తాను.
1: నోరు తెరవండి, ఈ సిగరెట్ ని నీ నోట్లో పెట్టి జ్యోతి ప్రజ్వలన చేస్తాను.
0: ఓసి నీ అగాయిత్యం కోల, సభల్లో దీపం పెట్టినట్టు జ్యోతి ప్రజ్వలన చేయటం ఏంటే?
1: అదేనండి, నా చేత్తో నీ తొలి సిగరెట్ వెలిగించి సిగరెట్ కాల్చి అరంగేట్రం చేస్తాను. నా హస్తవాసి చాలా మంచిది. నేను ఎదురొస్తే నీకెలా మంచి జరుగుతుందో నా చేత్తో ఏ పని చేసినా శుభమే జరుగుతుంది. నా చేతి వాటంతో నీకు ఎంచక్క ఈ దురలవాటు విజయవంతంగా అలవాటు అవుతుంది. ఈ సిగరెట్ నోట్లో పెట్టుకోండి.
0: సరే సరే సరే, పెట్టు పెట్టు. ఆ సిగరెట్ నోట్లో పెట్టుకున్నాను, ఇక జ్యోతి ప్రజ్వలన చెయ్యి. అదే ఆ అగ్గి పూలతో వెలిగించవే చిలకమ్మ.
1: అబ్బబ్బా ఆగండి, మీకన్నిటికీ తొందరే. శుభమాని మొదటి సిగరెట్ కాలుస్తున్నారు. వినాయక స్తోత్రం చదివితేనే మంచి జరుగుతుంది.
0: అమాయకత్వం తగలడా? శుభకార్యానికి విఘ్నేశ్వరుని కొలవాలి, ఇంట్లో చెడు వ్యసనం ఆరంభోత్సవానికి కూడా విఘ్నేశ్వరుడి స్తోత్రం చదవడం ఏంటే?
1: అదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: ఓసి నీ సిగరెట్ తగలయ్యా. అదిగో సర్లే సర్లే, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా వినాయకుడి శ్లోకం కూడా చదివావుగా, ఇక ఆ సిగరెట్ వెలిగించవే.
1: ఇందా వెలిగించండి, గుండెల నిండా పొగను గట్టిగా పీల్చండి.
0: అలాగే అలాగే అలాగే. ఓరి నాయనో, ఈ సిగరెట్ ఇంత ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. చిచి కంపు వాసన, చి నేను ఈ సిగరెట్ ను కాల్చను.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులు పోతే ఆ కంపి ఇంపుగా మారుతుంది.
0: నా వల్ల కాదే, నా వల్ల కాదే, నా వల్ల కాదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
0: సర్లే మెల్లిగా అలవాటు చేసుకుంటాను. నువ్వట ఏడవకే, నా ఏడుపేదో నేను ఏడుస్తాను.
1: ఆదిత్య, నీ గది మేఘాలు కమ్ముకున్నట్టు ఆకాశంలా ఎంత మనోహరంగా ఉందో.
0: అవును చిలకమ్మ, సామ్రాణి పొగలా గది నిండా సిగరెట్ పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. పొద్దుటి నుంచి ఏకదాటిగా 10 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చాను. భలే మజాగా ఉంది. గది నిండా కంపే, నువ్వు చెప్పినట్లు ఆ కంపు నాకిప్పుడు ఇంపులాగా మారింది చిలకమ్మ. చూడు, నేను సిగరెట్లు పొగలను రింగులు రింగులుగా ఎలా వదులుతున్నాడో చూడు చిలకమ్మ.
1: అవునండి, నా చిన్నతనంలో రైలు ఇంజిన్ వదిలిన రింగు రింగులు పొగల్లాగా ఇల్లంతా పొగలు కమ్ముకున్నాయండి. గుడ్, వెరీ గుడ్.
0: అవునే చిలకమ్మ, నువ్వు చాలా మంచి పని చేసావు. మొదట్లో సిగరెట్ కాల్చితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే ఏమీ తోచట్లేదు. చైన్ స్మోకర్లా మారాను, రోజుకు 10 ప్యాకెట్లు కాలుస్తున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చాలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి అలవాటు నేర్పించావు చిలకమ్మ. ఇప్పుడు నేను స్వర్గంలో తేలియాడుతున్నాను.
1: కాల్చింది చాలు, ఇక ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే ఆ పాడు అలవాటు మానుకోండి.
0: సారీ, నా ప్రాణమైనా వదులుతాను కానీ సిగరెట్ కాల్చే మంచి అలవాటును మానుకోను చిలకమ్మ.
1: నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే ఆ సిగరెట్ వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
0: అంటే?
1: నేను నీతో సిగరెట్ కాల్చడం ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దీనిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాఠం నేర్చుకుంటారు. వాళ్ల మొగుళ్లతో కూడా సిగరెట్ కాల్చడం మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన

0: సమస్యలోంచి ఓ సమస్య తీరుతుంది.
1: మీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది, కానీ నేను సిగరెట్ కాల్చడం మానుకోనుగా.
0: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.
1: ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. చెప్పు, ఎలా మాన్పిస్తావు?
0: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు సిగరెట్లు కాల్చడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా ఆ సిగరెట్లు కాల్చడం మానేయండి.
1: సారీ, నిన్నైనా వదులుకుంటాను గాని నా సిగరెట్ ని వదులుకోలేను.
0: అంటే నా మాట వినరా?
1: నీ మాటే కాదు, ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా నేను సిగరెట్లు కాల్చడం మానుకోను.
0: అయితే సిగరెట్లు కాల్చండి. మగాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి. కాబట్టి నువ్వు సిగరెట్ కాలిస్తే నేను కూడా సిగరెట్ కాలుస్తాను.
1: కాల్చుకో, ఇందా సిగరెట్ తీసుకో.
0: ఆ పాడు సిగరెట్ ని నేను వెలిగించను. నువ్వే జ్యోతి ప్రజ్వలన చేయి.
1: ఇందా నీ నోట్లోని సిగరెట్ పెట్టి వెలిగించాను. నాలా గుండె నిండా పొగను పీల్చు. ఆ పొగను వలా రింగులు రింగులుగా పై పైకి వదులు.
0: నేను సిగరెట్ వెలిగించింది దమ్ము కొట్టడానికి కాదు, ఈ సిగరెట్ నిప్పుతో నీకు చురుకలు పెట్టాలని.
1: అమ్మో అమ్మో అమ్మో, నీ అమాయకత్వం కోలా. కాల్చిన సిగరెట్ తో నిప్పుతో నాకు చురుకలు పెడతావా? ఎందుకే?
0: నువ్వు కూడా సిగరెట్ కాల్చుకో అని ఇందాక నువ్వే అన్నావుగా, అందుకే నేను కూడా సిగరెట్ కాలుస్తున్నాను. అయితే దమ్ము లాగడానికి కాదు, నీ దుమ్ము దులపడానికి, ఈ నిప్పులతో చురుకలు పెట్టడానికి. నువ్వు దమ్ము లాగిన ప్రతిసారి నేను నీ చేతి మీద చురుకలు పెడతాను.
1: ఇదెక్కడ సాడిజమే శిలకమ్మా? మగవాళ్ళు ఆడవాళ్ళను సిగరెట్లతో కాలుస్తారని విన్నాను గాని, ఆడదే ఇలా మొగాన్ని సిగరెట్ తో కాల్చడం ఏంటే?
0: ఇదే నా కొత్త పథకం. మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయం లేదు, ఇద్దరూ సమానమే. కావున నువ్వు సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు దమ్ము పీల్చిన ప్రతిసారి ఓ చురక
1: పెడతాడ. ఏంటే చర్మం కాలిపోతుంటే
0: లోపల అలాగే నీ లివర్ కూడా కాలిపోతుందిగా, చర్మం కూడా కాలనివ్వు.
1: అబ్బా, సిగరెట్ తో నా పెదాలకు చురకలు పెడతావేంటే రాక్షసి.
0: మరొక్క మాట మాట్లాడితే ఓ టన్ను సిగరెట్లు కొనిస్తాను. ఆ సిగరెట్లు నీ మీద వేసి సజీవంగా తగిలేస్తాను. అప్పుడు నువ్వు సజీవ దహనంతో కుక్క చావు చేస్తావు.
1: అబ్బో అమ్మా, అబ్బా, నా చెంపల మీద చురకలు పెట్టకే, ఆ నల్ల మచ్చలు ఎప్పటికీ పోవే.
0: అయితే సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు సిగరెట్ వెలిగించిన ప్రతిసారి నేను కూడా ఓ సిగరెట్ వెలిగించి ఇలా నిన్ను కాలుస్తాను. కాల్చుతూ ఉంటాను.
1: వద్దే చిలకమ్మ, నువ్వు అలా సిగరెట్ తో చురకలు పెడుతుంటే బుర్రలో మేకులు కుట్టినట్లు ఉంది. ఇదిగో నీ సిగరెట్లు కాల్చడం మానుకుంటాను. ఇదిగో మరొక్కసారి చెప్తున్నా, నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నాను. మరోసారి నేను సిగరెట్ కాలిస్తే నీ చెప్పించి కొట్టవే, కానీ సాడిస్ట్లా ఇలా సురకలు పెట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను క్షమించవే. ఇదిగో ఇదిగో నీ కాళ్ళు మొక్కుతానే.
0: గుడ్. విన్నారుగా మహిళల్లారా, మీరు కూడా మీ భర్తలను మార్చండి. మీ భర్త సిగరెట్ కాలిస్తే అదే సిగరెట్ తో అతని పెదవులను కాల్చండి. నాలుకకు చురకలు పెట్టండి, చెంపలకు చురకలు పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా చురకలు పెట్టండి. సాడిస్టుల్లా మారండి. అతను తిరగబడితే డొమెస్టిక్ వైలెన్స్ కింద పోలీస్ కేసు పెడతామని బెదిరించండి. మన మహిళా శక్తిని నిరూపించండి. మన కష్టాలను మనమే కడతేర్చుకుందాం. జై హింద్.
2: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. సభకి నమస్కారం. మన మహిళా మండలి సార్వత్రిక సమావేశానికి అందరూ వచ్చినట్టేగా?
0: అందరూ వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు. త్వరగా మీ ప్రసంగం ముగించి ఆ మైక్ నాకు ఇవ్వండి. ఈ రోజు నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. 100 పేజీల ప్రసంగం రాసుకొచ్చాను.
2: అలాగే చిలకమ్మ, ఈ రోజు మన ఎజెండాలో నువ్వు చేసిన ఘనకార్యం గురించే ప్రస్తావిస్తున్నాము. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు, నీ డబ్బాని ఇతరులు కొట్టాలి. అంటే ప్రెసిడెంట్ గా నేను కొట్టాలి. కాబట్టి ఒక 2 నిమిషాలు నువ్వు నన్ను మాట్లాడినివ్వవే.
0: 2 నిమిషాల తర్వాత మైక్ నేను లాక్కుంటానండి. త్వరగా అసలు విషయం చెప్పండి దేవి గారు. మీ దిక్కుమాల స్పీచ్ వినలేకపోతున్నా.
2: అక్కడికి వస్తున్నాను, ఆగు. ముందు ఉపోద్ఘాతం చెప్పాలి కదా.
0: మీరు ఉపోద్ఘాతం మొదలు పెడితే 2 గంటల వరకు మైక్ వదలరు. మన మహిళలకు విసుగొచ్చి ఆవలించినా పట్టించుకోరు. మైక్ లాక్కుంటేనే స్టేజ్ దిగుతారు. ఆడవాళ్లు పారిపోకుండా కమిటీ హాల్ కి తాళాలు వేసి మరీ ప్రసంగిస్తారు. అదిగో నిమిషం దాటింది, మరో నిమిషం మాత్రమే ఉంది. త్వరగా కానివ్వండి, మీ నసతో మాకు సహన పరి

0: పెట్టకండి.
1: ఇందు మూలంగా నేను విన్నవించేది ఏంటంటే, చిలకమ్మని మనం ఇన్నాళ్ళు ఒక వెర్రిబాగుల్ది
0: అనుకున్నాం. ఏంటి?
1: అది నా అభిప్రాయం కాదు చిలకమ్మ, పబ్లిక్ టాక్. ఆ టాక్ గురించే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను.
0: నేను వెర్రిబాగుల్దాన్ని అని చెప్పిన దాని పేరు చెప్పండి, ఇప్పుడే దాన్ని కడిగి పారేస్తాను.
1: అండ్లు తోగినట్టు ఎంత మందిని కడిగి పారేస్తావు? అందుకే నీకు ఇన్ని రోజులు నిజం చెప్పడం లేదు. అసలే నువ్వు వెర్రిబాగుల్దానివి కదా.
0: ఇదిగో మీరు కూడా నన్ను వెర్రిబాగుల్దాన్ని అంటున్నారు. నేను వెర్రిబాగుల్దాన్ని అయితే నా మొగుడి చేత సిగరెట్లు కాల్చే దురలవాటుని ఎలా మాన్పిస్తాను? మీరు నాకంటే మేధావులా? అయితే మీ భర్తల చేత సిగరెట్లు కాల్చడం ఎందుకు మాన్పించలేకపోయారు?
1: నేను కూడా అక్కడికే వస్తున్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకుని కూర్చో, నన్ను ప్రసంగం పూర్తి చేయి. నువ్వు
0: మీరు చెప్పిన 2 నిమిషాలు గడిచాయి. మైక్ నా ముఖాన కొట్టండి, లేకపోతే ఆ మైక్ లాక్కుంటాను.
1: అసలు ప్రసంగం మొదలు పెట్టనిస్తే కదా 2 నిమిషాలు పూర్తి చేయడానికి. నువ్వు ఇలా స్పీడ్ బ్రేకర్లు వేసావనుకో, ఇలాగే అడ్డుపడితే 2 గంటలు ప్రసంగిస్తాను. జాగ్రత్త.
0: సర్లేండి సర్లేండి, 2 నిమిషాలు మాట్లాడి చావండి.
1: అలాగే నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా,
0: మీరిలా అన్ని బంధాలను వల్లిస్తూ ఉంటే 2 గంటలు కూడా సరిపోవు దేవి గారు.
1: చిలకమ్మ, నువ్వు ఇలా నా ఫ్లోని ఆపితే నేను మొదటి నుంచి వస్తాను. నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా, ఇన్నాళ్ళు మన శ్రీమతి చిలకమ్మ గారిని వెర్రిబాగుల్ది అనుకున్నాము. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకి తెలిచావదని గుసగుసలాడుకున్నాము. ఆమెకి మాట్లాడే మేనర్స్ లేదని తిట్టుకున్నాము. ఆమెని కట్టుకున్న భర్త ఆదిత్య ఉన్నాడే, అతను నరకం చవి చూస్తున్నాడని ఆమెని తిట్టుకున్నాము.
0: ఇదిగో దేవి గారు, ఇంతకీ మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా?
1: నిన్ను తిట్టడంలోనే పొగడతలున్నాయి చిలకమ్మా. నువ్వు తొందరపడి నా ఫ్లో ఆపకు, మళ్ళీ మొదటి కోసం జాగ్రత్త.
0: సరే సరే, నా ముఖం మీద నన్ను తిడతావుగా, తిట్టు. నేను కూడా మిమ్మల్ని తెలివిగా తిడతాను.
1: ఇందు మూలంగా నేను మనవి చేయనది ఏంటంటే, మన భర్తలతో మనం సిగరెట్ కాల్చడం మాన్పించలేకపోయాము. మనం సాధించలేని ఘన విజయాన్ని మన చిలకమ్మ గారు సాధించారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
0: ఏంటి ఏంటి, అందరూ అలా విస్మయంతో నోళ్లు తెరుచుకుని కామ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి.
1: సిగరెట్లు కాల్చడం మానుకోమని చిలకమ్మ తన భర్తకి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కాని ఆ మొగుడు ఆమె మాటలు వినలేదు. అందుకే ఆమె కూడా సిగరెట్ కాల్చింది. కాని ఆ సిగరెట్ ని తన నోట్లో పెట్టుకోకుండా అదే సిగరెట్ తో తన భర్త పెదాలకి చురకలు పెట్టింది. ఆ వీడియో మనకి చూపించింది కదా, అది చంబల్క రాజాకో చప్పల్క పూజ అన్నట్టు ఆ భర్త దమ్ములాగిన ప్రతిసారి ఆమె ఓ బొట్టు బిళ్ళ పెట్టినట్టుగా తక్కటి చురక పెట్టింది. అతడు ఆమె షాడిజానికి భయపడి సిగరెట్లు కాల్చడం పూర్తిగా మానుకున్నాడు. ఆమె యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. చాలా మంది ఆడవాళ్లు ఆమెని ఆదర్శ మహిళగా తీసుకున్నారు. నేను కూడా ఇదే ఫార్ములాని ఆచరించాను. నా భర్త దెబ్బకి సిగరెట్ కాల్చడం మానుకున్నాడు.
0: ఏ, అందరూ అలా ఆవిలిస్తూ విసుగ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి.
1: మన కంటికి వెర్రిబాగుల్దానిలాగా కనిపించే మన చిలకమ్మ.
0: ఏమండి దేవి గారు, అస్తమాను నన్ను వెర్రిబాగుల్దాన్ని అని అనకండి, లేదా మీ పెదవుల మీద కూడా కాల్చి సిగరెట్ తో చురుకులు పెడతాను.
1: ఏదో జోక్ చేశానులే చిలకమ్మ. ఇప్పుడు మనందరికి మార్గదర్శిగా చిలకమ్మ మారింది. ఆమె చూపిన ఫార్ములాతో చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలతో సిగరెట్లు మాన్పించారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో సిగరెట్ అమ్మకాలు భారీగా తగ్గినట్టు తెలిసింది.
0: చప్పట్లు కొట్టమని ప్రతిసారి నేను అడుక్కోవాలా? చప్పట్లు కొట్టి చావండే.
1: చూశారుగా, చప్పట్లు కొట్టమని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్న మన చిలకమ్మ ఎంత వెర్రిబాగుల్దో. మరి ఇలాంటి వెర్రిబాగుల్ది సాధించిన విజయాన్ని మనం తప్పక పొగడాలి. కొట్టండి చప్పట్లు, కేవలం చప్పట్లు కొడితేనే సరిపోదు. ఈ చిన్న గౌరవం చిలకమ్మకి సరిపోదు. ఆమె కాలికి గండ పెండేరం తొడగాలి, శాలువతో సత్కరించాలి, ఆ వీర నారి అని బిరుదు ఇవ్వాలి అని

0: డిమాండ్ చేస్తున్నాను, మీరేమంటారు?
1: అంటే పద్మశ్రీ బిరుదు నాకు ఇవ్వరా?
0: అలాంటి బిరుదులు మనం ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇంత చిన్న మంచి పనికి పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక బిరుదు ఇవ్వరు.
1: అయితే భారత రత్న ఇస్తారన్నమాట?
0: ఓసై వెర్రి బాగులదానా, పద్మశ్రీ బిరుదు కంటే భారతరత్న అవార్డు ఇంకా గొప్పదే. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళకే అది ఇస్తారు.
1: అయితే నేను కూడా ఇంకా చాలా చాలా మంచి పనులు చేసి ఏకంగా భారతరత్న అవార్డు అందుకుంటాను. చప్పట్లు కొట్టండి.
0: నీకు భారతరత్న అవార్డు వచ్చాక కొడతానులే చప్పట్లు.
2: ఏమే చిలకమ్మ, ఏంటి మళ్ళీ మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
1: అవునాదిత్య, ఈ రోజు సభలో ఆడవాళ్లు నన్ను తెగ పొగిడేశారనుకో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది.
2: వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండరు, నువ్వే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకొని ఉంటావు. అసలే నువ్వు వెర్రిబాగుల దానివి కదా.
1: ఇదిగో నువ్వు కూడా నన్ను వెర్రిబాగుల దానివి అన్నావంటే ఒప్పుకోనంతే.
2: సర్లే, ఇక నుంచి నిజాలే మాట్లాడను, అబద్ధాలే మాట్లాడతాను. ఇంతకీ ఈ రోజు మీ మహిళా సంఘం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్త ఉద్యమం ఏమైనా మొదలు పెట్టారా తల్లి?
1: అవును, మొగుళ్లను మార్చి కొత్త ప్రక్రియలో మరో కొత్త స్కీమ్ మొదలు పెట్టాను.
2: ఏమిటో ఆ స్కీమ్?
1: తాగుబోతు భర్తల తాగుడు మాన్పించాలనే కొత్త స్కీమ్.
2: చాలా మంచి స్కీమ్ మొదలు పెట్టావు. ఆలస్యం చేసిన విస్కీ లాంటి, సారీ అమృతం లాంటి పథకం ప్రవేశపెట్టావు, గుడ్ చిలకమ్మ.
1: ఆ స్కీమ్ ని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని ప్రతిపాదన నేనే ప్రవేశపెట్టాను, దానికి అందరూ ఆమోదించారు.
2: గుడ్, ఓ మంచి పనిని మొదటిసారి చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసిగించేదానివి. ఇంతకీ నువ్వు చేయబోయే ఆ కొత్త స్కీమ్ పనులు ఏమిటి?
1: నేను చేపట్టబోయే రెండో పథకం మగాళ్లను తాగుడు నుంచి మాన్పించాలి.
2: చిలకమ్మ, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మగవాళ్లు పీపాల కొద్దీ మందు తాగుతూ లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చూసావుగా మన మేడ మీద ఉండే కాంతారావు పచ్చి తాగుబోతు, వాడు బారు నుంచి ఏ అర్ధరాత్రిలో వస్తాడు, మన ఇంటి కాలింగ్ బెల్ నొక్కి నిద్రపాడు చేస్తాడు. ఇది నీ ఇల్లు కాదురా నాయనా, మీ ఇల్లు పై వాటాలు అని చెబితే వాడు వినను కాక వినడు. తన ఇంటి డాక్యుమెంట్లు చూపించి ఇది తన వాటానే అంటాడు. ఇదిగో చూడు, నిన్ను తన భార్యగా భావిస్తాడు. ఇది నా పెళ్ళంరా మగడా అన్నా వాడు వినడు, రివర్స్ గేర్లో సాక్ష్యంగా మన పెళ్లి ఫోటోలు చూపించమంటాడు. వాడి పెళ్ళాం వచ్చి వాణ్ణి లాక్కుపోయే వరకు మనతో గొడవ పడతాడు. ఉదయం వచ్చి సారీ చెల్లెమ్మ అని నీ కాళ్ళు మొక్కుతాడు.
1: అవునండి, అవును, ఇది మన ఒక్కరి తలనొప్పే కాదు, ఈ తాగుబోతుల వల్ల మనలాంటి మంచి వాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్లను మూకుమ్ముడగా మార్చాలని అనుకుంటున్నాను. ఇక మహిళా శక్తిని నిద్రలేపదల్చాను.
2: గుడ్, మరి మగాడు తాగటం మానకపోతే?
1: ఆడవాళ్లు కూడా కూల్ డ్రింక్ లాగా మగాడి రక్తం తాగాలి, లేదా ఆడవాళ్లు కూడా మగాళ్లతో సమానంగా మందు కొట్టాలి.
2: ఏడ్చినట్లుంది, మగాడు బుద్ధి లేకుండా తాగితే ఆడవాళ్లు కూడా మందు కొట్టడం ఏమిటి? ఇప్పుడు గాడిదకు గుర్రానికి తేడా ఏమిటి చిలకమ్మ?
1: గాడిదకు గుర్రానికి ఏం తేడా ఉంటుంది? రెండు ఒకేలా ఉంటాయిగా.
2: ఛీ, ఆడవాళ్లకు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే, అలాగని మగాడికి పోటీగా ఆడవాళ్ళు కూడా మందు తాగి ఇల్లును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం సమానత్వం అనిపించుకోదు. వద్దు, నీ అగాయిత్యం కోలా.
1: అయితే కేవలం మగాళ్ళు మందు అలవాటునే మానిపిస్తాను, చాలా.
2: ఇది బాగుంది. అయితే మన పై పోర్షన్ లో ఉంటున్న కాంతారావు తాగి తందనాలాడుతున్నాడు, ఆ మత్తులో పెళ్ళాన్ని కొడుతున్నాడు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి మందు ప్రియుడంటే అతను చనిపోయాక కూడా అతని శవాన్ని పూర్ విస్కీతో కాల్చాలని వీలునామాలు రాశాడంట. అతను లివర్ చంకనాగిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మాన్పించు, కనీసం మన వీధిలో వాళ్లకు మనశ్శాంతి అయినా దొరుకుతుంది.
1: నేను చెప్తే కాంతారావు ఎలా వింటాడండి?
2: అవునవును,
1: సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చేయగలను.
2: అవును,
1: కానీ పక్కింటి వాడి మీద చూపించలేను కదా.
2: కరెక్టే,
1: కాబట్టి మీతో తాగుడు దురలవాటుని నేను మాన్పిస్తాను.
2: అవును చిలకమ్మ, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మందు కొట్టే పాడ అలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి మందు కొట్టే అలవాటు నేర్చుకోండి. ఇదిగో నాలుగు నాటుసారా ప్యాకెట్లు తెచ్చాను. నాటుసారా అంటే పచ్చి గుడుంబా అని అర్థం. నాలుగు ప్యాకెట్లు మంచి నీళ్ళలాగా తాగినట్లు గడగడా తాగేయండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంచి రోజు, ఇక మొదలు పెట్టండి.
2: ఓసి నీ అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలను మాన్పించాలి అని అనుకోవటం వరకు బాగానే ఉంది. అలా అని దానికోసం నేనిప్పుడు తాగుడు అనే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా? నోర్మూయ్.
1: మందు కొట్టడం చేత గానీ నీలాంటి వాడిని కట్టుకున్నాను. కర్మ కర్మ కర్మ. చూడండి, ముందు నువ్వు మందు కొట్టే దురాల వాటిని అలవాటు చేసుకో.
2: ఓసి నీ అగహిత్యం కూల, ఇది మరీ బాగుంది. బురదలో కాలు వేయండి, ఆ కాలు కడిగిన నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. నీ అమాయకత్వం తగలడ, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లు నీ దేశోద్ధారణ నా చావుకొచ్చి పడిందే. మందు తాగి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. సారీ,
1: నువ్వు మందు తాగకపోతే నేను నీ రక్తాన్ని తాగుతాను.
2: ఇదెక్కడ తలతెక్క వ్యవహారమే చిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా మందు తాగటం ఏంటి? నా వల్ల కాదు అమ్మో, సస్తే నా వల్ల కాదు. కాదంటే కాదు.
1: అయితే నేనే రోజుకు నాలుగు ప్యాకెట్లు గుడుంబ తాగుతాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
2: సర్లే, ఏడకు, ఏదో నిన్ను చేస్తున్నారని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారే. సర్లే, ఆ నాటు సారా ఏదో తాగి నా చావేదో నేను చస్తాను, తీసురా.
1: అలా అన్నారు, బాగుంది. ఏమండి, ఈ ప్యాకెట్ ని పెగ్గలా మలచిస్తాను, నోరు తెరవండి.
2: తల్లి ఉగ్గు పెడుతుందని తెలుసు, కానీ పెళ్ళం పెగ్గు పెడుతుందని నాకు తెలీదు.
1: నోరు తెరవండి, నా చేత్తో తొలి పెగ్గిస్తాను, తాగిస్తాను మీ చేత.
2: ఈ గుడంబ వాసన భరించలేకపోతున్నా నే చిలకమ్మ, ముక్కు మూసుకున్నాను, ఇక త్వరగా తాగించవే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
2: సర్లే చిలకమ్మ, ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రాకుండా ఆ మందేదో తాగించవే. నా లివరు చంకనాకి నాకు సావచ్చినా పర్లేదే.
1: ఇందా తాగండి, కూల్ డ్రింక్ తాగినట్టు లొట్టలేస్తూ ఎంజాయ్ చేయండి.
2: అలానే. ఏది?
1: అయ్యో,
2: ఓరి నహైను, ఈ గుడంబా వాసన పినాయిల్లా చాలా ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఛీ, కంపు వాసన, కంపు రుచి. నేను ఈ మందు తాగనంటే తాగనే వాంతులు వచ్చేలాగా ఉన్నాయి చిలకమ్మ, కడుపులో తిప్పుతుందే. నన్ను కరుణించవే తల్లే.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులైతే ఆ కంపే ఇంపుగా మారుతుంది. ఇందా నంజుకోవడానికి చికెన్ ముక్కలు తెచ్చాను, నోట్లో వేసుకోండి, ఆ చేదు పోతుంది. మా నాన్న కూడా ఇలాగే తాగేవాడు.
2: నా వల్ల కావటం లేదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
2: ఓసి నీ అమాయకత్వం కోల. సర్లే, ఏదో మెల్లిగా అలవాటు చేసుకుంటాను, నువ్వు అలా ఏడవకే. నా ఏడుపేదో నేను ఏడుస్తాను.
1: ఆహా ఆదిత్య, నీ గది గుడుంబ కంపు వాసనతో గుప్పమంటుంది.
2: అవును చిలకమ్మ, బారులాగా ఇంటి నిండా సారా కంపు ఇంపుగా కమ్ముకుంది. కానీ నువ్వు చెప్పినట్లు ఈ కంపు ఇప్పుడు నాకు ఇంపుగా ఉంది. ఎంత మంచి వాసన చూడు, నీళ్లు సోడా కలుపుకోకుండా పచ్చి రాను గటగట ఎలా తాగుతున్నానో చూడు.
1: గుడ్, వెరీ గుడ్. అతి కొద్ది కాలంలోనే గొప్ప తాగుబోతులా మారారండి. మీలాంటి పచ్చి తాగుబోతుని కట్టుకోవడం నా అదృష్టం అండి, నా
2: అదృష్టం. మొదట్లో బంద్ కొడితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు మందు తాగకపోతే ఏమీ తోట్లేదు. రోజుకు రెండు మూడు బాటిళ్లు తాగుతున్నాను, ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చురుగ్గా పనిచేస్తుంది. శిల్కమ్మ థ్యాంక్స్, నాకు మంచి తాగుడు అలవాటు నేర్పించే. కొన్ని రోజులుగా నేను స్వర్గంలో తేలిపోతున్నాను శిలకమ్మ.
1: ఇక ఇన్ని రోజులు తాగింది చాలు, ఇక ఈ రోజు నుంచి ఆ పాడ అలవాటు మాన్పిస్తాను. ఆదిత్య, ఇక ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోండి.
2: ప్రాణమైనా వదులుతాను, కానీ మందుని వదులుకోను శిలకమ్మ. జై.

0: మాయ. హే బ్రతుకే మాయ రా చిలకమ్మ, వేహదాల్లో సారా వింతే నయా, సారా బాటిల్లో ఆవు గజమిదేనా. రే చిలికి
1: చూడు, నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే తాగుడు వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
0: అంటే ఏం చేస్తావే ఇప్పుడు?
1: నేను తాగుడు ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దానిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాట నేర్చుకుంటారు. వాళ్ల మొగుళ్ళతో కూడా తాగుడు మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యల్లోంచి ఒక సమస్య తీరిపోతుంది.
0: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది. సిలికి, కానీ మందు తాగటం మాననగా మాననంటే మానో.
1: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కొట్టుకున్నానుగా.
0: ఇంతకీ ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. ఎలా మాన్పిస్తావే?
1: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరిలా రాత్రనక పగలనక తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా తాగుడు మానుకోండి.
0: తాగుడు మానుకో. ఏది నీ వీడియో ఇదేనా? చిలికి, నిన్ను వదులుకుంటాను కానీ ఇదిగో ఈ నా మందును మాత్రం వదులుకోను. ఇప్పుడు నేను దేవదాస్. సారీ సిల్కీ డియర్.
1: అంటే నా మాట వినరా?
0: నీ మాటే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా చెప్పినా నేను మందు మానను గాక మానను.
1: అయితే తాగండి. మగవాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి. కాబట్టి నువ్వు ఒక్క పెగ్గు తాగితే నేను రెండు పెగ్గులు తాగుతాను.
0: ఓషే శిలకమ్మే, నువ్వు తాగాలనుకుంటే బార్కు వెళ్ళి మగ మగ రాయుళ్ళ తాగు. ఇదిగో నేను పర్మిషన్ ఇస్తాను, కానీ నా నోటికాడ ఈ మందు లాక్కోకు. రాస్కల్, నిన్ను మరోసారి నా మందు తాగితే
1: నన్ను కొడుతున్నా.
0: నాలకను నంజుకొని ఫ్రై చేసుకొని తింటానే రాస్కల్. గెట్ అవుట్ మై ఫ్రమ్ బాచై. నా మందు లాక్కొని తాగటానికి నీకెన్ని ఎన్ని గుండెలే సిలికి? కమాన్, నా కోసం అదిగో ఓ విస్కీ బాటిల్ కొనుక్కురా.
1: ఇంట్లో డబ్బులు ఎక్కడున్నాయి? ఉన్న డబ్బులని నీ తాగుడికే తగిలేస్తున్నావుగా.
0: అవునా? అయితే నీ మెడలో మంగళసూత్రం మెరుస్తూ ఉంది కదే, దాన్ని అమ్మి 10 బాటిల్లు మంచి విస్కీ బాటిల్, మంచి బ్రాండ్ ఉండలే, తీసుకురా. లేకపోతే కొరికి నీ రక్తం దొరుకుతా నా యాల్ది.
1: చూడండి చూడండి, నన్ను కొడితే అదే విస్కీ బాటిల్ మీ ఒంటి మీద వేసి సజీవ దానం చేస్తాను.
0: ఓ ఆదర్శ మహిళ, నన్నే చంపుతావే రాస్కల్. ముందు నీ ఒంటి మీద అదే విస్కీ బాటిల్ పోసి సజీవ దహనం చేస్తానే.
1: వద్దు వద్దు, నా ఒంటి మీద విస్కీ పోసి నన్ను కాల్చి చంపకండి. అలాగే అలాగే మందు బాటిల్ తెస్తా, నేను తెస్తా.
2: ఆపిగా ఆపిగా, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడంటే ఇదేనే శిల్కమ్మా.
1: అమ్మా.

0: మీ అల్లుడు రాత్రి అనుక పగలనుక తాగుతున్నాడమ్మా, ఆఫీస్ లో కూడా తాగుతున్నాడు, అందుకే ఉన్న ఉద్యోగం కూడా పోయిందమ్మా.
1: దానికి కారణం నువ్వు. రామశంకర్ అల్లునికి తాగుడు అలవాటు చేసింది నువ్వు.
0: నేనేం ఊరికే చేయలేదు, ఆయనతో తాగుడు మాన్పిస్తే నాకు మా మహిళా మండలి అధ్యక్షురాలుగా పదవి ఇస్తానంది, అందుకే తాగించాను.
1: పాగల్దానా, నిజమైన తాగుబోతుని శుద్ధ పూస లెక్క మార్చాలే. అట్లా కాకుండా తాగుడు అలవాట్లేని అల్లుణ్ణి తాగుబోత లెక్క చేసినావు. అల్లుడు వద్దని చెప్పినా గుడుంబ ప్యాకెట్లు తాగిపించినావు, అవులదాని లెక్క మందు కొనిచ్చినావు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా అని పెద్దలు ఊరికేనే అనలేదు, అనుభవించు.
0: అంటే అంటే ఆయనకి సిగరెట్ కాల్చడు నేనే అలవాటు చేశానమ్మా, దాన్ని విజయవంతంగా నేనే మాన్పించాను. అలాగే ఇప్పుడు తాగుడు కూడా మానుకుంటాడని తాగుడు అలవాటు చేశాను. కానీ కథ యూటర్న్ తీసుకుందమ్మా.
1: దీన్నే దేడి దిమాక్ పని అంటారు. సప్తవ్యసనాలలో మొగోడు అన్ని మానుకుంటాడు, కానీ తాగుడు మాత్రం మానుకోడు. నా పెండ్లైనప్పటి సంధి మీ నాయన తాగుతూనే ఉన్నాడు. ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోమని నేనెంత పోరు పెట్టినా ఇన్నడా? చివరికి ఆ తాగుబోతు మొగుడిని నేను వదిలేసిన. ఎసువంటి చెడ్డ అలవాటు లేని ఆదిత్యను ఏరి కోరి నీకు పెళ్లి చేసిన, కానీ నువ్వు చేసిందేంది? అల్లునికి తాగుడు అలవాటు చేసి ఇప్పుడు మానుకోమంటే ఎట్లింటాడు? ఏ ముఖం పెట్టుకుని అల్లుని నేను తిట్టాలి? కోతికి కొబ్బరిషిప్ ఇచ్చినట్టు మొగోనికి మందు బాటిల్ ఇస్తే ఈడ్చిపెడతాడా?
0: నన్ను తిట్టకమ్మా, మీ అల్లుడితో తాగుడు ఎలా మాన్పించాలో అది చెప్పు.
1: ఆయనే ఉంటే ఒంటోడు ఎందుకన్నట్టుంది. ఆ టెక్నిక్ తెలిస్తే నా మొగుడిని ఎన్నడో మార్చుకునేదాన్ని. రోల్ వచ్చి మధ్యలతోటి మొర పెట్టుకున్నట్టు, గ్రైండర్ వచ్చి వాషింగ్ మిషన్ తోటి మొర పెట్టుకున్నట్టు ఉందే అవులదాన. నీ మొగని నేనే మారుస్తా, అది నీ కర్మ. నా లెక్క నువ్వు కూడా తాగుబోతు మొగునితోటి తన్నులు తినుకుంటే కాపురం చెయ్యి.
0: అమ్మా,
2: మీరింతవరకు చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు చెల్లె స్వప్న, శ్రీమతి పి సునీత, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరు విన్న ఆ పాట కృష్ణార్జున యుద్ధం చిత్రంలోనిది. రేపు ఉదయం ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం కార్యక్రమంలో ర్యాబీస్ డే సందర్భంగా కుక్క కాటు ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అన్న అంశం గురించి డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు ఉదయం కాంతిరేఖల్లో. ఇప్పుడు విందాం మరో చిత్రగీతం.

మీరు విన్న ఆ పాట ఊరి పేరు భైరవకోన చిత్రంలోనిది. పాడినవారు సిద్ శ్రీరామ్. ఈ గీతానికి సంగీతం కూర్చినది శేఖర్ చంద్ర.

ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 4 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, అలాగే 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మా 2వ ప్రసారం సాయంకాలం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలందరికీ శుభ సాయంకాలం. చిత్రసీమ. చిత్రసీమలో ముందుగా వినండి. సర్ చిత్రం నుండి జీవి ప్రకాష్ కుమార్ సంగీతానికి రామజోగయ్య శాస్త్రి రచించిన గీతం. పాడినవారు శ్వేతామోహన్.

చిత్రసీమ వింటున్నారు. తరువాత సిద్ధ శ్రీరామ్, నుతానా మోహన్ పాడిన పాట విందాం. సంగీతం మిక్కీ జే మేయర్, రచన కృష్ణకాంత్. చిత్రం హిట్ 3.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా ఏరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషంగా ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్ని ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం 12:40.
2: చిత్రసీమలో చివరిగా విన్నాం గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ పాడిన పాట. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్, సాహిత్యం అనంత శ్రీరామ్.

యువవాణి యువతీ యువకుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణిలో యువత మద్యం అలవాట్లు నష్టాలు, ఈ అంశం గురించి డాక్టర్ కె దేవికారాణిగారితో పరిచయం వింటారు. వినబోయే ముందుగా ఒక చిత్రగీతం విందాం.

0: దేవీ శ్రీప్రసాద్ సంగీతంలో కోట శ్రీనివాసరావు బృందం పాడిన పాట విన్నారు. పాట విన్నారు కదా, ఇప్పుడు విందాం యువత మద్యం అలవాట్లు నష్టాలు. ఈ అంశం గురించి డాక్టర్ కె దేవికారాణి గారితో పరిచయం.
1: సమాజంలో మనం రకరకాల చెడు వ్యసనాలని మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా సాధారణంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలోనూ మనం చూసేటువంటి తాగుడు సిగరెట్టు, అలాగే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నటువంటి గుట్కా, పొగాకు నవలటం, అలాగే కొంతమంది మాదక ద్రవ్యాలు తీసుకోవటం. మరి ఇన్ని రకాల చెడు వ్యసనాలు మన సమాజంలో ఉండి రకరకాల వయసుల్లో ఉన్న వారికి అనేక రకాల ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనం ఎక్కువగా చూసేటువంటి తాగుడు విషయాన్ని మనం గమనిస్తే ఇవి కుటుంబాల్ని ఛిద్రం చేస్తూ ఉన్నాయి, వారి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. వీటిని ఏ విధంగా పరిష్కరించాలి, అసలు వీటి యాజమాన్యం ఏ విధంగా ఉండాలి అనేది మనం అందరం తెలుసుకోవాలి. కుటుంబంలో ప్రతివారు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలి. అందుకే మద్యం సేవించేటువంటి అలవాటు అసలు ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా యాజమాన్యం చేయాలి, ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి మానసిక నిపుణురాలు శ్రీమతి కె దేవిక గారిని కలిసి మాట్లాడదాం. దేవిక గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: అసలు మన సమాజంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ చెడు వ్యసనాలు, ప్రధానంగా ఈ మద్యం సేవించేటువంటి అలవాటు ఏ విధంగా కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేస్తుందంటారు?
2: మనం అంటే చెడు వ్యసనాలు అన్నారు కాబట్టి నేను ఇక్కడ బాగా అర్థం అవడానికి చెప్తాను. రిస్క్ బిహేవియర్స్ అని కూడా అంటాము. అంటే ఏంటంటే ఏదైతే ప్రమాదకరంగా అవుతుందో ఒక వ్యక్తికి, అది ఆరోగ్యకరంగా అవచ్చు, మానసికంగా అవ్వచ్చు, దాంతో పాటుగా కుటుంబ పరంగా ఇంకా వాళ్ళ ఎదుగుదలని ఎప్పుడైతే అది ఆటంకం కలిగిస్తుందో ఇవన్నీ కూడా రిస్క్ బిహేవియర్స్ అంటాం. సో దానిలో ఒకటి మనం ఈరోజు చర్చిస్తున్నాం మద్యం. సో మీరు మిగతా వ్యసనాలు కూడా అన్నారు. అయితే ఎక్కువగా మేము ప్రతి కేస్ ని బై డిఫాల్ట్ 99% కేసెస్ లోని ఒకటే వ్యసనం అనేది ఉండదు. మద్యం అంటే మద్యంతో పాటు గుట్కా సిగరెట్, దాంతో పాటుగా ఇక యంగ్ పాపులేషన్ లో అంటే చిన్నతనంలోనే అలవాటు పడిన వాళ్ళు చూస్తే ఏంటంటే రకరకాల మాదక ద్రవ్యాలు, రకరకాల ఏమో బానిసత్వానికి కావలసినటువంటి అన్ని రకాలు వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అలవాటు పడడం అనేది జరుగుతుంది. సో అది ఎందుకు అన్నది కారణాలు మనం విశ్లేషణ అనేది చేద్దాం.
1: దీని ప్రభావం అనేది కుటుంబం మీద సమాజం మీద ఎలా ఉంటుందంట?
2: ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎవరైనా కూడా ఒక ఆల్కహాల్ కి అలవాటు పడినటువంటి వ్యక్తిని గాని మనము ఇంటర్వ్యూ అంటే కేస్ డీటెయిల్స్ కనుక్కుంటే యూజువలీ రెట్రోస్పెక్టివ్ స్టడీస్ చేయడం జరిగిందంటే వీళ్ళు చిన్నతనం నుండి ఎలా ఉన్నారు, ఏంటి, ఎప్పటి నుండి ఇది మొదలైంది. సో ఎప్పటి నుండి మొదలైనటువంటి ప్రతి ప్రశ్నకి వచ్చే ఆన్సర్ ఏంటంటే వెరీ యంగ్ అడాలసెంట్.

0: స్టేజ్ లోనే ఈ సమస్య అనేది
1: ఎక్కువగా.
0: మొదలవుతుంది. ఇప్పుడు కానీ మనం స్టాటిస్టిక్స్ చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకపోతే మనకి డ్రగ్ రిపోర్ట్ ఇచ్చే యుఎన్ కానీ వీళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా చూస్తే ఇండియాకిను వరల్డ్ స్టాటిస్టిక్స్ కి తేడా ఏమీ కనపడట్లేదు. అంటే అట్ వెరీ యంగెస్ట్ మనము నమ్మశక్యం కాని నిజం ఏంటంటే 12 ఏళ్ళకి, సో వీళ్ళు ఇలాంటి వ్యసనాలకి ఎక్స్పోజ్ అవుతున్నారు. కారణాలు ఏంటి? ఎవరైతే ఇప్పుడు మనం చూసేటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా దాని రోల్ ఉంది. మనం చూసే సినిమాలు, మన కంటెంట్ ఆఫ్ టీవీ కానీ నెట్ కానీ సో అందుబాటులో ఉంది, మన ఫింగర్ టిప్స్ లో ఉంది. సో మనం ఏమి ఎక్స్పోజ్ అవుతున్నామో అది కండిషన్ అయిపోతాం. అంటే దాన్ని మనము నార్మల్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా మారుతున్నటువంటి ట్రెండ్స్ కూడా పేరెంట్స్ కూడా ఏంటంటే వీకెండ్ పార్టీస్, సో వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందంటే ఇది నార్మల్ కాకపోతే యా. సో ఆ కండిషనింగ్ అయిపోయిందో, ఎప్పుడైతే ఇది పిల్లల్లో ఇది సహజము అని వచ్చేసిన తర్వాత ఎప్పుడు వాళ్ళు మొదలు పెడతారు అన్నది ఆధీనం పేరెంట్స్ లో లేదు. సో చెప్పొచ్చు మీరు పెద్ద అయిన తర్వాత ఇది పెద్దవాళ్ళకి సంబంధించి, కానీ ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే క్యూరియాసిటీ అనేది పెరగడం. సో ఇలా మొదలైనటువంటిది ఏ ఏ దశకి తీసుకెళ్తుంది అనడానికి మళ్ళీ వేరే కారణాలు దోహదపడతాయి. కాకపోతే ఎవరైతే దీనికి గాని అట్రాక్ట్ అవుతున్నారో, మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మానసిక నిపుణులుగా మేము చూసే బ్రెయిన్ స్టడీస్ చూస్తే ఇంకా పరిపక్వతకు చెందినటువంటి బ్రెయిన్ కి ఇలాంటి సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే తోడవుతాయో, సో అవి ప్రవర్తనలోని ఇమోషన్స్ లోని వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కూడా నెగిటివ్ గా ఉండడం, సో అది వాళ్ళకి ఇబ్బందికరంగా మారడము కుటుంబానికి కూడా. సో దీని ప్రభావం ఎంతగా ఉంటుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది, ఎందుకంటే బ్రెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ మన ఫంక్షనల్ కి మన ఎదుగుదలకి, దాని సహకారం లేనిదే మనకు ఆ గ్రోత్ అనేది ఉండదు. సో ఆ గ్రోత్ ని అది స్టంట్ చేసేసేయడం, సో దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటిది, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, తన యొక్క తోటి వాళ్ళు ఇతను ఒక్కడే ఇలా ఉండిపోతున్నారు. సో అది మానసికంగా దాన్ని కొంగు తీయడం, డిప్రెషన్ కి గురే అవకాశాలు. కుటుంబ సభ్యులు కూడా ప్రతి పిల్లల మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకోవడం, వాళ్ళ కలలు కనడం, మా పిల్లల్ని ఇలా చదివిస్తున్నాం ఇక్కడ చదివిస్తున్నాం, ఎందుకంటే అందరూ తల్లిదండ్రులు కష్టపడి ఇంత కష్టపడి ఈ కాలంలో బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు పిల్లలకి. ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఇలాంటి వ్యసనాలకి గురి అయినప్పుడు వాళ్ళు ఐ మీన్ అంటే రికగ్నైజ్ చేయలేకపోవడం. మొదటి దశలో గుర్తించినప్పుడు ఏమవుతుందంటే తెలుసుకున్న తర్వాత అది చాలా తీవ్రంగా మానసికంగా కూడా వాళ్ళ మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. ఈ మొత్తం ఏమవుతుందంటే కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. సో ఎందుకంటే ఏ గోల్ తో అయితే ఫ్యామిలీ అనేది మొదలైందో అది దానికి వాళ్ళు డీవియేట్ ఎప్పుడు అయిపోయారు. సో అది పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు.
1: అంటే సమాజంలో మనకి అందుబాటులో ఉన్నటువంటి వివిధ పరిస్థితులు ఎక్కువగా మనకి అందుబాటులో ఈ మధ్య అమ్మేటువంటి షాపులు ఎదురుగా ఉండటం, అలాగే తల్లిదండ్రులు తాగటం, లేకపోతే అన్ని కూడా మరి దీనికి ఎంతవరకు దోహదం చేస్తాయి మన అలవాటికి?
0: ఇక్కడ మనం కారణాలు విశ్లేషణ చేస్తే ఏంటంటే ఎక్కువగా అడిక్షన్ కి మాదక ద్రవ్యాలు కానీ ఆల్కహాల్ కానీ మన జన్యు కారణాలు ఒకటి. దాన్ని మనం ఇప్పుడు దాని మీద మనము అంత ధ్యాస పెట్టాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే అది లేటర్ స్టేజెస్ లో దాని ఇంపార్టెన్స్ స్టడీస్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. అదే కాకుండా బ్రెయిన్ లో కూడా ఏంటంటే మనకి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయన్నమాట, మన సంతోషానికి దుఃఖానికి అన్నిటికీ అవే కారణాలు. ఆ కారణాలు అవి ఏవైతే ఉన్నాయో వాటి మోతాదు ఎప్పుడైతే సరి అయిన విధంగా లేదో అప్పుడు ఏంటంటే మానసిక సమస్యలకి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది ఒక డ్రగ్ అబ్యూస్ లేకపోతే మద్యం అనేది ఒక మానసిక జబ్బులానే పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కూడా కారణాలు బ్రెయిన్ లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ కారణం మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయలేం. నెక్స్ట్ కారణాలు చూస్తే మీరు అన్నారు సామాజిక కారణాలు, సోషల్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే మనం ఏ సమాజంలో ఉన్నాం, మన సమాజం చుట్టూ లైక్ అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్. సో అది చూసినప్పుడు ఏంటంటే మనకి ఆ లొకాలిటీలో ఎందుకు ఉంటుంది, డిమాండ్ ఉంటేనే ఉంటుంది. సో అక్కడ ఎక్కువగా వాడకం అనేది ఉంది. సో దానికి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే చైల్డ్ ఎవరైతే ఉన్నారో, అది మొదటి దశలో ఎవరైతే ఇది మొదలు పెడుతున్నారో వాళ్ళందరికీ అది నార్మల్, అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నా ఇది డిఫరెంట్ కాదు. సో అక్కడే

0: మొదటి దశ. సో పెద్దవాళ్ళని అనుకరించడం. సో తల్లిదండ్రులు లేకపోతే ఇంకెవరైనా ఇమీడియట్ రిలేటివ్స్ లేకపోతే ఏ ఫంక్షన్స్ లో కూడా ఇది బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాళ్ళ లైఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనము మొదటి దశలో ఉన్న వాళ్ళకి మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇది వాడచ్చు. కానీ అక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటంటే, మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్న దాని మీద మన ఆధీనం లేదు. సో తల్లిదండ్రులు కానీ ఇమీడియట్ రిలేటివ్స్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేను రైట్ మెసేజెస్ ఇస్తున్నానా. రోల్ మోడలింగ్ కూడా. సో తల్లిదండ్రుల్లో ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు కూడా పేరెంట్స్ రోల్ మోడల్, ఫస్ట్ రోల్ మోడల్స్. సో అలాంటప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు మన పిల్లలు మనల్నే అనుకరిస్తున్నారు అన్నది మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీటిలో ఫెయిల్ అయినప్పుడు ఏముంటే సామాజిక కారణాల్లోని చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. ఎందుకంటే ఎదుగుదల అడాలసెంట్ ఏజ్ నుండి వాళ్ళు ఎక్కువగా నేర్చుకునే సమాజం నుండి, నా ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఎంత ఆరోగ్యకరంగా మనం కల్పించగలిగితే అంత ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ప్రవర్తన అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మన యువతలోని చాలా సమస్యలు మానసికంగాను బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎందుకు చూస్తున్నాం అంటే, మనం కల్పించినటువంటి ఎన్వైరన్మెంట్ అనేది ఆరోగ్యకరంగా లేదు. సో వాళ్ళకి కూడా ఇలాంటి వ్యసనాలే కావచ్చు, ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఎక్కువగా సృష్టిస్తున్నాం కాబట్టి అది వాళ్ళు దానికే అట్రాక్ట్ అవుతున్నారు.
1: మొత్తం మీద ప్రధానంగా ఈ అలవాట్లు, అది ఏ చెడు వ్యసనమైనా కూడా ప్రధానంగా కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల మధ్య మరి అనుబంధం, అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఆ ఎడం తగ్గాలి. మన సంస్కృతి సంప్రదాయాలని గౌరవించుకుంటూ వాటి విలువల్ని పిల్లలకు చెప్తూ ఉండాలి. అలాగే మీరు అన్నట్టుగా మరి సమస్య పరిష్కారం కోసం మరి ఈ సమస్య వచ్చినప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి అనేటువంటి నమ్మకంతో వాటి వైపు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. అప్పుడు మరి ఈ మద్యం సేవించేటువంటి సమస్య, అది తీవ్ర స్థాయికి వెళ్ళి మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, మన బ్రతుకుని ప్రభావితం చేసేటువంటి సమస్య నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉందని చాలా వివరంగా తెలియజేశారు దేవిక గారు. మరి శ్రోతలు మరి ఈ సమస్య పరిష్కారం మీరు చెప్పిన విధంగా చూసుకుంటారని ఆశిద్దాం. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు యువత మద్యం అలవాట్లు నష్టాలు ఈ అంశం గురించి డాక్టర్ కె దేవికారాణి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: వద్దురా తాగవద్దురా అంటూ టి చలపతిరావు సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. చిత్రం గడుసు అమ్మాయి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చెప్పి చెప్పి విసిగిపోయా.
2: ఏమైంది?
4: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
2: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
4: కరెక్ట్.
2: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది
3: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మన్.
0: యువవాణి వింటున్నారు. యువవాణిలో ఇప్పుడు స్ఫూర్తిదాయక చిత్రగీతాలు విందాం.

0: రామజోగయ్య శాస్త్రి కళ నుండి వెలువడిన గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, పాండవారు రఘుదీక్షిత్, సూరజ్ సంతోష్, రీటా త్యాగరాజన్. చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి.
1: నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ఒక కవి. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు. ఆధునిక కాలంలో మానసిక ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగించేది నవ్వు. ఆ నవ్వుని మీకందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి, మీ అందరికీ తెలిసిందే. ఇక నుండి నవ్వే కావాలిలో పాల్గొనాలనుకుంటే సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య ఫోన్ చేయండి. ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417 లేదా 244119. మీరు చెప్పిన జోక్స్ మంగళవారం సాయంత్రం నవ్వే కావాలి కార్యక్రమంలో వినండి.
0: స్ఫూర్తిదాయక చిత్రగీతాల్లో తరువాత విందాం. జెర్సీ చిత్రం నుండి కాలభైరవ పాడిన పాట. సంగీతం అనిరుద్ధ్, రచన కృష్ణకాంత్.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఈ ప్రసారంలో సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ బీసీ కృష్ణ గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రాత్రి 7:15 పంట సీమలు. ఇందులో పాల పొదుగు వాపు వ్యాధి నివారణ చర్యలు. ఈ అంశం గురించి పశు వైద్య అధికారి డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం వింటారు. అనంతరం రైతులకు సూచనలు కూడా వింటారు. చిత్రసీమ 7:45. రాత్రి 8:00 మనసులో మాట. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కు తెలుగు అనువాదం. అనంతరం తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. ఇక రాత్రి 8:45 సమాచార సంధ్య. హిందీలో వార్తలు. అనంతరం 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 9:30 చిత్రసీమ. అలనాటి గీతాలు వింటారు. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు.

ఇక రేపు ఉదయం 6:10 భక్తిరంజని. ఇందులో రామేశ్వరం రామనాథ శివసుప్రభాతం వింటారు. అనంతరం శివభక్తి గీతాలు కూడా వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళి. అందిస్తున్నవారు శ్రీ బి శివరామరెడ్డి గారు. ఇక 7:15 కాంతి రేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు సమాచారం

వేదిక అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన మనం తాగే మంచినీటి ఆవశ్యకత అనే అంశం గురించి శ్రీ కల్లూరి రఘురామిరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు, భూతగాదాలు అనే అంశం గురించి అడ్వకేట్ శ్రీ కె లక్ష్మణాచార్యతో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి, ఇక 10:00 వాట్సాప్ మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటారు.

0: మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీమతి సరస్వతి వాసుదేవ్ వీణానాదం వినవచ్చు. 12:40 ఉత్తరాల మనోరంజని, 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఇందులో మహిళా స్రవంతి, స్త్రీ సాధికారత వార్తలు వింటారు. అనంతరం అందమే ఆనందం కూడా వినవచ్చు. 12:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణిలో ప్రజ్ఞ క్విజ్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 6:30 పల్లె ప్రాంతాల్లో శ్రీ కె కొండయ్య బృందం పాడిన చెక్క భజన గీతాలు వింటారు. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల, ఇందులో రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటల యజమాన్యం అనే అంశం గురించి ఎడారి రహిత ఆరుతడి వ్యవసాయ విభాగం మరియు వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారితో పరిచయం వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05, ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashwani. The news read by Nishit Kumar. Prime Minister Narendra Modi has said that the surgical strike carried out by the Indian Army on terrorist hideouts in Pakistan demonstrated to the world a new approach to India's counter-terrorism policy. Addressing the nation in his Mann Ki Baat program on Akashwani today, Mr. Modi said, India will mark the 10th anniversary of the surgical strike tomorrow. The Prime Minister said the world was astonished to see the bravery of Indian soldiers who crossed the line of control to take action against terrorism.
2: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा. आतंकवादी हमलों ने भारत को लंबे समय तक चोट पहुंचाई है. पहले भी हर आतंकी हमले के बाद पाकिस्तान पर कार्रवाई की मांग होती थी. अब आज का भारत आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी लेकर चल रहा है.
1: Touching upon the topic of the ongoing census, Mr. Modi said the first phase is nearing completion across all states and union territories. The Prime Minister stressed that the census is a national responsibility and said the facility for self-enumeration makes the process easier. Ahead of the birth anniversary of Father of the Nation Mahatma Gandhi on 2nd of October, Mr. Modi spoke about cleanliness and public participation. He also highlighted the protecting of the environment to strengthen the entire ecosystem. The Prime Minister said millions of young people have recently taken a pledge to stay away from drugs under the Nasha Mukt Yuva Abhiyan. He urged people to support those trying to overcome addiction and work towards a drug-free youth. Mr. Modi said the nation celebrated Ganeshotsav with great devotion and enthusiasm recently while highlighting the festival's growing popularity beyond India. Concluding his address, Prime Minister Modi urged listeners to continue sharing inspiring stories from across the country. Raksha Mantri Rajnath Singh today said India does not seek to occupy the territory of any country but will take all necessary measures to protect its security and strategic autonomy when threatened. Mr. Singh was addressing a defense conclave in New Delhi. He said India seeks global stability but not at the cost of its strategic autonomy. The minister said as long as a neighboring country continues to support terrorism, India is entitled to take all necessary measures against it. Union Home and Cooperation Minister Amit Shah inaugurated and laid the foundation stone for a series of railway development

0: projects worth more than 1,500 crore rupees in Sabarmati in Gujarat today. Mr. Shah, along with Gujarat Chief Minister Bhupendra Patel, also flagged off the country's first LNG-powered train from Sabarmati station. Addressing a public gathering, Mr. Shah said, the annual diesel consumption by the railways has declined from 293 crore litres to 108 crore litres, while efforts are continuing to eliminate diesel use completely. Science and Technology Minister Jitendra Singh has said nanomedicine will drive the next generation of precision medicine and personalized healthcare. The minister was speaking at the inaugural function of the World Congress of Nanomedicine 2026 in New Delhi today. Dr. Singh said Department of Biotechnology is supporting 210 research and development projects in nanomedicine with financial support of 174 crore rupees. The Enforcement Directorate ED has provisionally attached movable and immovable properties worth around 442 crore rupees in connection with the case related to Rummy, Culture App and others. The ED informed that the action was taken under the provisions of the Prevention of Money Laundering Act, PMLA. At the Asian Games in Japan, India's Ansi Sojan Edapili has won the silver medal in the women's long jump at Aichi Nagoya in Japan today. In squash, the country clinched two silver medals, with Abhay Singh winning silver in the men's singles and Anahat Singh also bagging a silver medal in the women's singles. India's Harita Bhadra has won the bronze medal in the women's 200 meters event. Tejaswin Shankar also bagged a bronze medal in the decathlon. Currently, India is at the 12th position in the medals tally with a total of 35 medals, including 4 gold, 15 silver and 16 bronze medals. And in men's cricket, West Indies have set a target of 296 for hosts India in the first one-day international of three-match series in Thiruvananthapuram this evening. Earlier, put into bat, West Indies posted 295 for the loss of 7 wickets in the stipulated 50 overs. India had opted to field after winning the toss. Both Rohit Sharma and Virat Kohli returned to India's ODI lineup after a two-month break from this format. The India Meteorological Department has issued a red color warning for very heavy rainfall over Uttarakhand and West Uttar Pradesh. The weather agency has forecast heavy rainfall over Andaman and Nicobar Islands, Bihar, East Uttar Pradesh and Himachal Pradesh. And with that, we end this news bulletin.
1: నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
2: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
1: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
2: ఆర్బిఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఇక వార్తల వివరాలు. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియ మొదటి దశలో ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశారని వెల్లడించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు 100 వారాల నషాముక్త్ యువ అభియాన్ వేగంగా సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: యువాఓనే నషే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువా అభియాన్ కే తహత్. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై ఔర్ జాగరూకతా కే కార్యక్రమ హుయే. నషా ముక్తి కా సందేశ్ హమారే యువా ఖుద్ ఇస్ సందేశ్ కో ఆగే బఢా రహే. మై భారత్ పర్ ఎంథెమ్, స్లోగన్ రైటింగ్ ఔర్ నుక్కడ్ నాటక్.

0: जैसी अलग अलग प्रतियोगिताएं हुई है।
1: వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లో ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగి మహిళా స్వయం సహాయక బృందాలకు ఉపాధి లభిస్తోందన్నారు. ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పండుగల సీజన్లో మరచిపోవద్దన్నారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి రానున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. మధ్యప్రదేశ్లో నదుల శుభ్రత, ఆంధ్రప్రదేశ్లో పురాతన కోనేరులు, బావుల పునరుద్దరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో చెత్త నిర్మూలనపై యువత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ
0: कुछ ही दिनों बाद 2 अक्टूबर है, पूज्य बापू की जयंती का दिन। बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए, स्वच्छता भी उनमें से एक है। हम अक्सर अपने आसपास स्वच्छता से जुड़े अनेक प्रयासों को देखते हैं। ये प्रयास बहुत प्रेरक और उत्साह बढ़ाने वाले हैं। आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं, इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है।
1: ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అర్హత కలిగిన వార్డు అడ్మినిస్టేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది. 815 వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులను గ్రేడ్ 1గా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టులను కూడా గ్రేడ్ 1 హోదాకు అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో ప్రాచుర్యానికి నోచుకొని అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ ఈరోజు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత ద్వారా రాష్ట పర్యాటకానికి ప్రాచుర్యం కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగర అభివృద్దికి 3,500 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులు చేపడుతున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నగర సమగ్ర అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జల జీవన్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ అమలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నాణ్యమైన తాగునీటిని నిరంతరం అందించటమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తాగునీటి కోసం రోజు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లే గ్రామీణ మహిళలు, బాలికల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతోంది. జల జీవన్ మిషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
0: जल जीवन मिशन संसाधनों के सही इस्तेमाल पर, ऑप्टिमम यूटिलाइजेशन ऑफ रिसोर्सेज पर भी उतना ही बल दे रहा है। इस मिशन के तहत गांवों में बड़े पैमाने पर रोजगार के नए अवसर भी बन रहे हैं। हर घर में पाइप से जल पहुंचने लगेगा, सैचुरेशन की स्थिति आ जाएगी तो पक्षपात और भेदभाव की गुंजाइश भी उतनी ही समाप्त हो जाएगी.
1: అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 60 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అనేక నూతన అగ్నిమాపక కేంద్రాలను నిర్మించడంతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా

0: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. సూపర్ ఎల్నిలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 10,40,000 ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు. వాతావరణం. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాచుర్యానికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాట్యులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్.
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క,
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. శల్యప్రహారః సింధూరాభియానం చ భారతస్య నూతనాయాః ఉగ్రవాదవిరోధీనీతేః అమోఘం ఉదాహరణమితి మనోగత కార్యక్రమే ప్రధానమంత్రిణా సప్రశ్రయం ప్రోదీరితం. సర్వేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ జనగణనాభియానస్య ప్రథమచరణం పూర్ణతాం అగాతితి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. సామరిక స్వాయత్తతాయాః సురక్షాయాః చ ఉపరి ఆఘాతే సతి భారతం స్వాత్మరక్షాం విధాస్యతి ఏవేతి రక్షామంత్రిణా రాజనాథ సింహేన సబలం ప్రఖ్యాపితం. గుజరాతస్య సాబరమతి క్షేత్రే 15,00,000 కోటి రూప్యకాణాం రేల వికాస పరియోజనాః గృహమంత్రిణా అమితశాహేన సముద్ఘాటితాః. అపి చ నగోయా ఏషియాయి క్రీడాసు స్క్వాష్ స్పర్ధాయాం అభయ సింహేన అనాహత సింహేన చ రజత పదకే విజితే మహిళానాం 200 మీటర్ ధావనే చ హరితా భద్రా కాంస్య పదకం విజితవతి. अथ वार्ताः विशदीकृत्य. आकाशवाण्याः मनोगतम् इति कार्यक्रमस्य सम्बोधनक्रमे राष्ट्रम् उद्बोधयता प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् भारतीयसैन्यबलेन पाकिस्ताने आतंकवादीनां निगूढ आश्रयेषु कृतः सर्जिकल स्ट्राइक इति शल्यप्रहारः भारतस्य आतंकवादविरोधी नीतेः नव्यम् उदाहरणम् अस्ति. ప్రధానమంత్రిణా నిగదితం యత్ శ్వః భారతవర్షం అస్య ఐతిహాసిక శల్యప్రహారస్య దశమ వర్షపూర్తిం అభినందిష్యతి. నియంత్రణ రేఖాం లంఘయిత్వా వీర భారతీయ సైనికాః యేన శౌర్యేన ఆతంకవాద విరుద్ధం కఠోరాం ప్రతిక్రియాం అకూర్వన్ తద్వీక్ష్య సమగ్రం విశ్వం ఆశ్చర్యచకితం అభవత్. సహ సబలం అవోచత్ యత్ ఏషః శల్యప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాది ఆక్రమణైః సంతప్తస్య రాష్ట్రస్య ఏకః నిర్ణాయకః ప్రత్యుత్తరం.

0: పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పల్లె ప్రాంతాల్లో ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బిసి కృష్ణ గారితో పరిచయం వింటారు.
1: నేడు ప్రముఖ రంగస్థల నటులు కళాకారులు బిల్వమంగళ పాత్రకు వన్నె తెచ్చినటువంటి మేటి నటులు ఎవరని మీరు ఆలోచిస్తున్నారా? అదేనండి, బిసి కృష్ణ గారు. కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణమందు ఉన్నటువంటి ఈ బిసి కృష్ణ గారి గురించి మనం ఈరోజు ముఖ్యంగా వారిని అడిగి వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క ప్రదర్శనల గురించి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బిసి కృష్ణ గారు.
2: నమస్కార శతములు ఆర్య.
1: కృష్ణ గారు, మీరు ఏ ఊర్లో పుట్టారు, మీ బాల్యం ఏ విధంగా గడిచింది, ఈ యొక్క నేపథ్యం ముందుగా మా శ్రోతలకు తెలియచేయండి.
2: నేను కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ లో ఉత్తమ దంపతులు బీసన్న జమ్మలమ్మ గారి గర్భాన 1947 ఏప్రిల్ 1 పుట్టాను. నాకు చిన్నప్పటి నుండే ఊహ తెలిసినప్పటి నుండి నేను పాడుతున్నాను.
1: పాడటమంటే ఏ పాటలు పాడేవారు?
2: పాట అంటే సినిమాలోటివి, ఆ పాటలోని ఒక ముక్క, ఈ పాటలోని ఒక ముక్క, ఏదో పిచ్చి పిచ్చిగా పాడుకునేవాడిని.
1: అంటే ఊహ తెలియకముందే మీకు ఈ యొక్క గానం అనేది ప్రారంభమైంది?
2: చిన్నప్పటి నుంచే ఆ పాడడం అనేది తృష్ణ ఉండేది మనస్సులో. పాడుకుంటూ తిరిగేవాణ్ణి. వినేవాళ్లు, అరే వీడు ఒకనాడు పెద్ద గాయకుడు అవుతాడరా, వీడు పాడడంలో చాలా బాగా పాడుతున్నాడు, మంచి కమ్మని గాత్రం కూడా ఉంది అని మా అమ్మ నాన్నలకు చెప్పేవారు. ఏమ్మా అబ్బాయి చాలా బాగా పాడుతున్నాడు, ఈ వింగులో వీడికి ఎంకరేజ్ చేయండి, మంచి గాయకుడు అవుతాడు అంటే మేము ఏదో మొరటి కష్టం

0: చేసుకొని బ్రతికే వాళ్ళం అయ్యా, మా జీవితాలు ఇట్లా గడిచిపోతున్నాయి అంతే చాలు, ఇంకా వాడిని ఎక్కడ సంగీతాలు గింగితాలు మా ఇంట వంట లేవు అనేవాళ్ళు. అట్లా కొన్నాళ్ళు గడిచిన తర్వాత నాకు స్కూల్లో వేసిన పాడుకుంటూ సెక్షన్లో గట్టిగా ఎలుగెత్తి పాడము, మాస్టర్స్ వింటారేమో అని తక్క శృతులు పాడము, ఇలాంటివి విద్యార్థులు విన్నారు, మాస్టర్స్ కూడా విన్నారు. అరే వీడు చాలా చక్కగా పాడుతున్నాడే అని కొన్ని ప్రార్థనా గీతాలు నేర్పించి ప్రతిరోజు ఉదయము నాతో ప్రార్థనా గీతాలు స్కూల్లో పాడించేవారు. అది మొదటి స్టెప్ అనుకోండి. తర్వాత
1: చదువు
0: వయసుతో పాటు జ్ఞానం కూడా పెరిగింది. సరే పాడుకుంటూ కన్నుల్లో ఉన్న పాఠశాలలో పాటల పోటీలు పెడితే ప్రతి పోటీలో నేనే ఉత్తమ బహుమానం పొందేవాడిని. ఆ విధంగా మాస్టర్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. చాలా బాగా పాడుతున్నావురా, బహుమానాలు తెచ్చి స్కూలుకు నువ్వు మంచి పేరు తెస్తున్నావు, కానీ చదువులో చూపించరా ఆ ఇంట్రెస్ట్. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు సార్, ఏదో చదివేవాడిని అంతే, కానీ పాటలంటే చాలా శ్రద్ధ. మన ఇంటి ప్రక్కనే సినిమా థియేటర్ చాంద్ టాకీస్ అని ఉంది, అక్కడ బయట కూర్చొని పాటలు విని వచ్చేవాడిని ఇంటికి.
1: సినిమా థియేటర్ దగ్గర
0: కూర్చొని ఆ పాటలను క్లాస్ లో పాడుకుంటూ ఉండేవాడిని.
1: అక్కడ
0: ట్యూన్స్ సాహిత్యం కాదు, ట్యూన్స్.
1: తోటి విద్యార్థులు ఏమనేవారు,
0: బాగా ఎంజాయ్ చేసేవాడు నాతో పాటు. అరే భలే పాడుతున్నావురా బీసీ నువ్వు, నా పేరు బీసీ కృష్ణ కదా, చాలా బాగా పాడుతున్నావు అని అభినందించేవారు.
1: సో చిన్నప్పుడే ఇటువంటి మంచి అభిప్రాయాలు వినడం జరిగింది.
0: అవును సార్.
1: అయితే చదువు ఎంతవరకు కొనసాగింది?
0: చదువు నేను 10th class సెకండ్ ఇయర్ ఫెయిల్ సార్.
1: 10th class సెకండ్ ఇయర్ ఫెయిల్ అవ్వడం ఏంటండి, 2 సార్లు ఫెయిల్
0: అయినారు. అక్కడ కూడా మున్సిపల్ హైస్కూల్లో సార్ నేను చదివింది, కర్నూలు మున్సిపల్ హైస్కూల్లో. ప్రార్థనా గీతాలు నాతోనే పాడించేవారు. 1959 జరిగిన సంఘటనలు సార్ ఇవి. అప్పుడు కూడా ప్రతి పాఠశాలలో హై స్కూళ్లలో పాటల పోటీ నిర్వర్తిస్తే వెళ్లేవాడిని. అరే వీడు వచ్చే ఇంకా మనకేమొస్తుందిరా అనుకునేవాడు
1: అనే పరిస్థితి ఉన్నది అప్పుడు.
0: కానీ అన్ని స్కూళ్లలో మొదటి బహుమతి నేనే తీసుకుని స్కూల్లో చెప్పేవాడిని. మాస్టర్స్ సంతోషించి అసెంబ్లీలో అన్ను చేసేవాళ్లు. మన కృష్ణ మళ్ళీ ఫలానా స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వచ్చాడు అంటే పిల్లలందరూ గట్టిగా సపోర్ట్ కొట్టారు, బీసీ బీసీ అనేవాళ్ళు. అదొక సరదాగా అనిపించేది నాకు.
1: అయితే చాలా చక్కగా బాల్యం గడిచింది అంటారు. 10th class తర్వాత మరి ఏమైనా చదువుకున్నారా, ఎవరి దగ్గర?
0: 10th class తర్వాత
1: ఏమైనా తీసుకున్నారా ఈ సాహిత్యంలో? అయితే ఇంత చక్కగా మీరు పాడుతున్నారు.
0: లోకల్ గా కొందరు సంగీతం టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్లేవాడిని తెలుసుకుందాం విషయము అని. కానీ వాళ్ళు చెప్పే విధానము నాకు నచ్చగా మానుకోవడం జరిగింది. అంటే మాస్టర్ చెప్తే విద్యార్థి మనస్సుకు ఎక్కాలి, అంటే వాడు అవగాహన చేసుకునే స్థితిలో ఉండాలి, అది నాకు కలగలేదు. కొందరి దగ్గర తిరిగాను, మానుకున్నాను. ఒకనాడు సుబ్రహ్మణ్యం గారని కర్నూల్లో గొప్ప కళాభిమాని, చారిత్రాత్మకమైన నాటకాల్లో హీరో పాత్రధారిగా వేసేవారు, మంచి పర్సనాలిటీ వారు. నేను పాడడం విని నన్ను చేరదీసి వీడిని ఇలాగా ఎంకరేజ్ చేయకూడదు, ఆర్కెస్ట్రా పెట్టాలని గొప్ప గొప్ప విద్వాంసుల కలయికతో ఆర్కెస్ట్రాని పెట్టేశాడు. ఒక 10-12 విద్వాంసుల కలయిక, అందరూ శాస్త్రీయ పరిజ్ఞానం కలవాళ్లే. అందులో నన్ను గాయకుడిగా పెట్టారు. అప్పుడు ఆనాడే ఘంటసాల గారి పాటలు పాడించేవారు. అప్పుడు నా వయసు టీనేజే సార్, 13-14 వయసులో. ప్రతిరోజు రిహార్సల్ కు వెళ్లేవాడిని, అందరు వచ్చేవాళ్లు పాడించేవారు. ఇది పలానా రాగం రా, ఇది పలానా తాళం అని చెప్పేవాళ్ళు.
1: అయితే ఈ పాటలు పాడడం ఎంతవరకు కొనసాగించారు, ఎన్ని సంవత్సరాలు?
0: ఈ పాటలు పాడడము లాస్ట్ కు నాకు జీవనోపాధిగా మిగిలిపోయింది సార్. ఈ పాటలు నేను పాడడము 66 నేను కర్ణాటక రాష్ట్రము గదకులో వీరేశ్వర పుణ్యాశ్రమం అని ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో నేను విద్యార్థిగా అటెండ్ అయ్యాను. ఆ ఆర్కెస్ట్రాలో తబలా వాయించే సోమయ్య గారిది కడప నేటివ్ ప్లేస్. వారి శిష్యుడు తబలిస్ట్ నాగముని అని అనంతపురం, అతను అక్కడ అభ్యసించాడు. ఆ సంబంధం వల్ల నన్ను అతను అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఉపాధ్యాయులతో పరిచయం చేయించి అక్కడ నాకు వదిలిపెట్టారు. అక్కడ 3 సంవత్సరాలు హిందుస్థానీ గాత్రము అభ్యసించాను సార్. కానీ అక్కడ అంత కన్నడ తెలుగు లేదు, కానీ నాతో హిందీలో మాట్లాడేవారు అక్కడ అధ్యాపకులు. నేను ఇట్లా హిందీలో మాట్లాడుతూ కన్నడం పెద్ద ఇంట్రెస్ట్ గా నేను నేర్చుకోలేకపోయాను. 3 సంవత్సరాలు ఉన్నాను, తర్వాత ఇంటికి వచ్చేసాను సార్. వచ్చిన తర్వాత ఇంకా న్యూట్రల్ గా ఉండిపోయాను. ఇంకా ఆయన కూడా సుమారుగా 4 సంవత్సరాలు ఆర్కెస్ట్రాలో బాగా నాకు పాడించి ఒక పరిజ్ఞానము అలవర్చుకునే స్థితికి ఎదిగేటట్లు చేశారు
1: సుబ్రహ్మణ్యం గారు.
0: తర్వాత వారు నన్ను అక్కడికి పంపడం జరిగింది కర్ణాటక స్టేట్ కు. వచ్చిన తర్వాత వారితో కలిస్తే అప్పటికి కర్నూల్లో చిన్న చిన్నగా ఆర్కెస్ట్రాలు ఉద్భవించాయి,
1: కాంపిటీషన్స్ మొదలైంది,
0: ఆర్కెస్ట్రాలు పెట్టడం వేరే వాళ్ళు. అందులో

0: నన్ను పిలిపించి ప్రోగ్రామ్స్ నాకు ఫీజు ఇచ్చేవారు.
1: సో ఆ విధంగా ఆ
0: రోజుల్లో ఒక 100 రూపాయలు 150 రూపాయలు అట్లా ఇచ్చేవారు. సరే ఇది బాగానే ఉంది జీవనోపాధికి అని నేను ఆ కార్యక్రమాల్లో కూడా అటెండ్ అయ్యేవాడిని సార్. తర్వాత 1970 25 మే నా మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత అంతకు ముందు 1 ఇయర్ బిఫోర్ 69 లో డ్రై క్లీన్ షాప్ ఓపెన్ చేశాను సార్ నేను. ఇంకా ఆ బిజినెస్ చూసుకోవడము 70 25 మే మ్యారేజ్ చేసుకోవడము ఇట్లా ఒక 2 సంవత్సరాలు గడిచినాయి. నా పార్ట్నరు నాకు తీరని ద్రోహం చేశాడు. చేసిన తర్వాత ఆ ఉన్న ఆధారం కూడా కాస్త పోయింది. అప్పుడు ఏం చేశానంటే నేను చేసింది కాదు నా భార్య, ఏమండి మీరు పాటలు చాలా చక్కగా పాడతారు, మన పెళ్లి కాకముందు కూడా ఆర్కెస్ట్రాలో వెళ్లి ప్రోగ్రామ్ కు 100 150 రూపాయలు సంపాదించేవారు, అది ఇప్పుడు ఎందుకు చేయకూడదు అంటే, నేను ఊరిక ఉన్నప్పుడు ఆవిడ గారు ఇచ్చిన సలహా మేరకు నేను టికెట్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను సార్.
1: ఆర్కెస్ట్రా
0: అట్లా కర్నూలులో చుట్టుప్రక్కల గ్రామం, కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఇట్లా జిల్లాల వారీగా నేను తిరిగేవాడిని. తిరిగి అక్కడ ఉన్న సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ కు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కు, కొందరు తెలిసిన ఫ్రెండ్స్ కు, కొందరు కొంచెం పెద్ద పెద్ద ఒక విధంగా స్టేటస్ మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్లతో ఫ్రెండ్స్ ద్వారా కలవడము ఇట్లా. సో అండ్ సో ఐఎమ్ సింగర్.
1: ఈ ఆర్కెస్ట్రా ఎంతవరకు కొనసాగించారు?
0: నేను 15 సంవత్సరాలు ఆర్కెస్ట్రానే, దానిపైన ఆధారపడి కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది.
1: ఇలా
0: నాకు ఒక కూతురు.
1: అయితే మీ రంగస్థల ప్రవేశం ఏ విధంగా జరిగింది?
0: కేసి శివారెడ్డి గారని కర్నూలులో స్వీట్ స్టాల్స్ పెట్టి మెయింటైన్ చేసేవారు, వారి జీవనోపాధి అది. అంతకన్నా ముందు గతంలో రంగస్థల్లో గొప్ప పేరెన్ని కన్నా హార్మోనియం విద్వాంసులు వారు, ఈ ఏవి సుబ్బారావు గారు, షణ్ముఖి ఆంజనేయరాజు గారు, పీసపాటి గారు, ఇంకా బండా రామారావు గారు, వీరు వాయించేవారు ఆ రోజుల్లో. వారికి తర్వాత పల్లెటూళ్ళలో ఎవరన్నా నేర్చుకునే ఉత్సాహవంతులు ఒక 10 15 మంది జమకూడి శివారెడ్డి గారిని ఒక 5 6 ఏళ్ళు వాళ్ళ ఊర్లో పెట్టుకుని వాళ్లతో కొన్ని నాటకాలు నేర్చుకుని
1: అటువంటి
0: నేర్చుకునేవాళ్ళు అట్లా ఊరూర తిరిగారు. ఒకనాడు నా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కు వారు అటెండ్ కావడం జరిగింది. నాలో పాడుతూనే హావభావాలతో కళ్ళు ఇట్లా అనుకుంటూ అట్లా అనుకుంటూ, డ్యూయట్ సాంగ్స్ పాడితే లేడీ సింగర్ వైపు చూస్తూ ఇట్లా అనుకుంటూ ఇట్లా అనుకుంటూ ఇవి ఉన్నాయి.
1: ఇవి గమనించారు?
0: గమనించారు శివారెడ్డి గారు. అరే అబ్బాయి పాడుతూ అభినయిస్తూ లేడీ సింగర్ కు ఇట్లా అనుకుంటూ అట్లా అనుకుంటూ పాడుతున్నాడు, గాత్రం బాగుంది, అబ్బాయి పర్సనాలిటీ బాగున్నాడు అని నాలో వారికి హరిచంద్రుడు కనపడ్డాడు.
1: ఒక సినిమాలో నటించినట్టుగా నటిస్తున్నారు పాట పాడుతూనే.
0: అట్లా అని కాదు, సహజంగా నాలో ఉంది అది, ఒకరి అనుకరణ అంటూ ఏమీ లేదు. ఇవన్నీ గమనించి ఇది గడిచిన ఒక 4 5 రోజుల తర్వాత కర్నూలు ఓల్డ్ బస్టాండ్ లో వారి మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎంట్రెన్స్ గేట్ ప్రక్కలనే వారి కేసి శివారెడ్డి స్వీట్ స్టాల్ అని ఉండేది, మీరు చూసి ఉంటారు. వారు అక్కడ వచ్చి కూర్చునేవారు వ్యాపార నిమిత్తం. నేను అక్కడ తిరిగేవాడిని సాయంకాలం పూట. అబ్బాయి కృష్ణ ఇటు రా అన్నాడు. నమస్కారం రెడ్డి గారు, నిన్ను చూసి నాకు ఒక అభిప్రాయం కలిగింది నాయన. అంటే చెప్పండి. వారు హార్మోనియంలో రంగస్థల నటులతో పాటు రంగస్థల్లో తిరిగిన విషయం నాకు తెలుసు. నిన్ను రంగస్థలికి పరిచయం చేయాలనిపిస్తుంది, నేర్పించాలనిపిస్తుంది అన్నారు. అమ్మా నేను మాత్రం రాను అని ఇట్లే అన్నాను. ఏ ఎందుకని అన్నాడు. థూ అదంటే నాకు ఇష్టం లేదు రెడ్డి గారు అన్నాను. అంటే ఇష్టం లేకపోవడానికి కారణాలు ఏమిటి అని అడిగాడు. నువ్వు ఎప్పుడు చూసావు నాటకాలు? నువ్వు ఓపెన్ ఎయిర్ థియేటర్లోనే కదా, మన ఇంటికి వాకబుల్ డిస్టెన్స్, పోతు అట్లా తొంగి చూసేవాడిని, మైకులు పట్టుకుని వాళ్ళు ఓ మొత్తుకోవడము, 4 పాదాల పద్యానికి 40 మేళ్ల రాగం ఆలపించడము, ఇక నాటకం ఏముంది అక్కడ అని పట్టుకున్నాడు. బాగా గ్రహించావు నాయన, ఈ గ్రహింపే కావలసింది, నీకు నేను నేర్పిస్తాను, వద్దు నన్ను వదిలిపెట్టండి శివారెడ్డి గారు. ఇదైన తర్వాత కొందరు రంగస్థల నటులు నాతో కలవడము, ఇంటికి రావడము. శివారెడ్డి గారు తనకు తానుగా ఎవ్వరికీ చెప్పలేదు, నిన్ను అడిగినట్లు ఎవరిని అడగలేదు, బలవంతంగా మా ఊళ్ళో వచ్చి చెప్పుదురండి అని ఆ ఊరు కర్ణం గారు, రెడ్లు వాళ్ళు అడిగితే, రిక్వెస్ట్ చేస్తే వెళ్లి చెప్పేవారు. వారు తనకు తానుగా అడిగారు. నీ అదృష్టము ఏదో, నీకు మలుపు ఉన్నట్లుంది కృష్ణ గారు.
1: చిన్నప్పటి నుంచి మీకు ఇటువంటి సపోర్ట్ సమాజం నుండి జరుగుతూ వస్తుంది. అయితే ముందుగా ఈ నాటకం గొప్పతనం గురించి, ఆంగికం భువనం యశ్యాని, ఈ పద్యం చక్కగా ఆలపిస్తుంటారు ఎక్కడ వెళ్ళినా. ముందుగా ఇది ఒక ఆలాపన చేయండి.

0: ఎంత చక్కగా మీరు మా శ్రోతలకు వినిపించడం జరిగింది.
1: భగవంతుడిచ్చిన అనుగ్రహం.
0: ఈ నాటకం యొక్క ప్రాశస్త్యం గురించి ఈ యొక్క పద్యములో ధ్వనించడం జరుగుతుంది. అయితే మీ నోటి ద్వారా మేము వినాలనుకుంటున్నాము, మీ గురువు గారి యొక్క సాన్నిధ్యం తర్వాత ఈ యొక్క నాటక లక్షణాల గురించి ఏ విధంగా తెలియజేశారు, మీరు ఏ విధంగా తెలుసుకున్నారు, ఈ వివరాలు తెలియచేయండి.
1: నా గురువు గారి ప్రస్తావన వస్తే
2: సాక్షాత్ పరబ్రహ్మను గురించి చెప్పినట్లే. ఎందుకంటే మా ఇరువురు కలయిక అనుబంధము అంత పవిత్రమైనది, లోతైనది. నా గురువు గారు నాకోసం పుట్టారు. నాకు రంగస్థలి అంటే బొత్తుగా ఇష్టం లేని పరిస్థితి. అలాంటిది లేదు నాయనా, నీలో ఎన్నో ప్రతిభలు ఉన్నాయి, అవన్నీ బయటకు తీస్తాను. ఇప్పుడున్న రంగస్థలి మాదిరి కాకుండగా అసలైన సిసలైన నాటకం ఏ విధంగా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి అని నీ ద్వారా నిరూపించాలని నాకు ఎన్నాళ్ల నుంచో నాకు మనసులో కోరికగా మిగిలిపోయింది నాయనా. 2 సంవత్సరాల క్రితము నుంచి నిన్ను ఫాలో అవుతూ, అంటే నీ హ్యాబిట్స్ ఎలాంటివి, నీ ప్రవర్తన ఎలాంటిది అని అబ్జర్వ్ చేస్తూ ఆఖరకు చాలా మంచి పిల్లకాయ బీసీ కృష్ణ అని నిర్ణయానికొచ్చి నీకు నేర్పించాలని నిర్ణయముతో అడుగుతున్నాను. మాట కాదనుకు. అంటే ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి రాత్రి మధ్యరాత్రి వరకు ఆలోచించాను నా భార్యను కూర్చోపెట్టుకుని. నా భార్య అనింది, ఏదైనా మంచిదే కదా కార్యం, ఇది కూడా సంగీతానికి సంబంధించిన అంశమే. అందులో శివారెడ్డి గారంటే చిన్నవారు కాదు, చాలా గొప్ప హార్మోనియం విద్వాంసులు, రాష్ట్రములోనే పేరెన్నిక కలవారు. అలాంటి వారు మిమ్మల్ని అడుగుతున్నారంటే ఒక విధంగా మనకు ఏదో టర్నింగ్ పాయింట్ ఉంది అనిపిస్తుంది. మీరు ఒప్పేసుకోండి. నా భార్య సలహా పైన గురువుగారికి మరుసటి రోజు కనిపించి, అలాగే గురువుగారు నేర్చుకుంటాను అప్పుడు మాస్టారు అన్నాను నేను. ఒకరోజు రంగస్థల ప్రముఖులతో ఆ రోజు ఇంటికి వచ్చారు. ఇంట్లో అంతకు ముందు రోజు వారి హార్మోనియం ఇంటికి పంపించారు.
0: గుర్తుందా మీకు ప్రముఖ రంగస్థల కళాకారులతో వచ్చారన్నారు?
2: కళాకారులు లంకా పిచ్చే శాస్త్రి గారని గొప్ప నాటకాల కాంట్రాక్టర్. వీరు షణ్ముఖాంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, ఇంకా పీసపాటి నరసింహమూర్తి గారు, ఇలాంటి అఖండులైనటువంటి కళాకారుల సమ్మేళనంతో నాటకాలు పెట్టేవారు. టికెట్ ఫంక్షన్స్ బాగా జరిగేటివి ఆ రోజుల్లో. నాటకాలు ఓపెన్ ఎయిర్ థియేటర్.
0: ప్రముఖులతో వచ్చారన్నారు, ఎవరెవరు ఆ ప్రముఖులు?
2: అంటే గురువు గారితో పాటు టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ పిచ్చే శాస్త్రి గారు లాంటి వాళ్ళు, ఇంకా అడపాదడపా నాటకాల్లో ఒక స్థాయిలో ఆడే నటులు 7 మంది ఇంటికి వచ్చారు. డ్రెస్ కొట్టు రంగనాయకులు, వారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధి.
0: వారొకరు
2: వారు తర్వాత ఈ లంకా పిచ్చే శాస్త్రి గారు.

0: ఇలాగా 6-7 మంది వచ్చారు,
1: మంచి నాటకాలు వేసేవారు వచ్చారు, నటులను తీసుకుని వచ్చారు.
0: నాకు ఫీల్డే కొత్త కదా, వాళ్ళ పేరు నాకు తెలియదు. వీళ్ళు మాత్రం తెలుసు, వాళ్ళందరితో వచ్చారు. ఆ రోజు 1984 జూన్ 14 గురువారం పూజా పునస్కారాలతో స్టార్ట్ చేశారు. తొలి నాటకం నాకు నేర్పించింది హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర.
1: ఆ పాత్ర ఎన్నుకున్నారు.
0: నేను ఆర్కెస్ట్రాలో పాడేటప్పుడు నన్ను చూచినప్పుడే హరిశ్చంద్రుడు కనపడ్డాడు నీలో అని చెప్పారు. అదే పాత్రను ఆ పోషణం పట్టించారు. ఆ రోజు ఒక పద్యం అనిపించారు, తొలి పద్యమే.

0: హరిశ్చంద్రుడు వేటకు వస్తాడు. వారి ప్రక్కన సత్యకీర్తి మంత్రివర్యులు ఉంటారు. సంచరిస్తూ ఉండగా ఒక పెద్ద పులి కనిపిస్తుంది ఆయన సుందరపు. ఆ పెద్ద పులిని చూసి, ఓ క్రూర వ్యాఘ్రమా, నిల్లు నిల్లు,
1: నిలవక నిర్మనుష్య ధరణి ధర ఘోర దరిచయముల మెలగుచు బక్కనంపు పొలి నేలలో రుచి చూచుచుంటివే, పలువా మనుష్య మాంసముల పారకుమిప్పుడు మచ్చరాగలుగు సుఖోపజీవనము గ్రామ జనానికి నేటి నుండి.
2: మీరింతవరకు ప్రముఖ రంగస్థల నటులు బీసీ కృష్ణ గారితో పరిచయం విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు వింటారు.
3: వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు, తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా లభించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఈ వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి వెన్నుముక లేని జీవులు. ఈ వానపాముల్లో 3600 రకాలున్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించున్నాయి. వీటిని ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది బరోయింగ్ అంటే బొరియల్ చేసే రకం. నేలను గుల్లచేసి భూమి లోపల పొరల్లో ఇవి ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉన్నాయి. నీటి ఎదడని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలని ఆహారంగా తీసుకుంటాయి. 8 నుండి 10 అంగుళాల పొడవుండి 15 సంవత్సరాలు జీవిస్తాయి. అయితే ఈ రకం వానపాములు వర్మీ కంపోస్ట్కి అంతగా పనికిరావు. ఇక రెండవ రకం నాన్ బరోయింగ్ అంటే బొరియలు చేయని రకం. భూమి పైపొరల్లో ఉంటూ బొరియలు చేయని రకాలివి. ఇవి వర్మీ కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి మట్టిలో గల సేంద్రీయ పదార్థాలని తునాతునకలు చేసి జీవన ఎరువులుగా మారుస్తాయి. 90% వ్యర్థ పదార్థాలని, 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టుగా మరుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ కాబట్టి రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవితకాలం సుమారుగా 2.5 సంవత్సరాలు. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలని వర్మీ కాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువుని వర్మీ కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్లిన కూరగాయలు, పళ్లు, ఆకులు, చెత్త చెదరం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకి తోడ్పట్టమే కాకుండా విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలిక వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నీరు, గాలి చొరబడే శక్తి పెరుగుతుంది. ఇక వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని గనక మనం చూసినట్లయితే, సుమారుగా 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు ఉండే విధంగా మనం బెడ్లు తయారు చేసుకోవాలి. ఈ బెడ్లో అడుగు భాగం నున్నగా గట్టిగా ఉండేటట్లుగా ప్లాస్టరింగ్ చేయాలి. నీరు బెడ్లలో నిలబడకుండా బెడ్కి ఒకవైపున చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సిమెంట్ బెడ్కి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్టు చేయవలసిన పదార్థాలన్నింటినీ అంటే చెత్త, ఆకులు, పంట కోశాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా 1 నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్లే వరకు కూడా కుళ్లబెట్టాలి. ఆ తర్వాత పాక్షికంగా కుళ్లిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్ట్ బెడ్ల మీద వేసి కంపోస్ట్ చేసుకోవచ్చు. అయితే బెడ్లలో వీటికి వేయబోయే ముందు ఆ బెడ్ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారుగా 15 సెంటీమీటర్ల మందాన్ని తయారు చేసుకోవాలి. ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి సమానంగా బెడ్డంతా కూడా పల్చగా పరచాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఆ తర్వాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడని ఈ వ్యర్థ పదార్థాల మీద పొరగా వేసుకోవాలి. పచ్చి పేడను వేయకూడదు. వానపాముల్ని చదరపు కిలోమీటర్లకి 1,000 వానపాముల చొప్పున ఈ బెడ్ల మీద వదులుకోవాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు ఐసినియా ఫోటేడా, యూడ్రిలస్ యూజ్ని మొదలైనవి. పాత గోనె సంచుల్ని కాని వరిగడ్డిని కాని ఈ బెడ్ల మీద కప్పుకోవాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఈ బెడ్ నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయడానికి 4-5 రోజుల ముందు ఈ బెడ్ మీద నీరు చల్లకూడదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరతాయి. అప్పుడు తయారైన కంపోస్ట్ని మనం తీసుకోవచ్చు. బెడ్ నుండి కంపోస్ట్ని బయటకు తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి జల్లెడతో జల్లించి పంట పొలాలకి వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్ట్ పొడిపొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా 1 బెడ్ నుండి 4 సార్లు కంపోస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల 3 టన్నుల వరకు కంపోస్ట్ లభిస్తుంది. ఇక వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం చూసినట్లయితే నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభము, అలాగే ఖర్చు తక్కువ. రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమినో ఆమ్లాలు తయారై మొక్కలు చురుగ్గా పెరగడానికి తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన అవసరం తగ్గి లాభం చేకూరుతుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే నేల సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. కూరగాయలు, పళ్ళు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది. సేంద్రీయ వ్యర్థాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకి తోడ్పడతాయి. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్థాలను బట్టి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండొచ్చు. దీనిలో నత్రజని 1.5 నుండి 2%, భాస్వరం 0.5 నుండి 1.5%, పొటాషియం 0.5 నుండి 1% ఉంటుంది. ఇవి కాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మ్యాంగనీస్, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికీ ఎకరానికి 1 నుండి 1.5 టన్నుల కంపోస్ట్ చేయొచ్చు. కుండీల్లోని మొక్కలకి 200 గ్రాముల చొప్పున వేసుకోవచ్చు. ఇక వర్మీ వాష్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మీ క్యాస్టింగ్స్ నుంచి తయారయ్యే ద్రవాన్నే వర్మీ వాష్ అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకి దోహదపడే హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్మీ వాష్ తయారీ విధానాన్ని మనం చూసినట్లయితే వానపాములు ఉండడానికి

0: మొదటి 3-4 అంగుళాలు ఇసుకతోనూ, ఆ పైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతోనూ నింపాలి. దానిమీద బాగా మాగిన సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 4/3 వంతుల వరకు నింపాలి. ఇందులో వీలైనన్ని ఎక్కువ వానపాములు వదలాలి, అంటే 150 నుండి 200 వానపాముల్ని వదులుకోవాలి. పాత్రలో ఎప్పుడు 50 నుండి 60% తేమ ఉండేటట్లుగా ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోసుకోవాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాషన్ లాంటి ద్రవం బొట్లు బొట్లుగా స్రవించటం మొదలవుతుంది. దానిని సేకరించాలి. ఇలాగే మరో 2 సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీన్నే వర్మివాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్థమంతా వర్మీ క్యాస్టింగ్స్ గా మారిపోయినప్పుడు దానిని తీసేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరలా క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి ఎక్కువసార్లు చేయడం వల్ల అవసరమైనంత వర్మీ వాష్ లభిస్తుంది. ఇక వర్మీ కల్చర్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అంటారు. వానపాముల్ని ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ అలాగే ఎండిన ఆకుల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్రతి 10 కిలోల వ్యర్థ పదార్థాలకి 50 వానపాముల చప్పున వదులుకుని నీడలో ఆరపెట్టుకుని అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కల్పిస్తే 2 నెలల్లో వానపాముల సంఖ్య 100 రెట్లు పెరుగుతుంది. దీన్ని వర్మీ కల్చర్ అని అంటారు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: రేపు ఉదయం 7:15 కాంతిరేఖల్లో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన రాబిస్ డే సందర్భంగా కుక్కకాటు మరియు జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం వింటారు.

ఇక ఈరోజు రాత్రి 8 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ మనసులో మాటకు తెలుగు అనువాదం వింటారు.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855244419 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మంగళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్టంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట అసలు ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్టం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
1: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: కుచ్ హీ దినో బాద్ 2 అక్టూబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే, స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై, ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురాని బావడియో ఔర్ కువోం కి సఫాయి కర్ రహే హై.
1: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కు బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేరళ రాష్టం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయీ 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్యి జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయ్యి మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
3: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. యే నమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ ఔర్ నయే సంకల్పం కో పరిభాషిత్ కర్ రహీ హై.
1: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లను కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
4: విద్యుతీకరణ 2010-11 మే 75 కిలోమీటర్ హోతా ఔర్ 23-24 మే 7188 కిలోమీటర్ విద్యుతీకరణ 75 సే 7000 కిలోమీటర్ కి ఛలాంగ్ 99.6% రైల్వే కా విద్యుతీకరణ హో గయా హై 0.3% జో బాకీ హై వో భీ హమ్ పూరా కర్ లెంగే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
5: భారత్ శాంతి చాహతా హై లేకిన్ భారత్ అప్ని సురక్షా కే సాత్ కిసి భీ సూరత్ మే సంజౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిష్ వహీ ఖత్మ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్ని నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కి ఆతంకవాద్ కిసీ కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసీ భీ సూరత్ మే నహీ హో సక్తా.
1: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

0: జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ జంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన యూన్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివసంగరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరితభద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: పంట సీమలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పంట సీమల్లో పాల పొదుగు వ్యాపు వ్యాధి నివారణ చర్యలు, ఈ అంశం గురించి పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం వింటారు. అనంతరం రైతులకు సూచనలు కూడా వింటారు. ముందుగా వినండి పాల పొదుగు వాపు వ్యాధి నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర, కాజీపేట మండలంలో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం పాడి పశువుల్లో పొదుగును ఆశించే వ్యాధులు. దుక్కి పశువుకు కాలు, పాడి పశువుకు పొదుగు ముఖ్యమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. పశువుల్లో ఉత్పాదక శక్తిని తగ్గించి ఆర్థికంగా కుంగచేసే వ్యాధులలో అతి ముఖ్యమైనవి పాడి పశువుల్లో పొదుగును ఆశించే వ్యాధులు. పాడి పశువుల్లో పొదుగును ఆశించే వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి పొదుగువాపు వ్యాధి. ఇది రైతులకు, పశువుల పెంపకదారులకు చాలా సుపరిచితమైన వ్యాధి. అయితే ఈ పొదుగువాపు వ్యాధే కాకుండా ఇంకా వేరే జబ్బులు కూడా పొదుగును ఆశిస్తాయి. ముందుగా పొదుగువాపు వ్యాధి గురించి చర్చించుకుందాం. ఈ పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు మనం పశువుల్లో చూడొచ్చు? పొదుగు వాచి ఉంటుంది, కానీ ఈ వాపు పొదుగువాపు సోకిన

ప్రతి పశువులోనూ కనిపించకపోవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి పొదుగు గట్టిగా తయారవుతుంది. ఒక్కోసారి పొదుగు వెచ్చబడుతుంది. పాలు చెడిపోయి పాలు పితికినప్పుడు గడ్డలుగా రావడం కాని రక్తం రావడం లాంటివి గమనించవచ్చు. పాలు చీములాగా లేక నీళ్లలాగా రావచ్చు. ఒక్కొక్కసారి పాలు చూడ్డానికి బాగానే ఉంటాయి కాని కాచినప్పుడు విరిగిపోతాయి. ఒక్కొక్కసారి జ్వరము, మేత సరిగా తినకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువుకు పొదుగువాపు వ్యాధి సోకింది అన్న అనుమానం రాగానే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పశువైద్యాధికారిని సంప్రదించాలి. పశువైద్యులు సాధారణంగా యాంటీబయాటిక్ మందులను, అవే కాకుండా అవసరాన్ని బట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులను కూడా వాడతారు. ఈ విధమైన చికిత్సను అవసరాన్ననుసరించి 5 నుంచి 7 రోజుల పాటు చేయించాలి. మధ్యలో మానివేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి 2-3 రోజుల్లో పొదుగు కానీ పాలు కానీ మామూలుగా అయినట్లు అనిపించినా లోపల పొదుగువాపు వ్యాధి ఇంకా ఉంటుంది. అందువలన చికిత్స ఇంకా అదనంగా 2 రోజుల పాటు కొనసాగించాలి. ఇప్పటి వరకు పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు లక్షణాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు పొదుగువాపు వ్యాధిని ఏ విధంగా నివారించవచ్చు, దానిని ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు అనేది చర్చించుకుందాం. పశువులను పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టివేయాలి. పరిశుభ్రమైన ప్రదేశం అంటే మట్టి కాని, రొచ్చు, బురద ఇలాంటివి లేకుండా ఉండాలి. అలా చేయలేని పక్షంలో కనీసం పలుచని ఎండుగడ్డిని పరచాలి. పాలు పితికే ముందు పొదుగును శుభ్రంగా కడిగి తుడవాలి. అంటే పొదుగు బాగా ఆరిన తర్వాతే పాలు తీయాలి. పాలు పిండిన తర్వాత 1% అయోడోఫోర్ ద్రావణంలో చను చివరలను ముంచి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. పాలు పిండిన వెంటనే పశువుకు మేత ఇస్తే అది వెంటనే కింద పడుకోకుండా నిలబడి మేస్తూ ఉండడం వల్ల పొదుగుకు మట్టి అంటకుండా ఉంటుంది. అలాగే చనురంధ్రం మూసుకుని పోవడానికి మనం తగిన సమయం కూడా ఇచ్చినట్లవుతుంది. దీనివల్ల సూక్ష్మజీవులు లోనికి ప్రవేశించవు. పొదుగుకు ఏవైనా గాయాలైనప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే శుభ్రంగా కడిగి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ పూయాలి. లేకపోతే కనీసం పసుపునైనా పూయాలి. తరువాత వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలి. పొదుగుకు వ్యాధి సోకిన పశువుల నుండి పాలు చివరగా పిండాలి. పాలు పిండేవారు పరిశుభ్రతను విధిగా పాటించాలి. ఇంతవరకు మనము పొదుగువాపు వ్యాధి గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు పొదుగువాపు వ్యాధిలోనే మరొక రకమైన నిశ్శబ్ద పొదుగువాపు, లేదా దీనినే సబ్క్లినికల్ మాస్టైటిస్ అని కూడా మనము అనడం జరుగుతుంది. ఈ నిశ్శబ్ద పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడు 1 లేదా 2 రొమ్ముల్లో పాలు బాగా తగ్గుతాయి. పొదుగువాపు ఉండదు, నొప్పి ఉండదు. పాలు పైకి చూడడానికి చాలా బాగుంటాయి. దీనినే నిశ్శబ్ద పొదుగువాపు అని అంటాము. దీనికి ఉదాహరణగా నేను పనిచేసే చోట జరిగిన సంఘటనను మీతో పంచుకుంటాను. నేను పనిచేసిన ప్రాంతం నుంచి ఒక రైతు తన గేదె సమస్యను నాతో చెప్పాడు. తన పశువు 4 రోజుల క్రితం ఈనిందని, గత 10 రోజులుగా 1 రొమ్ము నుంచి పాలు చాలా తక్కువగా వస్తున్నాయని, కాని పాలు బాగున్నాయని తెలిపాడు. అతను పాలు పెరగడానికి కాల్షియం టానిక్లు, అదేవిధంగా పాలు పెరగడానికి మాత్రలు వాడినా కూడా 1 రొమ్ములో పాలు పెరగలేదని నా సలహా కోసం ఆయన రావడం జరిగింది. అప్పుడు ఆయనకు మనమిచ్చిన సలహా ఏంటంటే 1 రొమ్ములో పాలు తీసి వెంటనే పరిశుభ్రంగా ఉన్న పాత్రలో పిండి తన దగ్గరలో ఉన్నటువంటి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పరీక్ష కోసం తీసుకెళ్లమని సలహా ఇచ్చాము. ఆ పరీక్షలో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఆ పశువుకు నిశ్శబ్ద పొదుగువాపు వ్యాధి, దీన్నే సబ్క్లినికల్ మాస్టైటిస్గా ఉన్నట్లు నిర్ధారించారు. అప్పుడు ఆ పశువుకు యాంటీబయాటిక్స్తో కూడినటువంటి మందులు వాడమని సలహా ఇచ్చాము. 1 రోజులో ఫలితం కనపడినట్లు, అంటే 1 రోజులలో పాల దిగుబడి పెరిగినట్లు రైతు సంతోషం వ్యక్తం చేశాడు. మరి ఈ పొదుగువాపు వ్యాధిని ఏ విధంగా పరీక్షించవచ్చు? దీనిని పరీక్ష చేయడానికి కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ CMT ద్వారా దీనిని పరీక్షించవచ్చు. సమాన పరిమాణంలో CMT ద్రావణము మరియు పాలు కలిపినట్లయితే, పాలు ముద్ద కడితే అంటే జెల్లులాగా ఉంటే ఈ పొదుగువాపు ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ పరీక్షను రైతు తన ఇంటి వద్దే చేసుకోవచ్చు. సీఎం

టీ ద్రావణం కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ కిట్టు మనకు అమెజాన్లో దొరుకుతుంది, లేదా కొన్ని మందుల షాపులలో కూడా లభ్యమవుతాయి. మామూలుగా పొదుగువాపు జబ్బుకు వాడే యాంటీబయాటిక్స్తో కూడినటువంటి మందులు వాడినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చాలామంది ఇది పొదుగువాపు జబ్బు అని తెలియక కాల్షియం ఇంజెక్షన్లు, పాలు పెరగడానికి ఆయుర్వేదిక్ మందులు వాడుతూ ఉంటారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఇప్పటి వరకు మనము పొదుగువాపు వ్యాధి గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు పొదుగును ఆశించే వ్యాధులలో మరొక ముఖ్య వ్యాధి అయినటువంటి అడ్డర్ ఎడీమా, లేదా పొదుగులో నీరు చేరడం వల్ల వచ్చే వాపు, దాని గురించి మనము చర్చించుకుందాం. ఈనడానికి ముందు తర్వాత కొద్ది రోజుల పాటు ఒక్కొక్కసారి పొదుగులో నీరు చేరడం జరుగుతుంది. మేతలో సోడియం, పొటాషియం పాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల దానాలో ఉప్పు శాతం ఎక్కువైనప్పుడు ఈ నీటి వాపు కనిపిస్తుంది. అయితే మేతలో తేడాల వల్ల వచ్చే వాపు పశువు ఈనే సమయాల్లోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా కనిపించవచ్చు. ఈ అడ్డర్ లడీమా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చర్చించుకుందాం. వాపు పొదుగులో ఎక్కడైనా రావచ్చు. అంటే పొదుగు ముందు భాగం కానీ, వెనక భాగం కానీ, కుడివైపు కానీ, లేదా పొదుగు మొత్తం కానీ రావచ్చు. ఈ వాపు పొదుగు వరకే ఉండవచ్చు, లేదా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో గంగడోలు వరకు కూడా ఉండవచ్చు. వాపు తీవ్రతను అనుసరించి నొప్పి ఉంటుంది. నొప్పి వలన పాలను పూర్తిగా పిండలేకపోవచ్చు. అందువల్ల పాలు కిందకు కారిపోయే ప్రమాదం ఉంది. పశువు ఈనే సమయాల్లో పొదుగు వాపిస్తే మేతను మార్చడం, దానాలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ అడ్డర్ ఎడీమాకు ఎటువంటి చికిత్స చేయాలో చూద్దాం. ఈ వాపు సాధారణంగా పశువు ఈనిన తర్వాత ఓ 2-3 వారాలలో తగ్గిపోతుంది. కానీ వాపు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులలో పశువైద్యాధికారిని సంప్రదించినట్లయితే వారు డయూరిటిక్స్ 2-4 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మందుని పశువైద్యాధికారి యొక్క పర్యవేక్షణలోనే వాడాలి. ఎందుకంటే ఈ మందుని ఎక్కువ రోజుల పాటు ఇస్తే పశువు పాలజ్వరం బాధిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో రైతు సోదరులు తగిన జాగ్రత్త తీసుకోవలసిందిగా మనవి. ఇంతవరకు మనము అడ్డర్ ఎడీమా గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు పొదుగును ఆశించే వ్యాధులలో మరొక జబ్బు అయినటువంటి పొదుగులో చీముగడ్డలు, లేదా అడ్డర్ యాబ్సెస్ గురించి మనము తెలుసుకుందాం. పొదుగు మీద చర్మానికి ఏదైనా గాయమైతే ఒక్కొక్కసారి దాని పర్యవసానంగా ఈ చీముగడ్డలు ఏర్పడతాయి. ఇలాంటి చీముగడ్డలు పొదుగులో ఉన్నప్పటికీ పాలు చెడిపోవు, కానీ గడ్డలు మాత్రం నొప్పిగా ఉంటాయి. ఇంకొన్నిసార్లు పొదుగువాపు వ్యాధి ఎక్కువ కాలం ఉంటే ఇవి వచ్చే అవకాశం ఉంది. ఈ చీముగడ్డలు సాధారణంగా 15-60 రోజుల్లో వాటంతట అవే పగిలిపోతాయి. కానీ ఇవి పగలడానికి ఒకవేళ ఎక్కువ కాలం పట్టేలా ఉంటే పశువైద్యాధికారిని సంప్రదించాల్సిందిగా మనవి. అప్పుడు పశువైద్యాధికారులు సాధారణంగా చిన్న ఘాటు పెట్టి లోపలున్నటువంటి చీమును తీసివేసి పలుచటి యాంటీబయాటిక్తో లేదా యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రపరచడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము అడ్డర్ యాబ్సెస్ లేదా పొదుగులో చీమగడ్డల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు పొదుగుకు దెబ్బలు తగలడం, దాని గురించి మనము చర్చించుకుందాం. వేరే పశువులు పొదుగును తొక్కడం వల్ల కానీ, పశువులు ముళ్ళ పొదల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేక పశువులు ముళ్ళ కంచెను దాటేటప్పుడు కానీ, లేదా పాలు పిండే సమయాలలో పశుపోషకులు గోళ్ల వల్ల కానీ చనుకట్టులకు గాయాలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చను చివరి భాగానికి గాయమైతే రంధ్రం మీద పుక్కు కట్టడం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు రంధ్రం పూడిపోకపోయినా సన్నబడిపోతుంది. దీనివల్ల పాలు పిండడం కష్టమవుతుంది, పశువుకు నొప్పిగాను ఉంటుంది. ఇలాంటప్పుడు రైతులు వెంటనే దగ్గరలోని పశువైద్యాధికారిని సంప్రదించాలి. వాళ్ళు ఆ ప్రదేశాన్ని కడిగి డ్రెస్ చేసి నొప్పి తగ్గడానికి మందులిస్తారు. ఒకవేళ రంధ్రం చివర పొక్కు కడితే దాన్ని సున్నితంగా తీసివేసి యాంటీబయాటిక్ క్రీమ్ని రాస్తారు. ఇంతవరకు మనము పొదుగుకు దెబ్బలు తగలడం గురించి చూశాం. ఇప్పుడు పులిపిర్ల గురించి చర్చించుకుందాం. పొదుగు మీద బొవెన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల పులిపిర్లు రావడం అనేది ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి ఒక పశువు నుండి వేరొక పశువుకు పాలు పితికే వారి ద్వారా చనుచర్మం చీలినప్పుడు వస్తుంది. వీటి వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.

0: కాకపోతే ఇవి చనుదందాల దగ్గర ఉన్నప్పుడు పాలు పిండడానికి ఇబ్బంది అయ్యి పొదుగువాపు వ్యాధి రావచ్చు. అయితే ఇలాంటి పులిపిర్లను చిన్న సర్జరీ ద్వారా దగ్గర్లోని పశువైద్యాధికారిని సంప్రదిస్తే చిన్న సర్జరీ ద్వారా తొలగించవచ్చు. తరువాత క్లోర్హెక్సిడిన్ అనే మందు ద్రావణం అందుబాటులో ఉంటే అందులో చనులను ముంచాలి, లేదా తూజా అనే హోమియోపతి మందును వాడచ్చు. ఈ పుల్లిపుల్లు రావడం అనేది అంటువ్యాధి కాబట్టి అలాంటి పశువుల నుంచి పాలు పితికేటప్పుడు ఆ పశువు నుంచి పాలు చివరలో పిండాలి. ఇప్పుడు వరకు పులిపిల్ల గురించి చూశాం, ఇప్పుడు పాలు ఎర్రగా రావడం అనే దాని గురించి మనము చర్చించుకుందాం. పొదుగుకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేక పశువు ఈనిన తర్వాత ఒక్కోసారి కనిపించే అడ్డది ఎడీమాలో పాలు ఎర్రగా రావచ్చు. ఈ సమస్య సాధారణంగా మొదటి 3 ఈతలలో వచ్చే అవకాశం ఎక్కువ. ఎలాంటి చికిత్స లేకపోయినా ఇది 5 నుంచి 10 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఒకవేళ రక్తం ఎక్కువగా వస్తుంటే రక్తస్రావాన్ని అరికట్టే మందులను ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనము మ్యామిలైటిస్ అనే పొదుగును ఆశించే వ్యాధి గురించి చర్చించుకుందాం. మ్యామిలైటిస్ ఈ వ్యాధి కూడా వ్యాధిగ్రస్త పశువు పాలు పితికే వారి ద్వారా వేరే పశువులకు వస్తుంది. ఈ వ్యాధిలో చనుల మీద నీటి పొక్కులలాగా వచ్చి అవి పగిలి రసికాది పొక్కు కట్టి పుండులాగా ఏర్పడి ఒక్కొక్కసారి చను మొత్తం ఊడిపోతుంది. అలాంటి పశువు పాలు తాగే దూడల నోట్లో కూడా ఈ విధమైన పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే చను మొత్తం ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలోని పశువైద్యాధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ఈరోజు మనము పాడి పశువుల్లో పొదుగును ఆశించే వ్యాధులలో ముఖ్యమైనటువంటి పొదుగువాపు వ్యాధి గురించి, అదేవిధంగా నిశ్శబ్ద పొదుగువాపు వ్యాధి గురించి, అడ్డర్ ఎడీమా గురించి, పొదుగులో చీముగడ్డలు లేదా అడ్డర్ యాబ్సెస్ గురించి, దెబ్బలు తగలడం లేదా ఇంజ్యూరీస్ గురించి, పాలు కారిపోతూ ఉండడం, పాలు ఎర్రగా రావడం, పులిపిర్లు, మ్యామిలైటిస్ అనే ఈ పాడి పశువుల్లో పొదుగును ఆశించే వ్యాధుల గురించి మనం చర్చించుకుందాం. ధన్యవాదాలు.
1: మీరింతవరకు పాల పొదుగు వాపు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.
2: పని చేసే రైతన్నా పాటుబడే

మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి మన దారికి మళ్ళిద్దా తరుగులేని సంపదలే.

0: కేవి మహదేవన్ సంగీతానికి శ్రీశ్రీ రచించిన పాట విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం పాడి పంటలు. ఇప్పుడు రైతులకు సూచనలు వినండి.
1: శీతాకాలపు పంటగా బంగాళాదుంప సాగు గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. శీతాకాలపు కూరగాయల్లో అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే పంటగా, తక్కువ నీటి అవసరంతో సాగుకు అనుకూలమై మార్కెట్లో నిత్యం గిరాకీ ఉండటం వల్ల బంగాళాదుంపకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పంట సాగు యాజమాన్య పద్ధతులను గురించి మనం తెలుసుకున్నట్లయితే, బంగాళాదుంపలు దుంపల కోసం సాగు చేసే స్వల్పకాలిక పంట. మన దేశంలో 80% పంట ఉత్తర భారతదేశ రాష్ట్రాలైన పంజాబ్, బీహార్, పశ్చిమ బంగా వంటి రాష్ట్రాలలో పండుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బాగా చల్లటి ప్రాంతాలు మినహా బంగాళాదుంపకు అవకాశం చాలా తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలే. తెలుగు రాష్ట్రాల్లో బంగాళాదుంపను ఇతర కూరగాయలతో సమానంగా ఆహారంగా తీసుకున్నప్పటికీ, కేవలం చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలోని అరకు, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఆదిలాబాద్ తదితర కొండ ప్రాంతాల్లోనే పండిస్తారు. బంగాళాదుంపకు అవసరమైన వాతావరణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాదుంప సాగులో ఉష్ణోగ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని పెరుగుదలకు చల్లని వాతావరణం, పగటి ఉష్ణోగ్రత 30°C, రాత్రి ఉష్ణోగ్రత 16°C అవసరమవుతుంది. 90 నుండి 100 రోజుల పంటకాలం, కనీసం 70 రోజులు 30°C కన్నా తక్కువ ఉండాలి. రాత్రి ఉష్ణోగ్రత 18°C కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ ఉష్ణోగ్రత మించితే దుంపలు ఊరవు. అదే 25°C ఉష్ణోగ్రత ఏర్పడితే దుంపలు అసలు ఏర్పడవు. పంట వేసిన సుమారు 40 నుండి 45 రోజుల తర్వాత మొక్క మొదలు భూమిలో ఊడలు ఏర్పడి వీటి చివర దుంపలు తయారవుతాయి. ఊడలు ఏర్పడటానికి ముందు రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 18°C ఉండాలి. ఇక బంగాళాదుంపల సాగుకి నేలల విషయానికి వచ్చినట్లయితే, నీటిపారుదల వసతి గల సారవంతమైన ఇసుక నేలలు లేదా ఎర్రగెరప నేలలు అనుకూలమైనవి. బరువైన

నేలలో ఈ పంట సాగుకు అనుకూలం కాదు. ఇక బంగాళాదుంపల్లో అనువైన రకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉష్ణ ప్రాంతాలలో బంగాళాదుంపల సాగును ప్రోత్సహించడానికి సిమ్లాలోని కేంద్రీయ బంగాళాదుంప పరిశోధనా స్థానం వారు పరిశోధించి అధిక వేడిని తట్టుకునే రకాలను రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిలో స్వల్పకాలిక అనగా 70 నుండి 90 రోజుల కాలపరిమితి, అలాగే మధ్యకాలిక అంటే 90 నుండి 100 రోజుల కాలపరిమితి, దీర్ఘకాలిక అంటే 100 నుండి 110 రోజుల కాలపరిమితి గల రకాలు ఉన్నాయి. మన ప్రాంతానికి కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ లవకర్, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ బహల్, సదాబహర్, చిప్ సోనా 1, 2, 3, కుఫ్రీ ఆనంద్, కుఫ్రీ సూర్య 116, 117, S1, S2 స్పెషల్ సెలెక్షన్స్ అనే రకాలు అనుకూలమైనవి. ఈ మధ్య కొత్తగా విడుదలైన కుఫ్రీ జవహర్, ఫుక్రాజ్ కూడా దక్షిణ ప్రాంతానికి అనువైనవి. ఇక విత్తన ఎంపిక విషయానికి వచ్చినట్లయితే, విత్తనాన్ని బాగా తెలిసిన నమ్మకమైన సంస్థల నుంచి లేదా వ్యవసాయ లేదా ఉద్యాన శాఖ నుంచి లేదా విత్తనాభివృద్ధి సంస్థల నుంచి తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న దుంపలను అంటే బ్రౌన్ రాట్, స్కాబ్ తెగుళ్లు, దుంప పురుగులు ఆశించని దుంపలను ఎన్నుకోవాలి. పెద్ద సైజు దుంపలైతే 20 నుండి 30 గ్రాములు ఉండేలా ముక్కలు కోయాలి. 2 లేదా 3 కళ్లు ఉండి అప్పుడే మొలకెత్తట ప్రారంభించిన వాటిని ఎంపిక చేయాలి. వీలైనంత వరకు చిన్నవి, మొత్తం దుంపగానే వాడటం శ్రేయస్కరం. నాటే ముందు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజుబ్ 30 నిమిషాల వరకు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో 2 నుండి 5 నిమిషాల వరకు లేదా బగలాత్ 25 గ్రాములు, దీన్నే మిథైల్ ఇథాక్సి మెర్క్యూరీ క్లోరైడ్ అంటారు, 10 లీటర్ల నీటిలో 2 నుండి 5 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తడిపిన గోనె బస్తాలతో కప్పి 24 గంటలు ఉండనిస్తే కత్తిరించిన ముక్కల పైభాగాలు గట్టిపడతాయి. లేదంటే కత్తిరించిన ముక్కలు కుళ్లిపోయే అవకాశం ఉంది. ఎకరాకు 600 నుండి 800 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తుకునే సమయం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు. దుంపలను నాటుకోవచ్చు. బోదలకు 2 వరుసల మధ్య దూరం 50 సెంటీమీటర్లు, వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా, బోదలకు ఒక పక్క కళ్లు పైభాగం ఉండేలా వాడాలి. ఇక బంగాళాదుంపల సాగులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే, ఎకరాకు 10 నుండి 12 టన్నుల పశువుల ఎరువు లేదా మేకల ఎరువు, 200 కిలోల వేపపిండి, 2 కిలోల అజోస్పైరిల్లం, 2 కిలోల ఫోస్ఫోబాక్టీరియా, 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజని, పొటాషియం ఎరువులు ఒకేసారి కాకుండా 3 సమభాగాలుగా చేసి, మొదటిది భాస్వరంతో పాటు ఆఖరి దుక్కులో 2వ దఫాగా విత్తిన 30 రోజులకు, 3వ దఫాగా ఇత్తిన 50 రోజులకు వేసి మట్టిని ఎగదోసి నీరు ఇవ్వాలి. బంగాళాదుంపల సాగులో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, దుంపలు బాగా మొలకెత్తేందుకు విత్తిన వెంటనే 2 లేదా 3 తడులు 5 రోజులకొకసారి ఇవ్వాలి. కీలక దశలైన మొక్క పెరుగుదల దశలో 7 నుండి 8 రోజులకొకసారి, దుంప ఏర్పడే దశలో 4 నుండి 5 రోజులకొకసారి చొప్పున నీటి తడులు ఇవ్వాలి. కోతకు 8 నుండి 10 రోజుల ముందు నీరివ్వటం ఆపివేయాలి. డ్రిప్ ఇరిగేషన్ అయితే ఈ పంట సాగుకి మరింత శ్రేయస్కరం. తేమ తక్కువై నేల పగులు బారితే పోటా ట్యూట్యూబర్ మాత్ బెడద ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక బంగాళాదుంపల్లో అంతర్కృషిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ లేదా మెట్రుబుజిన్ వంటి కలుపు నివారణ మందులు ఉపయోగించడంతో పాటు, నాటిన 30 నుండి 35 రోజుల వరకు అంటే మొక్కలు 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నప్పుడు ఒకసారి, 50 రోజులకు ఇంకొకసారి కలుపు తీసి బోదలు ఎగదోయాలి. ఇలా మట్టి ఎగదోయటం వల్ల దుంపలు బాగా ఏర్పడి వాటి పెరుగుదల చాలా బాగుంటుంది. లేకుంటే దుంపలపై నేరుగా సూర్యరశ్మి సోకి నాణ్యత లేని విషపూరితమైన ఆకుపచ్చని దుంపలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేగాక పొటాటో ట్యూబర్ మౌత్ బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక బంగాళాదుంపల దిగుబడి, నిల్వ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలు రకాన్ని బట్టి ఎకరాకు 9 నుండి 15 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. మొక్కలు పసుపు రంగు నుంచి గోధుమ రంగుకు మారి నాటిన 90 నుండి 100 రోజులకు కోతకు వస్తాయి. తవ్వి

0: దుంపలను పైపొర గట్టిపడే వరకు నీటిలో ఆరనివ్వాలి. దీన్ని క్యూరింగ్ అంటారు. తర్వాత సైజును బట్టి గ్రేడింగ్ చేసి గోనె సంచుల్లో నిల్వ చేసి శీతల గిడ్డంగుల్లో బాగా గాలి తగిలేలా భద్రపరుచుకుంటే సరైన గిట్టుబాటు ధర వచ్చినప్పుడు తీసి అమ్ముకోవచ్చు. దుంపలను భూమి నుంచి తీసిన వెంటనే గిరాకీ ఉండదు. నిల్వ ఉంచిన బంగాళాదుంపలకు ధర ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కోత అనంతరం పంటను కొత్త బంగాళాదుంపలుగా అమ్మటం జరుగుతుంది. దేశంలో 90% పంట జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేతికి వస్తుంది. తాజా ఆలుగడ్డలు కేవలం 3 నెలలు మాత్రమే లభిస్తాయి. విత్తనం కోసం బంగాళాదుంపలను 6 నుండి 8 నెలలు, ప్రాసెసింగ్ కోసం 9 నెలల వరకు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా బంగాళాదుంపలు ఏడాది పొడవునా సరఫరా చేయవచ్చు. బంగాళాదుంప నిల్వ అనేది ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. విత్తనం కోసమా, కూరగాయ కోసమా, ప్రాసెసింగ్ కోసమా అనే దానిపైన నిల్వ అనేది ఆధారపడి ఉంటుంది. విత్తనం కోసం నిల్వ చేసే బంగాళాదుంపలు ఉత్తమంగా శీతల గిడ్డంగుల్లో 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 95% తేమలో నిల్వ చేయవచ్చు. కాని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన బంగాళాదుంపలు టేబుల్ ప్రాసెసింగ్ కి పనికిరావు. ఇలా నిల్వ చేసిన వాటిలో చక్కెర శాతం ఎక్కువై దుంపలు తీయగా మారటమే కాక నిల్వ చేసిన వాటిలో నిల్వ నాణ్యత తగ్గి వినియోగించడానికి పనికిరావు. అందువల్ల టేబుల్ ప్రాసెసింగ్ కోసం నిల్వ చేసే దుంపలను మాలిక్ హైడ్రజైడ్ లో శుద్ధి చేసి 8 నుండి 12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. లేదా స్వల్పకాలిక నిల్వ కోసం సంప్రదాయ పద్ధతిలో కుప్పలు గుంటల్లో లాభదాయకంగా 3 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో మాదిరిగా రైతులు చిప్స్ తయారీకి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మంచి ధరతో పాటు లాభాలను పొందవచ్చు.
1: రైతులకు సూచనలు విన్నారు. ఈనాటి పంట సీమలు ఇంతటితో సమాప్తం.

మణిశర్మ సంగీతానికి వేటూరి రచించిన గీతం విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం సీను. ఇప్పుడు వినండి రాబోయి చందమామ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి.

చిత్రసీమలో చివరిగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాండపాట. సంగీతం మణిశర్మ, రచన వేటూరి. చిత్రం చూడాలని ఉంది.

0: చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ మనసులో మాటకు తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: నేను శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబం

కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతున్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్లి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు.

ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యూ నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను, నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వ మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కాని మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్లు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాలు

దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరుచేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి.
వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు.

మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్య రహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్య రహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకుని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచ కప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ

జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరోచోట ఒక సంప్రదాయ కళ, ఇంకోచోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం.
ఇటువంటి పవిత్ర

0: ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. స్వయం సమృద్ది భవిష్యత్

0: అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రానున్న మూడు రోజులు జమ్మూ కశ్మీర్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరిలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఉగ్రవాద దాడుల వల్ల దేశం అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్తో భారత్ నిర్ణయాత్మక రీతిలో సమాధానమిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచికలో ఆయన ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేపటితో సర్జికల్ స్టైక్స్ కు జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బాలాకోట్ ఎయిర్ స్టైక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద చర్యలకు భారత్ తగిన రీతిలోనే బుద్ది చెబుతుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి నిరంతరం పంపామని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: సర్జికల్ స్ట్రైక్ కి 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనానే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కి థీ. ఎల్ఓసీ కే ఉస్ పార్ జాకర్ హమారే వీర్ జవానో నే జిస్ తరహ ఆతంకవాద్ కే ఖిలాఫ్ కార్రవాయీ కీ థీ వో దేఖ్ దునియా హైరాన్ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరీ దునియా కే సామ్నే.
0: దేశంలో కొనసాగుతున్న జనగణన ప్రక్రియపై ప్రధాని మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని వెల్లడించారు. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి మంచుకొండలు, మారుమూల ప్రాంతాల్లోనూ జనగణన వేగంగా సాగుతోందన్నారు. పౌరులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం దేశ భవిష్యత్కు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జనగణనా హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై. ఆప్ అప్నే మొబైల్ సే హీ అప్నీ ఔర్ అప్నే పరివార్ కీ జానకారీ దర్జ్ కరా సక్తే. యే సువిధా హిందీ సహిత 16 భాషాఓ మే ఉపలబ్ధ హై.
0: న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా సాగిందని, ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్ రంగాల్లో ఎంతటి పురోగతి వచ్చినప్పటికీ వైద్యుడు అందించే మానవీయ స్పర్శను ఏ సాంకేతికత భర్తీ చేయలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి యుగంలోనూ వైద్యులు రోగుల పట్ల కరుణ, మానవత్వంతో వ్యవహరించడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. తిరువనంతపురంలో ఈరోజు ఉపరాష్టపతి మాట్లాడుతూ, వైద్య వృత్తిలోకి అడుగుపెడుతున్న యువ వైద్యులు రోగులతో స్పష్టంగా, పారదర్శకంగా సంభాషించాలని సూచించారు. స్వయం సమృద్ది, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రక్షణ రంగాన్ని నిర్మించే దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా మనమే కొత్త రక్షణ సాంకేతికతలను రూపొందించి అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యుద్దరంగాలు సాంకేతికత ఆధారంగానే నడుస్తాయని, ఇందులో ఆధిక్యం సాధించిన దేశాలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అహ్మదాబాద్లోని సబర్మతిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవాలతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్జీ ఆధారిత రైలును ఈరోజు సబర్మతి స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. రైల్వేలలో వార్షిక డీజిల్ వినియోగం 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు గణనీయంగా తగ్గిందని, భవిష్యత్తులో డీజిల్ వినియోగాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా పేర్కొంటూ,
2: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग. 19

0: 6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
1: తిరువనంతపురం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 30 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 2-3 రోజుల్లో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లోనూ ఇవే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని పేర్కొంది. అలాగే అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్టాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 08562244197 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

0: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: Security and Development. The participants were Ashok Sajjanhar, former ambassador, and Vaibhav J. Srivastav, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight.
2: ఆకాశవాణి కడప కేంద్రం. చిత్రసీమ అలనాటి గీతాలు. ముందుగా వినండి సుఖదుఃఖాలు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. సంగీతం ఎస్పి కోదండపాణి, రచన దేవులపల్లి.

చిత్రసీమల తరువాత ఎస్ జానకి పాండ పాటను విన్నాం. రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి. చిత్రం 16 ఏళ్ల వయస్సు.

చిత్రసీమ అల్నాటి గీతాలు వింటున్నారు. తరువాత మరో చరిత్ర చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాటను విన్నాం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, రచన ఆచార్య ఆత్రేయ.

చిత్రసీమలు చివరిగా వినండి. అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం పి ఆదినారాయణ.

వారు శ్రీ బి శివరామిరెడ్డి. ఇక 7:15 కాంతిరేఖల్లో న్యాయ సలహాల్లో భూ తగాదాలు అనే అంశం గురించి అడ్వకేట్ శ్రీ కె లక్ష్మణాచార్యతో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. అదేవిధంగా ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన రాబిస్ డే సందర్భంగా కుక్కకాటు మరియు ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం వింటారు. ఉదయం 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ వినవచ్చు. ఇంకా మధ్యాహ్నం ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీమతి సరస్వతి వాసుదేవ్ వీణానాదం వింటారు. 1:30 మహిళా భారతి. స్త్రీల కార్యక్రమంలో మహిళా స్రవంతి, స్త్రీ సాధికారికత వార్తలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి. ఇందులో ప్రజ్ఞ క్విజ్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు. శ్రీ కె కొండయ్య బృందం పాడిన చెక్క భజన గీతాలు వింటారు. రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల. రబీలో సాగుకు అనువైన 6 తడి పంటల యజమాన్యం అనే అంశం గురించి ఎడారి రహిత 6 తడి వ్యవసాయ విభాగం మరియు వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారితో పరిచయం వింటారు. 8:00 దార్శనిక భారత్ నెల్లూరు ఆకాశవాణి సౌజన్యంతో. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం. నిలయంలో సమయం 11:12. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ఉదయం 5:55 ప్రభాత ప్రసారంతో ప్రారంభం. అంతవరకు సెలవు, శుభరాత్రి, జై హింద్.